ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 26వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026 సెప్టెంబర్ నెల 13వ తేదీ ఆదివారం. 101.7 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. స్టూడియోల సమయం 5 గంటల 59 నిమిషాల 20 సెకండ్లు. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, కన్నతల్లి కన్నా స్వర్గానికన్నా దేశభక్తి గీతం.

కన్నతల్లి కన్నా స్వర్గానికన్నా దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 6:05. ఇక ఆంగ్లంలో వార్తలు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో నారాయణ తీర్థ తరంగాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ ఎం రామశేషయ్య గారు వినిపించే వినదగు మాట.
1: కళ కానిది విలువైనది, బతుకు

0: అన్నిటి ధారలతోనే బలిసేయకు అన్నాడు ఓ గొప్ప సినీ గేయ రచయిత. కరగిపోయేది కాలము, కలలు కనిపింపజేయునది కాలము. కాలానికి గాలం వేసే సాధనాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. కాలానికి మనం దాసోహం అనకపోతే కాలం అసలే అంగీకరించదు. అలాంటి కాలానికి ఒక నమస్సు. కాలమే తొలి ఉషస్సు, కాలమే మహస్సు, చివరికి కాలమే తమస్సు. మనిషి కాలములోనే పుట్టినా, కాలములోనే జీవిస్తున్నా, కాలములోనే లయమైపోతున్నా అమూల్యమైన కాలాన్ని అనవసరంగా వృధా చేసుకుంటాడు. గతించిపోయిన గాలపు గంటలు తిరిగి కొట్టమని గడియారాన్ని ఎవరూ శాసించలేరు అని బైరన్ అనే ఆంగ్లేయ కవి తెలిపాడు. ప్రతి మానవులు ఏదో ఒక పని మీద నిమగ్నమై ఉండుట సహజం. అయితే ఇందులో మంచి పనిని త్వరగా చేయలేకపోతున్నారు. ఏలైనా వారికి ఈ విషయములపైన గల ఆసక్తి స్వార్థపరత్వము కలిగి ఉండటే కారణం. మంచి పనులు చేయగోరు వారు శుభస్య శ్రీగ్రం అని తెలిపారు. మరికొందరు నిదానమే ప్రధానమని కూడా తెలిపి ఉన్నారు. ఇది ఆయా సమయాన్ని బట్టి, ఆయా పనులను బట్టి మనం నిర్ణయించుకోవలసి వస్తుంది. ఆలస్యం చేయకుండా వెంటనే జరగవలసిన పనిని చేసినచో దాని ప్రతిఫలం వెంటనే తెలియవస్తుంది. ఇందులకు ఒక ఉదాహరణ. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం వాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ ఇత్థం విచింతయతి కోశగత ద్విరేఫే హహంతహం తనలినిం గజ ఉజ్జహారాం. ఒక తుమ్మెద తాను ఆహారార్థమై సాయంత్రం ఒక కొలను దగ్గరకు వెళ్ళింది. ఆ కొలనులో కమలములు బాగా వికసించాయి. ఆ కమలములలోని పుప్పొడిని ఆహారమైతుంది కాబట్టి దానిని తినాలని తుమ్మెద ఆకర్షింపబడుతుంది. అయితే ఆ దినము సాయంత్రము వేళ. ఏదో కొంత పొద్దు మాత్రమే ఉన్నది. ప్రొద్దు మునిగినదంటే కమలాలు ముకులిస్తాయి. పుష్పంలోని తుమ్మెద బయటకు రాలేకపోవచ్చును. ఇది గమనించని తుమ్మెద తన ఆహారం కోసం కమలంపై రాలింది. ఈలోగా ప్రొద్దు మునిగింది. పుప్పొడిని ఆశిస్తూ ఉండిన తుమ్మెద కమలం మధ్యలో ఉంది. చీకటికి కమలం ముకులించింది. అది బయటకు రాలేకపోయింది. తెల్లవారితే తాను బయటకు రావచ్చును కదా అని ఆశతో కమలంలోనే తుమ్మెద నిలిచిపోయింది. ఈలోగా ఇంకా చీకటి మిగిలి ఉండగానే ఆ కొలను వద్దకు ఒక ఏనుగు వచ్చింది. ఆ కొలంలోని నీరు త్రాగుతూ ఆ నీటిని తన వీపుపై వెదజల్లుకొనుచు సేద తీరుతూ ఉంది. అక్కడ కమలాలు బాగా ఉంటే వాటిని ఆ ఏనుగు కొన్ని తినబోయింది. ఇప్పుడు ఈ తుమ్మెద కమలంతో పాటే తాను ఏనుగునకు ఆహారమైపోయింది. కాబట్టి కాలము విలువను గుర్తెరుంగకపోయినా తుమ్మెద చివరకు పతనమైపోయింది. కాలస్పృహ తెలియక తెల్లవారేదాకా తాను ఉంటానని నమ్మింది. జీవితం క్షణభంగురము అని గ్రహించలేకపోయింది. ఈ తుమ్మెద లాంటి వాడే మనిషి, వీరికి ఎప్పుడూ కాలం పట్ల జాగరూకత లేదు. తాను శాశ్వతం అనుకుంటాడు. అందుకే రేపటి పనిని ఇప్పుడే చేయాలి అంటారు. తరగతి గదిలో పిల్లవానికి ఉపాధ్యాయుడు ఇంటి పనిని కొంత చెబుతాడు. ఆ పిల్లవాడు రేపు కదా ఈ పని చేయాల్సింది అని తాస్కారం చేసి మరచిపోతే మరుసటి రోజు గురువు ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. కాలగర్భము కృష్ణబిలం లాంటిది. అందులోనికి ఎన్ని పోయినా వాటి ఉనికి కనబడదు. మహానుభావులు మహనీయులే కాదు, అందరూ అందులో లీనం కావలసిన వారే. ఎవరికి మినహాయింపు లేదు. కాలమహిమచే శ్రీరాముడు అడవులకు వెళ్ళాడు. పాండవులు అష్ట కష్టాలు పడినారు. నలచక్రవర్తి రాజ్యభ్రష్టుడైపోయాడు. కావున ప్రతివారికి కాలభయం ఉండాలి, పాపాల భయము ఉండాలి. పెద్దలు సంపాదించిన ఆస్తులను వారసత్వంగా అనుభవించే మనిషి వారు ప్రబోధించిన మంచి మాటలను పరంపరగా వచ్చిన సంపదలుగా భావించి కాలాన్ని వృధా చేయకుండా కర్తవ్యాలను సాధించడము ఎంతో మంచిది. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరింతవరకు శ్రీ ఎం రామశేషయ్య గారు వినిపించిన వినతగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో అనంతపురం శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి ఏ విద్యాశ్రీ గారు అందించి వర్మీ కాంపోస్ట్ తయారీ విధానం గురించి కొన్ని వివరాలు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం వర్మీ కంపోస్ట్ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. విచక్షణారహితంగా రసాయన ఎరువులను వాడటం వల్ల భూమిలో ఉన్న జీవరాశులు సమతుల్యతను దెబ్బతిని భూములనేవి నిస్సారమవుతున్నాయి. తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలను మొక్కలకు అందించి ప్రామాణిక దిగుబడిని పొందడానికి గాను సేంద్రియ ఎరువులను వినియోగించాల్సిన అవసరం రైతులకు చాలా ఉంది. అటువంటి సేంద్రియ ఎరువులలో మొదటగా మనకు గుర్తుకు వచ్చేది మరియు ముఖ్యమైనది వర్మీ కంపోస్ట్. అసలు ఈ వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి? వానపాము లేదా ఎర్రల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, వానపాములు వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుని విసర్జించిన దానిని వర్మీ కాస్టింగ్ అని, వీటి ద్వారా తయారైన ఎరువును వర్మీ కంపోస్ట్ అని అంటారు. ఈ వర్మీ కంపోస్ట్ తయారీ విధానం చాలా సులభం, రైతులు ఇంటి వద్దే తయారు చేసుకోవచ్చు. ముందుగా మనం వర్మీ కంపోస్టుకు అనువైన బొరియలు చెయ్యని వానపాములనే ఎంచుకోవాలి. ఈ బొరియలు చేయని వానపాములైతే భూమికి లోతుగా వెళ్లకుండా మనం బెడ్ ఎంతవరకైతే తయారు చేస్తామో అంతవరకే ఉంటాయి. అలాంటి బొరియలు చేయని వానపాములు ముఖ్యంగా యూప్రిలస్ యూజిని, ఐసీనియా ఫోర్టిడా, పెరియానిక్స్ ఎక్సవేటస్. ఒక టన్ను వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మనకు సుమారుగా 3000 వానపాములు అనేవి అవసరమవుతాయి. అలాగే ఈ వానపాములు తిని విసర్జించడం కోసం సేంద్రియ వ్యర్థ పదార్థాలు అనేవి మనకు అవసరమవుతాయి, అనగా పత్తి, ఆముదం, కంది, జొన్న, మొక్కజొన్న, మిరప, ప్రొద్దుతిరుగుడు, కాయగూరల వ్యర్థాలు, చెత్త, కలుపు మొక్కలు, పేడ, పండ్ల తొక్కలను మనం వినియోగించవచ్చు. ఇలాంటి వ్యర్థ పదార్థాలు రైతుల నుండి మనం సేకరించుకోవచ్చు. 1 టన్ను వర్మీ కంపోస్టు తయారీకి గాను 2 టన్నుల వరకు వ్యర్థ పదార్థాలు అనేవి అవసరమవుతాయి. ఈ వానపాములు నేరుగా ఎండను తట్టుకోలేవు, కాబట్టి వాటి పరిరక్షణ కొరకు తగిన నీడను మనం కల్పించాలి. ఇందుకు గాను వరిగడ్డి, తాటి ఆకులు, సిమెంట్ రేకులు వంటి వాటిని వాడి పందిరి వేయచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమే గాక ఎరువు నుండి తేమ అనేది తొందరగా ఆవిరైపోకుండా, వర్షం కూడా తిన్నగా ఎరువు మీద పడకుండా, పోషకాలనేవి నష్టపోకుండా మనం రక్షించుకోవచ్చు. పాత గోనె సంచులను ఈ తడిపిన వర్మీ కంపోస్ట్ బెడ్లపై కప్పడానికి ఉపయోగించవచ్చు. ఈ బెడ్లను తయారు చేయటం కొరకు భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు పొడవు వచ్చేసి మనకు వీలైనంత వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ అడుగు భాగం అనేది కింద గట్టిగా ఉండాలి. శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేలాగైతే సిమెంటుతో కానీ పేడతో కానీ గట్టిగా చేసుకోవచ్చు. ఆ తర్వాత బెడ్లపై సుమారుగా 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఈ కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలు అనేవి వేయాలి. ఈ వ్యర్థ పదార్థాలు 5 నుంచి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. ఆ తర్వాత బెడ్లపై వారం రోజుల పాటు అడపాదడపగా నీరు అనేది మనం చల్లుతూ ఉండాలి. వారం రోజుల తర్వాత 1 మీటరుకు 1000 వానపాములు అనేవి వదలాలి. వానపాములు వదిలేటప్పుడు ముందుగా మనము బెడ్డును కదిలించి వదిలితే మంచిది, ఎందుకంటే అవి ఆహారాన్ని తేమను వెతుక్కుంటూ లోపలికి వెళ్ళాలి కనుక. ఈ వానపాములు అనేవి లోపలికి వెళ్ళాక ప్రతిరోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తింటూ ఉంటాయి. అలాగే ఈ బెడ్ పైన మనము పాత గోనె సంచిని కానీ వరిగడ్డిని కానీ కప్పివేయాలి. ఇలా చేయటం వల్ల తేమని మనం కాపాడటమే కాకుండా వానపాములను వివిధ రకాల పక్షులు, కప్పలు, చీమల నుండి మనము రక్షించుకోవచ్చు. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచగా నీరనేది చల్లుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వ్యర్థ పదార్థాలు అనేవి కుళ్ళుతుంటాయి, కుళ్ళిన వ్యర్థ పదార్థాలను మాత్రమే వానపాములు అనేవి తింటూ ఉంటాయి. అలా 2-3 నెలల్లో మనకు వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది. తయారైన బెడ్ నుండి వర్మీ కంపోస్టును తీయటానికి 4 నుండి 5 రోజుల ముందు వరకు నీరనేది చల్లటం ఆపేయాలి. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుకుతూ లోపలికి వెళ్ళి అడుగు భాగానికి చేరుతాయి. అప్పుడు మనం బెడ్డుపై కప్పి ఉంచిన సంచులు లేదా వరిగడ్డిని తీసివేయాలి. ఆ తర్వాత శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలనేవి మనం చేసుకోవాలి. వానపాములు లేని ఎరువును 2 నుంచి 3 mm జల్లెడతో జల్లించి సంచులలో నింపి నీడగల ప్రదేశాల్లో నిల్వ ఉంచుకొని మనకు అవసరమైనప్పుడు మాత్రమే పంటలకు వేసుకుంటూ ఉండాలి. అలా ఎరువు తొలగించిన బెడ్లపై తిరిగి మళ్ళా మనం వ్యర్థ పదార్థాలను 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మరలా మనం కంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా సంవత్సరానికి 6 సార్ల వరకు మనం వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వర్మీ కంపోస్ట్ను తయారు చేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా బెడ్లలో ప్లాస్టిక్, లోహ, గాజు సంబంధ వ్యర్థాలనేవి వేయరాదు. అలాంటివి వేసినప్పుడు వానపాములు తిని కోసుకొని చనిపోతాయి. బెడ్లపై అలాగే పక్షులు, ఉడతలు, తొండలు, ఎలుకలు ఇలాంటివి వానపాములను తినకుండా గడ్డి లేదా గోనె సంచుల్ని ఇంతకు ముందు చెప్పినట్టుగా మనము పరుచుకోవాలి. అలాగే వర్మీ కంపోస్ట్ షెడ్డు చుట్టూ కూడా వలను కట్టాలి. అలా వల కట్టడం వల్ల కాకులు, గద్దలు, కొంగలు, పాములు, ఎలుకలు ఇలాంటివనేది రాకుండా ఉంటాయి. బెడ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే బెడ్డుకి చీమలు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వర్మీ కంపోస్ట్ ఎలా తయారైందో తెలుసుకోవటం ఎలా అంటే, వానపాములు వ్యర్థ పదార్థాలన్నీ తిన్న తర్వాత మంచి ఎరువుగా మారుతుంది. అలా 2 నుంచి 3 నెలల్లో ఎరువు తయారవుతుంది. ఎరువు తయారైన తర్వాత వానపాములు అందులో నిల్వ ఉండవు. అవి పైకి వచ్చి గోనె సంచులకు అతుక్కొని ఉంటాయి. అలాంటి దశలో మనం ఏం చేయాలంటే నీరు అనేది చల్లడం ఆపేయాలి. అలా ఆపేయడం వల్ల ఈ వానపాములు తేమని వెతుక్కుంటూ కింది భాగానికి వెళతాయి. అలా వెళ్ళినప్పుడు మనము చాలా సులభంగా ఈ వర్మీ కంపోస్టును శంఖాకారంగా చేసుకొని కుప్పలు కుప్పలుగా చేసుకోవచ్చు. రైతులు వర్మీ కంపోస్టును ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ళ వరకు అన్ని పంటలకు వాడచ్చు. పండ్ల తోటలకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. పండ్ల తోటలకైతే ప్రతి చెట్టుకు 5 నుండి 10 కిలోల వరకు ఎరువును వేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పూల కుండీల్లో అయితే కుండీకి 200 గ్రాముల చొప్పున వేయాలి. కొంతమంది టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా పూల కుండీల్లో ఈ వర్మీ కంపోస్ట్ను వేయడం వల్ల ఈ టెర్రస్ గార్డెనింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ వర్మీ కంపోస్ట్ను సంవత్సరానికి 1 లేదా 2 సార్ల వరకు మనం వాడచ్చు. మనం బయట నుండి ఈ వర్మీ కంపోస్ట్ని క్రమం తప్పకుండా కొనడం వల్ల ఏమవుతుంది అంటే ఆర్థికంగా అంత లాభదాయకం కాదన్నమాట. అందుకనే రైతులు స్వయంగా తయారు చేసుకొని వాడితే చాలా లాభం ఉంటుంది. బయట ఈ వర్మీ కంపోస్టు కేజీ 5 నుంచి 10 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. రైతు సోదరులందరూ వర్మీ కంపోస్టును ఇంటి వద్దే తయారు చేసుకొని ప్రతి సంవత్సరానికి కనీసం 1 సారి అయినా ఈ వర్మీ కంపోస్టును వాడి మంచి ఫలితాలను సాధించాలని కోరుకుంటున్నాను.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ విధానం గురించి శ్రీ కృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల అనంతపురం అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి జి విద్యశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 6:45 కావస్తోంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సమావేశం ముగింపులో సభ్య దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. భారత మండపంలో జరిగిన సమావేశంలో డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్య దేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: आज की चर्चा से स्पष्ट है कि बदलते हुए विश्व का संचालन पुराने संस्थानों से नहीं किया जा सकता. रिप्रेजेंटेशन, रिस्पॉन्सिवनेस और रूल मेकिंग तीनों में सुधार आवश्यक है. आज एडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
0: ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ కార్యక్రమానికి కేంద్రం సాంకేతిక సహకారం అందించడం, రాష్ట్రంలోని సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అంశాన్ని పరిశీలించడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు 24 క్రిటికల్ కేర్ బ్లాకులు, 26 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలల ఏర్పాటుకు 647.51 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆరోగ్యకరమైన, అభివృద్ది చెందిన ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ప్రారంభమయ్యే గణపతి నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హైదరాబాద్, ఖైరతాబాద్లోని వినాయకుడి తొలి పూజకు రావాలని నిర్వాహకులు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి సాగర్ తీరంలో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానించారు. ఈ మేరకు లోక్భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాసనసభ ఆవరణలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ముందస్తు సమాచారం అందిస్తే పోలీసులు, మున్సిపల్ శాఖ, ట్రాఫిక్, భద్రతా ఇతర ఏర్పాట్లను సమర్థంగా చేపట్టగలవని పేర్కొన్నారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో పనిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాల పరిస్థితిపై కలెక్టర్తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని అధికారులు వివరించారు. జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఏపీ ఒడిషా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు.

0: వింటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గతంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతో ప్రచారం జరిగినప్పటికీ రైతులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం అందలేదని చెప్పారు. 5 ఏళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్కు 2,140 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చూపి వాస్తవంగా 1,475 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం 2025-26లో పంటల ధరల రక్షణకు 800 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. పొగాకుకు 271 కోట్లు, మామిడికి 261 కోట్లు, ఉల్లికి 125 కోట్లు, కోకోకు 14 కోట్లు, టమాటాకు 12 కోట్ల రూపాయలు సాయం అందించినట్లు వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమన్వయ ప్రజారోగ్య ప్రయోగశాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య పరీక్ష సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటూ,
1: మనగానిపల్లి ఆసుపత్రిని ఆదర్శవంతమైన ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతోనే 1,57,00,000 రూపాయలతో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా తెప్పించడం జరిగింది. ఒక పేద కుటుంబానికి మెరుగైన వైద్యం కావాలంటే ఎక్కడో జిల్లా హెడ్ క్వార్టర్ గా అవసరం లేదు, ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోనే ఇవన్నీ కూడా సదుపాయాలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశం కలిగించాలి. వారికి కూడా బయటకు పోవాలంటే ఖర్చులతో కూడుకునేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క మిషనరీని కూడా తీసుకురావడం జరిగింది.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026 క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా ఈరోజు రాత్రి 8 గంటలకు భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్ జట్టుపై గెలవగా భారత్ బంగ్లాదేశ్పై గెలిచింది. దీంతో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి. ప్రజల ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ సంస్కరణలు చేపట్టామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 22A నిషేధిత భూములపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ భూములే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22A భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటికి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి న్యూఢిల్లీ డిక్లరేషన్ స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా భక్తి శ్రద్దలతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, స్తుతిమాల, చివరిగా అనుభవాలు జ్ఞాపకాలు, శ్రీ పప్పూరు శేషాచార్యులు గారి గురించిన ప్రసంగం వింటారు. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ, రచన కె నవీన్ కుమార్. 8:35 హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 అస్తమించని సూర్యుడు, రూపకం రచన శ్రీమతి పి శ్రీదేవి, వ్యాఖ్యానం శ్రీ ఏ హరికృష్ణ మరియు శ్రీమతి పిబి శ్రీలక్ష్మి. 10:00 వార్తా వాహిని విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు వింటారు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి. 2:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:30 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారల కార్యక్రమంలో ధర్మవరం ఇంద్రమ్మ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల చిన్నారలు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6:00 లలిత గీతం. 6:20 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి కార్యక్రమం ఉంటుంది. ఇందులో శ్రీ సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ బి భయన్న. 7:30 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 8:40 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:16 స్పాట్ లైట్. 9:30 మ్యాచ్ ముగిసే వరకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో. ఈ కార్యక్రమం మ్యాచ్ ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 7:00. ఇప్పుడు విందాం విరబూసిన అరవిందం, లలిత గీతం.

విరబూసిన అరవిందం లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు ముంబైకి బయలుదేరి వెళ్లారు. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా ఈరోజు దుబాయ్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారత్ చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో గత ఏడాది ఆగస్టులో తాంజిన్లో జరిగిన వారి చివరి సమావేశం నుండి భారత్ చైనా ద్వైపాక్షిక సంబంధాలు సాధించిన స్థిరమైన పురోగతిని ఇరువురు నేతలు స్వాగతించారు. గౌరవం, సున్నితత్వం, ప్రయోజనమనే 3 పరస్పర సూత్రాల ద్వారా ఇరు దేశాలు మార్గనిర్దేశం చేసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. సరిహద్దు సంబంధిత సమస్యలపై ఇప్పటికే ఉన్న ఒప్పందాలు, అవగాహనలను ఇరు పక్షాలు పాటించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజల సంబంధాలు, సాంస్కృతిక వ్యాపార సంబంధాల పురోగతిని ఇరువురు సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక వాణిజ్య సంబంధాల ప్రగతికి పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణం అవసరమని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. 2 రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సమావేశం నిన్న భారత్ మండపంలో ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశం మొదటి రోజే బ్రిక్స్ దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను ఆమోదించాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్య దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
1: బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక్ హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే సాజా సంకల్ప్ కో స్పష్ట దిశా దేతా హై. అబ్ హమారి జిమ్మేదారీ హై కి ఇన్ సంకల్పం కో ఠోస్ పరిణామో మే బదలే.
0: చర్చలు, సంప్రదింపులు, దౌత్యం ద్వారా అంతర్జాతీయ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిక్స్ దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నిరంతరం పెరుగుతుండటంపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే చర్యలకు అతీతంగా గరిష్ట సంయమనం పాటించాలని వారు పిలుపునిచ్చారు. గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఎదుర్కోవడానికి జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పేర్కొన్నారు. కాగా భారత్ ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం ఇది 4వసారి. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై జరిగే సమావేశంలో ఈరోజు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు పాల్గొంటాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య దేశాలైన బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, క్యూబా, మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియట్నాం పాల్గొంటాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, బురుండి అధ్యక్షులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశ విందులో నవరస, ది యూనివర్స్ ఆఫ్ షేర్డ్ ఎమోషన్స్ అనే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో బ్రిక్స్ సభ్య దేశాల సమిష్టి లక్ష్యాన్ని, సంస్కృతులను ప్రదర్శించారు. ఇందులో బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల సంగీత కళాకారులు ఒక ప్రత్యేకమైన సహకార సంగీత ప్రదర్శన కోసం ఏకమయ్యారు. విభిన్న సంగీత సంప్రదాయాల నుండి స్పూర్తి పొంది ఈ సింఫనీ బ్రిక్స్ కుటుంబ వైవిధ్యం, సాంస్కృతిక వైభవం, ఐక్యత స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ఉమ్మడి కళాత్మక కార్యక్రమంగా ఆకట్టుకుంది. ఈ సింఫనీ బ్రిక్స్ దేశాల విభిన్న వాద్య పరికరాలను ప్రదర్శించింది. ఇది భారతదేశపు శాస్త్రీయ నృత్య సంప్రదాయాలతో సంగీతం సమ్మేళనాన్ని ఆవిష్కరిస్తూ దేశాల మధ్య సంగీత సంస్కృతులను అనుసంధానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైని సందర్శించడంతో పాటు హిందీ భాష ప్రాముఖ్యతపై నిర్వహించే 6వ అఖిల భారత రాజభాష సమ్మేళనంలో పాల్గొంటారు. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబైలో గణేష్ జ్ఞానారతి పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హస్తప్రతుల ప్రదర్శనను హోంమంత్రి ప్రారంభిస్తారు.

అలాగే అక్కడి గ్రంథాలయాన్ని సందర్శించి హస్తప్రతుల పరిరక్షణ ప్రయోగశాల పనితీరును పరిశీలిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి హోంమంత్రి ప్రసంగిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం బీకేసీలోని భారత్ డైమండ్ బోర్డ్స్ లో నిర్వహించే జీజేఈ పీసీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరవుతారు. అలాగే అమిత్ షా లాల్ బాగ్చా గణపతిని కూడా సందర్శించి పూజలు నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న దేశవ్యాప్తంగా ఉన్న లఖ్పతి దీదీలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్దిదారులతో వర్చువల్ గా సంభాషించారు. మహిళలు లఖ్పతి దీదీలుగా మారడం ద్వారా సాధికారతకు ఒక ఉదాహరణగా నిలిచారని చౌహాన్ పేర్కొన్నారు. వారి కష్టాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహిళలు కోటీశ్వరులుగా మారడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చౌహాన్ హామీ ఇచ్చారు. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడే పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా ఏఐ ఒక సాంకేతిక రంగంలో పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు పెరుగుతాయని అమోండోయ్ హెచ్చరించారు. ఏఐ అభివృద్దిని కొనసాగిస్తూనే పరిష్కారాలను కనుగొనాలని ఆయన కంపెనీలకు ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. ఓపెన్ ఏఐ సీఈఓ స్టామ్ అల్ట్మన్, ఎక్స్ఏఐ అధిపతి ఎలాన్ మస్క్ ఈ పిలుపుకు మద్దతు తెలిపారు. సైబర్ దాడులు, నిఘా, జీవాయుధాలకు దోహదపడే పరిశోధనలతో సహా ప్రమాదకరమైన కార్యకలాపాల కోసం తమ వ్యవస్థను ఉపయోగించే ప్రయత్నాలను ఇప్పటికే తాము అడ్డుకున్నామని ఆంథ్రోపిక్ సంస్థ వెల్లడించింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386కు చేరుకుంది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటికే 104 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. ఇప్పటికీ సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. భద్రతా దళాలు గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 13,700 మందికి పైగా ప్రజలను రక్షించగా 339 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలోని తాత్కాలిక నివాసాల్లో 3,700 మందికి పైగా ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగే 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో చోటు దక్కింది. వియట్నాంలోని ఫ్యాన్ థియేటర్లో జరుగుతున్న టెన్నిస్ స్పోర్ట్ ఫెస్టివల్ ఛాలెంజర్లో భారత క్రీడాకారుడు ఎస్డి ప్రజ్వల్ దేవ్, ఫ్రాన్స్కు చెందిన కాన్స్టాంటిన్ బిట్టౌన్ కాజ్మిన్ జోడీ 2వ ATP ఛాలెంజర్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారత్, చైనా తమ సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యకుడు జింగ్పింగ్ పునరుద్ఘాటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగుస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ముంబైకి బయలుదేరి వెళ్లారు.

0: టీ20 ఆసియా కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు దుబాయ్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:15. ఇప్పుడు విందాం

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, ఆ తర్వాత పాట, ఇంకా స్తుతిమాల, చివరిగా అనుభవాలు జ్ఞాపకాలు శ్రీ పప్పూరి శేషాచార్యులు గారి గురించి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. లోక్ అదాలత్తోనే సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు అన్నారు. ఆయన శనివారం జిల్లా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, కక్షిదారులు ఇరువైపులా రాజీపడి కేసులు పరిష్కరించుకుంటే ఎంతో సంతృప్తి లభిస్తుందని ఆయన అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్లో 9913 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో కక్షిదారులకు 10.49 కోట్ల ప్రయోజనం చేకూరింది. కేసులు వారీగా పరిశీలిస్తే మోటారు వాహన ప్రమాద కేసులు 46 పరిష్కారం కాగా, కక్షిదారులకు 3.29 కోట్ల పరిహారంగా లభించింది. 123 సివిల్ కేసులకు గాను కక్షిదారులకు 3.66 కోట్ల ప్రయోజనం చేకూరింది. 75 ప్రిలిగిటేషన్ కేసులలో 68.9 లక్షల లబ్ధి చేకూరింది. ఎన్ఐ యాక్ట్ కేసులు 30 పరిష్కారం అయ్యాయి. ఇందులో కక్షిదారులకు 41.78 లక్షల కక్షిదారులకు అమౌంట్ దక్కింది. సత్యసాయి ప్రేరణతో కొనసాగుతున్న నిస్వార్థ సేవాస్ఫూర్తిని, ప్రేమ సందేశాన్ని కళ్లకు కట్టినట్టుగా బుర్రకథ ద్వారా సందేశాన్ని భక్తులకు తెలియజేసింది సంగారెడ్డి జిల్లా సాయి యువత. శనివారం సత్యసాయి జిల్లా సాయి కుల్వంత్ మందిరంలో ఈ బృందం యుగ అవతార్ బుర్రకథను వినిపించారు. ఆధ్యాత్మిక సత్యాలను తెలియజేయడానికి, సమాజాన్ని ప్రేరేపించడానికి సాయి స్వయంగా సాంప్రదాయ కళారూపాన్ని ప్రోత్సహించారు. ఉదయం శ్రీ సత్యసాయి బాబా కీర్తనలను మధురంగా పఠించారు. సాయి బోధనలను, ప్రేమను స్మరించుకుంటూ అనుగ్రహాన్ని కోరుతూ హృదయపూర్వక వ్యక్తీకరణ ఆకట్టుకుంది. సీమ సమకాలీన స్థితిగతుల నేపథ్యంగా రాయలసీమ కథారచన పోటీలు నిర్వహిస్తున్నట్టు రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ్ రెడ్డి తెలిపారు. సీమ ఉద్యమ నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు నవంబర్10లోగా కథలను పంపాలని ఆయన సూచించారు. న్యాయ నిర్ణేతల మేరకు 20,000 రూపాయలు నగదు బహుమతి అందిస్తామన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల నేపథ్యంలో జిల్లాలో వచ్చే 5 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం తెలిపారు. లేపాక్షి దుర్గ పాపనాగేశ్వర వీరభద్రస్వామి ఆలయాల్లో పురాతన చిత్రకళ అద్భుతంగా ఉందని, దానిని మరింత ప్రాచుర్యం చేయాల్సి ఉందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఆయన లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు

ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలోని చారిత్రక నిర్మాణాలు, వేలాడే స్తంభం, భరత నాట్యం మండపం, లతా మండపం, అర్ధాంతరంగా ఆగిన కళ్యాణ మండపం, ఏడు

0: దీంతో ప్రజలకు కాదు వన్యప్రాణులకు కూడా తాగునీటి కష్టాలు తప్పడం లేదు. అందుకే జిల్లాలో ఉన్న కుంటలను ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం, గుత్తి, కళ్యాణదుర్గం రేంజ్ల పరిధులలోని అడవులలో పాత నీటి కుంటలు రిపేరు చేయించి వాటికి ప్లాస్టిక్ కవర్లతో మరమ్మతులు చేయించి నీటిని నింపుతున్నారు. ఇందుకోసం 3.85 లక్షలు ఖర్చు చేశారు. ఆయా రేంజ్ల పరిధుల్లోని కొత్తగా 77 నీటి కుంటలను తవ్వాలని ప్రతిపాదన సిద్ధం చేసి అటవీ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు అనుమతులు పంపారు. అనుమతులు రాగానే తక్షణమే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని జిల్లా అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. మీరు ఇంతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాడి పంటల చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం.

0: మీరింతవరకు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
0: హేమావతి కార్యక్రమంలో ఇప్పుడు చివరిగా విందాం అనుభవాలు జ్ఞాపకాలు. శ్రీ పప్పూరు శేషాచార్యులు గురించి ప్రసంగం.
5: మాది మధ్యతరగతి శ్రీ వైష్ణవుల కుటుంబం అయినా సంస్కృతాంధ్ర భాషలో సాంగత్యానికి కొరత లేనిది. మా తాతగారు పప్పూరు నరసింహాచార్యులు అనంతరం జిల్లా కడప జిల్లా బళ్ళారి జిల్లాలో ప్రఖ్యాతి వహించిన పౌరాణికులు. ఆంధ్రనాటికి పితామహులుగా ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు, విమర్శ శిరోమణులైన రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ గారు, సరస్వీపుత్ర పుట్టపర్తి నాయనాచార్యులు మొదలగు వారు అందరూ మా బంధుకోటిలోని వారే. మా తండ్రి పప్పూరు రామాచార్యులు గారే రాయలసీమ అని పేరును ప్రతిపాదించినారు. అంతకు పూర్వం వేణుతోట 28కి ముందు దత్తమండలాన్ని ఈ జిల్లాలనేవారు. నంద్యాల ఆంధ్ర సభలు వేణుతోట 28లో జరిగిన సందర్భం నుండి రాయలసీమకు రూఢమైనది. ఆయన తన సానపత్రిక ముఖం పేరుతో వాయిస్ ఆఫ్ సిటీ డిటిస్ను వాయిస్ ఆఫ్ రాయలసీమగా మార్చింది. మా తండ్రి గారు సాంప్రదాయముగా సంస్కృతాంధ్రాలు మా తాతగారి వద్ద నేర్చింది. హైస్కూల్ విద్య కొంతకాలం రాజమహేంద్రవరంలో చదివే అవకాశం దొరికింది. అప్పుడే కందుకూరి వీరేశలింగం పంతులు పరిచయం అయినది. తరువాత ఎఫ్ఏ మద్రాసు పచ్చప్ప కళాశాలలోను, బిఏ అనంతపురం ప్రభుత్వ సీనియర్ డిస్ట్రిక్ట్ కాలేజీలోనూ చదివిరి. కానీ డిగ్రీ పరీక్షలకు కాంగ్రెస్ నాయకుల ఆదేశం ప్రకారం కూర్చొని లేదు. బిఏ విద్యార్థి దశలో మంచి సాహితీ విపాస ఉండే మిత్రులు బంధువులైన శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వారి అన్న గోపాలకృష్ణమాచార్యులు తోడైన ముఖ్యులు. నాకు బాల్యంలో అక్షరాభ్యాసం చేసింది రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి తండ్రి గారే. పాశ్చాత్య సంస్కర్ష వలన నాటి విద్యార్థులలో సంఘ సంస్కరణాభిలాష ఎక్కువగా దొచ్చినది. ఆనాటి విద్యార్థి సంఘం పక్షాన వ్రాసిన ప్రచురించినవే వదురుబోతు వ్యాసాలు. వీటిని వెలువరించడంలో ముఖ్య భూమిక మా తండ్రి వహించింది. మా తండ్రి కుటుంబ పోషణ దృష్ట్యా కొంతకాలం కలెక్టర్ కచేరీలో గుమాస్తాగా పనిచేసిన అందులో ఇమడలేకపోయిరి. వెయ్యితోట 21 ప్రాంతంలో ఇల్లు గ్రామంలో తమ బాలులకు విద్యాభ్యాసం చేయవలసిందిగా చిన్నపరెడ్డి గారు, తరిమల సుబ్బారెడ్డి గారు ఆహ్వానించింది. అప్పుడు వారి దగ్గర శిక్షణ పొందిన వారిలో నీలం సంజీవరెడ్డి, తరిమల నాగరెడ్డి గలరు. తరువాత ఊహ తెలిసేప్పటికీ ఇల్లూరు తరిమల పెద్దలు రావడం, మా తండ్రి సలహాలు తీసుకోవడము నాకు తెలుసును. మా తండ్రి గారికి ఇల్లూరులో మంచి స్నేహితులుగా ఉంటూ వచ్చిన కైప సుబ్రహ్మణ్య శర్మ, మహానందయ్య సోదరులు ప్రోత్సహించి వెనుతోటి 23లో పినాకిని వారపత్రిక ప్రారంభించింది. ఈ విధముగా రాయలసీమలో పత్రికా రచనకు శ్రీకారం చుట్టిన పాత్రికేయులుగా మా తండ్రి గారే నిలుస్తారు. నిర్వాహకులతో పేచి మూలముగా దాని నుండి వైదొలగి వెనుతోటి 26 ఆగస్టు 14 మా తండ్రి గారు శ్రీ సాదరపత్రికను ప్రారంభించింది. 1972 మార్చి వరకు దానిని నడిపి వారు దాన్ని ఒప్పగించింది. నాకు ఒప్పించండి. యథాశక్తిగా ఆ పత్రికను నిలుపుక నిర్వహించుకున్నాను.

బహుశా 65 సంవత్సరాలు దాటే వారపత్రిక రాష్ట్రంలో ఇదే ఒకటి ఏనేమో. వేయతోట ఉప్పయోటి ఉప్పు సత్యాగ్రహంలో మా తండ్రి విరివిగా పాల్గొన అరెస్టు కోరలేదు. మా అవ్వగారి అస్వస్థతే అందుకు కారణమనవచ్చును. రాజకీయాలు, సాహిత్యము, సమపాళ్లలో ఆరాధించేవారు మా తండ్రి. వేయతోటి 29 పెనుగొండలో భారీ ఎత్తున శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలలో ఆయన ప్రముఖంగా పాల్గొన్నారు. గాడిచెర్ల వారిని స్వస్థిస్తూ పుట్టపర్తి శ్రీనివాచార్యులు సరస్వతిపుత్రుని తండ్రి పద్యాలు చదువుగా పొగడ్తులకు ఇష్టపడని శ్రీ గాడిచెర్ల వారు విరమించమనగా మా తండ్రి చమత్కారంగా చదివినవి అక్కర్లేదు, ముందుకు చదవవలసినది చదువుమని చెప్పి సభను చాకచక్యంగా నడిపింది. నేను ఆ సభకు వెళ్ళినాను, కానీ పెద్దలు చెప్పేవి ఆకలింపు చేసుకునే ఊహ నాకు అప్పటికి లేదు. వెనితి ఉప్ప 2 అసహాయోద్యమంలో మా తండ్రి గారిని 1 సంవత్సరము శిక్ష విధించడము, ప్రజలు గుంపులు గుంపులుగా వారిని చూచి మా ఇంటికి రావడము నాకు గుర్తుగా ఉన్నది. మా ఇంటిని పోలీసులు అప్పుడు సోదా చేయడం జరిగింది. ఈ సాహిత్య చర్చలతో పత్రిక మీద అభిలాషపడి పెనుగొండలోని క్రిస్టియన్ కమిషన్ నడుపు పిట్ దొరసాని తాను లండన్ వెళ్ళను అతడికి ఈ పత్రికను తెప్పించుకునేది. అనంతపురంలో మహాత్మా గాంధీ గారు 1934 వచ్చినప్పుడు పాత ఊరిలో ఆయన ఉపన్యాస వేదిక దగ్గర నేనుంటిని. ఈ సందర్భమున ఆయనకు ఎంతోమంది ప్రజలు హరిజనుడికి విరాళం మళ్ళివ్వడము నేను గమనించి తిని. శ్రీ ఎర్రవల కొండప్ప గారు హరిజన హాస్టల్కు గాను తన భూమిలో కొంత భాగమునివ్వడము, దీని అభివృద్ధికి కల్లూరు సుబ్బారావు అధ్యక్షతన శ్రీ కెఎస్ రాఘవాచార్యులు దాని అభివృద్ధికి పాటుపడము, ఆ సందర్భమున 5 కళ్ళు సదాశివను వార్డన్గా నుండి పిల్లలను హాస్టల్కు సహాయమునకు దాతల వద్దకు పంపి వారిని తీర్చిదిద్దడము గాక హిందీ ప్రచారం కూడా చేయడం జరిగింది. వల్లారి జైలు మా తండ్రికి ఒక మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు తీవ్రవాది సంగతమును చక్కగా బోధించడం జరిగింది. ఆయన మా ఇంటిలో విడుదలంతరం కొన్ని రోజుల నుండి వెళ్ళిపోయినను ఆయన తన పేరును వెల్లడించలేదు. రాజకీయములలో అప్పటి ఎన్నికల్లో మా తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ పెట్టుటకు ప్రయత్నములు అమిలేని కొండప్ప, గాలిదిన రామేశ్వరరావు, గుతిలక్ష్మిరెడ్డి, పామిరెడ్డి భయపరెడ్డి, దివాన్ బహదూర్ కేశపుల్లెలతో పత్రికలు విమర్శించు నిండినవారు. అవి ఆ విమర్శలకు జిల్లా అంతటా ఎదురు చూచినవారు. అయినను వీరందరూ విమర్శలకు మా తండ్రిని ఇందుకు దేశించక అభిమానం చూపినవారు. అనంతరం జిల్లా మన కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక కృషితో చిత్తూరు జిల్లా నుండి జస్టిస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రామకృష్ణారెడ్డిని ఓడించి శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగారిని గెలిపించడము, ఆయన పార్లమెంటులో స్పీకర్ పదవిని చేపట్టడము అయినది. ఈ విజయం కొంతవరకు సాధన ప్రచారమే అని చాలామంది అనగా విన్నాను. శాసనసభ ఎన్నికలకు అప్పటిలో కాంగ్రెస్ తరఫున జిల్లా బోర్డు అధ్యక్షులుగానున్న శ్రీ ఓబిరెడ్డి గారిని కల్లూరు సుబ్బరావును, రావి వెంకటనాయుడును నిలబెట్టి గెలిపించడము, ఇందుకు గాను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఈ విజయమునకు చాలా కృషి చేసిన మా తండ్రికి ఒక వెండి పళ్ళెరమునిచ్చునట్టుకు ఇచ్చుటకును తీర్మానించడమైంది. శాసనసభలో గెలిచిన సుబ్బరావును భోగిగాను, ఓబిరెడ్డి గారు జోగిగాను, వెంకటనాయుడు గారిని యోగిగాను మా తండ్రి పేర్కొనడం జరిగింది. వేయతోట ఉప్పయం జిల్లా బోర్డు ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ నాయకులు భేదములు ఏర్పడి ఐక్యత దెబ్బతీగినప్పుడు మా తండ్రి గారిని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నుకొని అధ్యక్షుల విషయమై రాష్ట్ర కమిటీకి అధికారం ఇవ్వడము, అందులో ఏ పార్టీకి చెందని ముచ్చల ఏ రాయప్ప గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడము జరిగింది. శ్రీ రాయప్ప గారు సమర్థవంతంగా అధ్యక్ష పదవిని నిర్వహించి 1940 సత్యాగ్రహం చేయటంతో శ్రీ కెవి వేమారెడ్డి గారు అధ్యక్షులుగా అయిరి. అనంతరం మున్సిపాలిటీని చక్క చేయడానికి మా తండ్రి కృషి చాలా పెద్దది. చైర్మన్ అమరుద్దీన్ కంట్రాక్టుదారుల మద్దతుతో ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చింది. కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీకంఠం సుబ్బయ్య గారిని చైర్మన్గా చేయడము, ఆయన కొంతకాలం చైర్మన్ పనిచేయగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ చేరడము అందుతో దాన్ని పోగొట్టుకోవడం జరిగింది. అయినా అటు వెంబట 1951 ప్రాంతంలో ఎన్నికల్లో మా తండ్రి గారు మున్సిపల్ చైర్మన్గా నగిరి ఆ ఎన్నికల్లో కౌన్సిల్ పదవికి నాకు అకస్మాత్తుగా పోటీ చేయవలసిన ప్రమేయం ఏర్పడినది. అందులో నేను నెగ్గకపోయినను మా తండ్రి చైర్మన్గా నగిరి అనంతపురం మున్సిపాలిటీలో లోటు బడ్జెట్ను చక్కచేసి ఊరిలో రోడ్లను చక్కచేసి బీదలకు ఉచితంగా రాణినగరు పొత్తూరులో 4వ రోడ్డు వద్దను వసతి స్థలములు ఇచ్చి వారి మెప్పును పొందిరి. ఈ సందర్భాన ట్యాక్స్లో 1% తగ్గించుటకు తీర్మానించి మెయిల్ దినపత్రిక సంపాదకీయములు ప్రశంసలు పొందడమైంది. ఆ కాలమనే రామనగరు, మారుతీ నగరముల నిర్మాణము జరిగినది. అనంతపురం పట్టణంలో విశాల ప్రదేశంలో హై స్కూల్ కట్టుటకు పూర్వము మున్సిపల్ చైర్మన్గా ఉన్న పులమతి
ఆదిమూర్తిరావు.

వారు రైల్వే స్టేషన్ వద్ద ఇప్పటి ప్రభుత్వ కళాశాల వద్ద ప్రారంభించగా ప్రభుత్వము కాలేజీ స్థాపనకు ఎన్నుకొంటకు జిల్లాలో పరిశీలించి శ్రీ ఆదిమూర్తిరావు గారు ఈ స్థలం కాలేజీ ఇచ్చుటకు అంగీకరించిందిన ప్రభుత్వ కళాశాల ఏర్చట ఏర్పడినది. దానికి గాను దాని ఎదురుగా రైల్వే స్టేషన్ పాత ఊరికి పోయి చోట మున్సిపాలిటీకి హై స్కూలును ప్రభుత్వం కట్టించింది. మా తండ్రి తాను చైర్మన్గా నైన తరువాత పట్టణంలో ముందుకు హై స్కూలుకు కావలసి ఉన్నని ఈ హై స్కూలును రూపాయి ఒకటి ఇచ్చి మరి రెండు హై స్కూళ్లను ప్రారంభించింది. ఇది విమర్శనకు గురైనను ఇప్పటి వాతావరణంలో మరికొన్ని హై స్కూళ్లకు అవకాశం ఇచ్చింది. ఈ హై స్కూల్లో జూనియర్ కళాశాల ప్రభుత్వం ప్రారంభించమైంది. అనంతరం మున్సిపాలిటీకి సరియైన భవనం లేనందున జిల్లా కలెక్టర్ వసతి భవనం వద్దనున్న స్థలమును ప్రభుత్వమును కోరుతూ అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ వివేకానందమూర్తి గారితో ఆగస్టు 13 శంకుస్థాపన చేయించింది. కానీ దీనికి కొందరు నాయకులు అడ్డుపడ్డది. దీనికి కారణం పార్టీలో అని వర్గములే. కానీ రాజాజీ ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భమున వారితో చర్చించి ఒప్పించి ఆ స్థలమును మున్సిపాలిటీకి ఇప్పించింది. ఇప్పుడున్న మున్సిపాలిటీ భవనం అందులో ఉన్నది. కానీ దీనికి తిరుగుగా శంకుస్థాపన చేయించినప్పుడు ఇది దమయంతి ద్వితీయ సమయముగా సాదరలో చిత్రీకరించింది. శ్రీ రాజాజీ గారు ముఖ్యమంత్రిగా తమ మొదటి మంత్రివర్గం కాలంలో అనంతపురంకు వచ్చి మున్సిపల్ హై స్కూల్ స్థలంలో ఉపన్యసించుతూ అనంతపురంలో ఒక గొప్ప పట్టణంగా అన్నప్పుడు ఆయన ఉపన్యాసం చేస్తున్న మా తండ్రి గారు ఉపన్యాసం తర్జుమా చేస్తున్న మా తండ్రి గారు ఇది ఇంగ్లీష్లో అనంతపూర్గా ఉన్న కావున చాలా బీద పట్టణమని ఎదురుగా చెప్పడం ప్రజలకు ఆనందం కలిగింది. మరలా ముఖ్యమంత్రిగా అయినప్పుడు తండ్రి గారు శ్రీ కేఎస్ రాఘవాలతో చర్చించి అప్పట్లో మా తండ్రి కాంగ్రెస్ పార్టీ కాక వేరుపడినందున తమిళనాడు శ్రీ నాదర్ సంజీవ రెడ్డి సుబ్బరావులకు కోపకారణమైంది. శ్రీ రాజాజీ ఇది జరిగిన అనంతరము స్వరాజ్య పార్టీ ప్రారంభించి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. ఆయన వృద్ధాప్యంలో ఒక వైద్యశాలలో కన్ను పరీక్ష చేయించుకుని వెనుకకు వచ్చినప్పుడు మా బావగారు శ్రీ గోపాలాచార్యులు ఆయనకు సహాయపడగా నీవు ఎవరని అడగడము మా తండ్రి పేరు చెప్పి అలుడుగనగా ప్రక్కనున్న వ్యక్తితో అనంతపురం జిల్లాలో పప్పూరు రామాచార్యులు కల్లూరు సుబ్బరావు ఇద్దరు నిజాయితీ పొరలైనది. ప్రకాశం పంతులకు మా తండ్రికి చాలా స్నేహితం. ఆయన శ్రీ కేఎస్ రాఘవాచార్య ఇంట్లో సాధారణంగా బస చేసేవారు. ఆయన ఒకతూరి అనంతపురంకు కొంతకల్ నుండి ప్యాసెంజర్లో మొదటి తరగతిలో వస్తుండగా నన్ను కల్లూరు ఆర్ఎస్కు పంపిన వారితో రమ్మని కోరింది. నేను ఆయన ఆ తరగతిలో చూచి వారితో పాటు అనంతపురంకు వచ్చి ఆయన మా తండ్రి పేరు విని నన్ను ఎంతో ఆప్యాయతగా చేరదీసి చేసింది. రెండోసారి ఆయన తాను కిసాన్ మజ్దూర్ ప్రజారాజ్ పార్టీని స్థాపించుటకు జిల్లా పర్యటనలో భాగంగా పెట్రోల్ పర్మిట్ కావలసి ఉండి కలెక్టర్ శ్రీ వివేకానందమూర్తి గారిని చూడవలసి నన్ను పంపిరి. ఆయన శ్రీ ప్రకాశం గారిని రమ్మని నాతో చెప్పి పంపగా శ్రీ ప్రకాశంతో నేను మరలా బంగ్లాకు చేరితిని. ప్రకాశం గారు వివేకానందమూర్తి గారి యోగక్షేమలు విచారించి పెట్రోల్ పర్మిట్లు తీసుకున్న తరువాత నన్ను ఎంత వలదన్నను ఇంటి దగ్గర విడిచి వెళ్ళేది. ఈ సందర్భమున శ్రీ ఎన్జి రంగా ఇదే పార్టీలో నుండి మరలా ఇతర ఆలోచనలతో తానే కృషి లోక్ పార్టీని స్థాపించింది. ఈ రెండు పార్టీలు పరస్పర సహకారంతో కాంగ్రెస్ పార్టీని ఎన్నికలు చాలా సమయంలో ఓడించింది. అనంతపురం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఓడిరి. దీనికి కారణం మా తండ్రి గారి పైన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అయిపోయిన కాంగ్రెస్ నుండి తొలగించడము అందుపై కాంగ్రెస్ అసమ్మతి వర్గంపై చేయి అయి పైచేయి హిందూపురం నియోజకవర్గంలో శ్రీ కేఎస్ రాఘవాచార్యులు కల్లూరు సుబ్బరావును ఓడించడమైంది. ఆ పార్టీకి జిల్లా కార్యదర్శిగా నేను ఎన్నుకోబడి ఇంటిని. మా తండ్రి గారు సత్యాగ్రహం చేయటంలో జిల్లా నాయకుడిగా కాంగ్రెస్ పార్టీని ఎన్నించడంతో మా తండ్రి గారు సత్యాగ్రహం చేయలేదు. కానీ ఆయన ఏదో విధముగా నిర్బంధంలోకి తీసుకున్నటకు అప్పటి కలెక్టర్ శ్రీ భాస్కర్ రావు ప్రయత్నించింది. కానీ అది సఫలం కాలేదు. జిల్లా బోర్డు అధ్యక్షులు ఏ రాయప్ప గారు, ఉపాధ్యక్షులు జి వెంకటరెడ్డి గారు, కేఎస్ రాఘవాచార్యులు, వెంకటనాచార్యులు ఇందులో శిక్షణ అనుభవించింది. గుంటూరు సుబ్బరాయుడు జిల్లా బోర్డు మెంబరు తాను కూడా సత్యాగ్రహం చేయకూడడం ఆయన మా తండ్రి మీద చాలా అభిమానించడం వలన ఆయనకు సమ్మతినివ్వడము ఆయన సత్యాగ్రహం చేశాను ఆయనపై విచారణలోనే సత్యాగ్రహులను విడచడమైనది. ఈ సందర్భమున ముస్లిం స్త్రీ చియేడు గ్రామం శ్రీమతి రవియాబి సత్యాగ్రహం చేసి రాష్ట్రంలో ఆశ్చర్యం కలిగించేది. ముంబాయి ప్రతాప్గిరి రామూర్తి సతీమణి శ్రీమతి శాంతాబాయి కూడా సత్యాగ్రహం అనంతపురంలో జరిపినది. ఈ సమయంలో కలెక్టర్ భాస్కర్ రావు మీద ఆకాశవాణి పేరుతో ఒక పత్రిక వెలువడము అందులో

కాఖమండులోని అవినీతిని చూపెట్టుట వలన అది మా తండ్రి గారి వ్రాతయ్యని అనుమానంతో ప్రభుత్వం నిఘా పెట్టది. కానీ మా తండ్రి ఆకాశవాణికి తమ పత్రికలు అశరీరవాణి అని పేరుతో నిర్దోషను శ్రమపెట్టినట్లు ఆ పత్రిక వల్ల అవుతున్నదని దాన్ని ఆపుకోరిది. ఇందులో శ్రీ ఐ సదాశివన్ జి రామకృష్ణ తదితరులు దోషులుగానై శిక్షకు గురి అయింది. కోస్తా ఆంధ్రులకు రాయలసీమ వారికి విశ్వవిద్యాలయ స్థాపనములో విభేదములు ఏర్పడినవి. అందువలన అనంతపురం జిల్లాలో స్థాపించాల్సిన విశ్వవిద్యాలయ కేంద్రము విశాఖకు వెళ్లడంతో ఆంధ్ర రాష్ట్రముకు రాయలసీమ నాయకులకు వ్యతిరేకత చూపిరి. ఆ సందర్భాన మా తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ సమావేశములకు విజయవాడకు పోగా రాయలసీమ నాయకులను ఏనుగుపైన వెరవణి చేశాను. మా తండ్రి గారు రాయలసీమ కోస్తా ఆంధ్ర విభేదములను విశ్వవిద్యాలయం కేంద్రం విషయంలో జరిగిన అన్యాయమును బహిరంగంగా విమర్శించడంతో ఒక అవగాహనకు కాంగ్రెస్ కమిటీ వచ్చి శ్రీబాగ్ ప్యాక్టీ అని ఉడంబడికను మద్రాసులో శ్రీ కాశీనాథ నాగేశ్వరరావు ఇంటిలో 1937లో చేసుకున్నది. ఉడంబడిక శృద్భావ సంఘం ఏర్పరిచి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణంతో పాటు మా తండ్రి కల్లూరు సుబ్బారావు కోస్తా జిల్లా పర్యటించి దీనికి అత్తటి ఆమోదమును పొందిరి. ఇందులో శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య కూడా పాల్గొనరు. తరిమల నాగిరెడ్డి విద్వాన్ విశ్వం కొన్ని పత్రికలు సాధన కార్యాలయంలో ప్రచురించినందువలన అవి భారత వ్యతిరేకత కలిగినవని వారిని ఆ ముద్రణాలయం యజమానిగా నిర్బంధంలోనికి తీసుకుని అయినను మా తండ్రి గారు తాను ఆ ప్రచురణల అప్పుడు ఉండనందున తన బాధ్యత లేదని నిరూపించుకుని నిర్దోషిగా నెయిరి. క్విట్ ఇండియా తీర్మానం కాంగ్రెస్ చేయుటతో నాయకులందరూ డిటెన్యూలుగా తీసుకునబడ్డరు. అందులో మా తండ్రితో పాటు ఆంధ్ర ఇన్సూరెన్స్ మేనేజర్ వల్లూరు రామారావు కూడా నిర్బంధంకు గురయ్యారు. ఆంధ్ర కాలేజీని తగులబెట్టుట వలన చాలామంది విద్యార్థులను కేసు రాఘవాచార్యులు జి వెంకటరెడ్డి గారిని ఐ సదాశివన్లను అరెస్టు చేసింది. వీరు ఈ తరఫున బళ్ళారి రాఘవ వాదించుతూ సాక్ష్యము తప్పుడిదిగా నిరూపించింది. దీంతో రాఘవాచార్యులు డిటెన్యూగా నయ్యారు. ఈ కేసులో నా పైన కూడా వారంటీ ఉండేది, కానీ పోలీసులకు తగు ఆచూకీ దొరకనందున నన్ను నిర్బంధంలోకి తీసుకోలేదు. ఈ తరుణమున కాలేజీలో ఇంగ్లీషు ట్యూటర్గా శ్రీ ఎస్వి సుబ్బారావు గారు వచ్చింది. ఆయనే బుచ్చిబాబు. నాకు చాలా సన్నిహితులుగా ఉంటూ నాతో బ్యాడ్మింటన్ ఆడుచుండేది. ఆయన ఇతటి నుండి వెళ్ళిన తర్వాత ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఆఫీసర్గా కావడము, చివరకు మిగిలేది అను నవలను రాసి మా కుటుంబంపై దృష్టి ఉంచుకుని కొన్ని పాత్రలను అందులో చొప్పించడం అయినది. 1943 జూలైలో నేను బీఏ ఫైనల్ సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చినది. ఆ జ్వరంకు అప్పటిలో అలోపతిలో సరైన ఔషధము లేవు. అందువలన నేను క్షీణించుతున్నందున మా తండ్రి మిత్రుడైన గుంటూరు సుబ్బరాయుడు, ఆంధ్ర ఇన్సూరెన్స్ మేనేజర్గానున్న చక్రాల సీతారామయ్య జిల్లా కలెక్టర్కు ఒక వినతిపత్రం ఇచ్చి నా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసిరి. వెంటనే ఆయన మా తండ్రి గారిని బెయిల్పై పిలిపించింది. బెయిల్ అనంతరము మరలా డిటెన్యూగా వెళ్లిన తర్వాత కొన్ని నెలల అనంతరము నా ఆరోగ్యరీత్యా విడుదలయ్యింది. మా తండ్రి విడుదలైన తరువాత కాంగ్రెస్ పార్టీలో మా తండ్రి ఒకవైపు, నీలం సంజీవ్ రెడ్డి గారు, సుబ్బారావు గారు ఒకవైపు నుండి జిల్లా బోర్డు ఎన్నికల్లో వారు కొంత సభ్యులకు అన్యాయం చేయడమును సహించక మా తండ్రి గారు తోలుబొమ్మలాటగా ఈ వీరి ప్రవర్తనను పోల్చుచు పత్రికాముఖమున వెలువరించడం అది పాఠకులకు చాలా ఆనందం కలిగించినది. శ్రీ సంజీవ్ రెడ్డి గారికి తరిమల నాగిరెడ్డికి ఎన్నికల్లో పోటీ వచ్చింది. తరిమల నాగిరెడ్డి గారు అప్పటిలో పరారీలో నుండిరి. ఆయన సతీమణి శ్రీ సంజీవ్ రెడ్డి చెల్లెలు కాంతమ్మ ఎన్నికల్లో తనకు ప్రతిభిక్ష పెట్టమని కోరుతూ ప్రచారం చేసిరి. శ్రీ నాగిరెడ్డి గారు ఫలానా దినము బహిరంగ సభలో పాల్గొనగలని కమ్యూనిస్టులు ప్రచురించింది. ఆ వేదిక మా ఇంటి ప్రక్కనే నుండినందున పోలీసులు మా ఇంటి చుట్టూ లోపల నిఘా నుంచిరి. కానీ ఆయన ఒక కంబడి కప్పుకొని ఆ సమయంలో సరిగా లేచి సభాస్థలికి వెళ్లడము నేను సూచితిని. ఆ దినము చాలా పెద్ద ప్రజా సందోహము ఇప్పుడున్న ఎల్ఐసి వద్ద ఉన్నది. దీని ప్రభావము శ్రీ నీలం సంజీవ రెడ్డి గారు ఓటుకు కారణమైనది. మా తండ్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మంత్రివర్గంలోనున్న ఒక ప్రముఖులు తన వర్గమునకు ఎదురుగానున్న ఈ కౌన్సిల్ను తమ వర్గమునకు వచ్చుటకు చేయగోరి శ్రీ నాగభూషణం కమిషనరుకు ప్రోత్సాహం ఇచ్చింది. కానీ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమం ప్రశంసనీయంగా ఉన్నందున అనంతపురంకు మంత్రి చంద్రమౌళి గారు ఇచ్చేసినప్పుడు ఈ మున్సిపల్ పనితీరుకు మా తండ్రి గారిని ప్రశంసించింది. ఆ సందర్భంలో కొందరు కౌన్సిలర్లు ఆయనను, అందుకేనా మీరు ఈ కమిషనర్ను ప్రోత్సహించండి అనుటయును. శ్రీ మౌళి గారు కమిషనరు నాగభూషణం వెంటనే గద్దె

0: చెప్పించడము అయినది. శ్రీ నాగభూషణం మరలా గుంటూరు ప్రాంతంలో తాను శ్రీ రామాచల వంటి చైర్మన్ చూడలేదని ప్రశంసించడము తెలిసినది. చంద్రమౌళి గారు వేలూరు జైలులో మా తండ్రితో నుండిరి. ఆయన మా తండ్రి గారు వాల్మీకి రామాయణమును పురాణ పఠనమునకు పుస్తకం తెప్పించి ఇచ్చిది. అందువలన మా తండ్రి గారిని గురువుగా భావించుచుండేది. అనంతపురంలో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించవలనను కోరిక విద్యార్థులకు ఉండేది. ఆ దినములలో ఇంజనీరింగ్ కాలేజీ మద్రాసులోని గిండిలో ఉండేది. అప్పుడు కాంగ్రెస్ మంత్రివర్గం ప్రకాశం ముఖ్యమంత్రిగా ఉండేది. విద్యాశాఖకు మంత్రిగా శ్రీ అవినాశలింగం కోయంబత్తూరు ఉండేది. ఆయన వేలూరు జైలులో మా తండ్రి గారితోనూ శ్రీ రాఘవాచార్య వారితోనూ ఎక్కువగా పరిచయస్తులు. అప్పటి మెయిల్ ఎక్స్ప్రెస్ పత్రికా విలేకరి శ్రీ హెచ్ హనుమంతరావు గారు వీటిని గమనించి అన్ని సంఘం నుండి అనంతపురంలో ప్రభుత్వమునకు టెలిగ్రాములు పంపడమే గాక అప్పటి మున్సిపల్ నామినేటెడ్ చైర్మన్ ఎస్ శ్రీనివాసులు తో మున్సిపాలిటీలో కాలేజీ ఆవేశంతో తీర్మానములు చేయించి ఒక బహిరంగ సభను ఏర్పరిచి అందులో ఈ కాలేజీ కోసం ప్రజల ఆసక్తిని కనబరచుటకు పత్రికలో హెచ్చుగా వార్తలను పంపిణి. ఇంతటితో అవినాశలింగం గారు అనంతపురం జిల్లా పర్యటించుకు వచ్చి కెఎస్ రాఘవాచార్య ఇంట్లో నుండి ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతించుటకు అంగీకరించింది. అది గిండి కాలేజీలో అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీగా నుండి అటు వెమ్మట ఇప్పుడున్న కాలేజీ వద్ద కమేలాను తీర్చిదిద్ది అనంతరము తత్కాలికంగా ఇంజనీరింగ్ కాలేజీగా నైనది. మా తండ్రి గారు హాస్యధోరణితో ప్రసంగించిన అందులో విమర్శకు కూడా చోటు చేసుకునేది. ఆయనను కొందరు మీరు రాజకీయ బాధితులా అని ప్రశ్నవేయగా లేదు నేను రాజకీయ బాధితుడనని వారి నవ్వించుతూ విమర్శను గుప్తంగా తెలియజేసింది. రాజకీయ నాయకులందరూ శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ రంగా, అమ్మన్న రాజా, బులుసు సామూర్తి, బట్టా సీతారామయ్య, డి సంజీవయ్య, కళా వెంకటరావు, వావిలాల గోపాలకృష్ణయ్య, దుర్గాబాయి దేశముఖు, ప్రభాకర్ గాంధీ శిష్యుడు అందరూ నాకు ఈ రాజకీయంలో పరిచితులే.
1: మీరింతవరకు అనుభవాలు జ్ఞాపకాలు శ్రీ పప్పూరి శేషాచార్యులు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు విందాం ఒక పాట.

ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ది హెడ్లైన్స్: బ్రిక్స్ లీడర్స్ కండెమ్ 2025 పెహల్గాం టెర్రర్ అటాక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, కాల్ ఫర్ జీరో టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం, ఆల్సో ఎక్స్ప్రెస్ కన్సర్న్ ఓవర్ ఎస్కలేషన్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. Prime Minister Narendra Modi to hold bilateral meetings with

0: Iranian President Dr. Masoud Pezeshkian on the sidelines of the 18th BRICS summit in New Delhi. It was the highest level meeting between the two nations since the conflict began. Iran and Oman have agreed on new entry and exit shipping routes for the Strait of Hormuz. Both nations will present the plan to other Gulf nations at an upcoming regional meeting. Under this plan, the entry route into the Gulf will sit entirely with Iranian territorial waters, and a section of the exit route will also fall under Iranian control. In tennis, Kazakhstan Elena Rybakina defeated Belarusian Arina Sabalenka 6-4, 5-7, 6-2 to win US Open Women's Singles Final at Arthur Ashe Stadium in New York last night. This is Rybakina's first US Open title and a third career Grand Slam championship following her Australian Open victory earlier in the year. With the win, Rybakina officially takes over the WTA World No. 1 ranking from Sabalenka. Earlier, American Christian Harrison and Britain's Neil Skupski clinched the men's doubles title, defeating Germany's Kevin Kravitz and Tim Putz. The men's singles final will be played between Germany's world number 2 Alexander Zverev and local favourite Ben Shelton in New York tonight. In T20 Women's Asia Cup cricket, India will face defending champion Sri Lanka in the summit clash in Dubai today. The match will begin at 8 p.m. Indian time. Seven-time champions India reached the final unbeaten, topping Group A with 3 wins before defeating Bangladesh by 40 runs in the semi-final. Sri Lanka also secured their spot in the final, winning all 3 of their group matches before defeating Pakistan by 4 wickets in the semi-final. In men's cricket, India will begin their three-match 2020 international series against Afghanistan at Arun Jaitley Stadium in Delhi today. The first match will start at 7 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Shagun. One acronym is flashing in bold headlines everywhere you look, BRICS. It is the story of the day taking over front pages nationwide. Border peace crucial to ties. PM in Xi meet welcome the steady progress in bilateral ties, leads the Hindustan Times. Big win for India. Terror stand gets global backing, reports the Pioneer. In line with the commitment, the multilateral forum launched the BRICS mission for healthy lifestyle and the BRICS roadmap for the joint initiative on healthy lifestyle promotion 2026 to 2029, writes the Asian Age. On the sidelines of summit, world leaders' families hosted at BRICS Bazaar, informs Hindustan Times. And finally, trainees have become trainers, thereby providing India's excellence in the niche field of fighter jet flying. In a historic first, 3 Indian Air Force pilots will train the young Royal Air Force pilots in the UK, reports the Pioneer. And with that, it's back to you, Shagun.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. BRICS leaders condemned 2025 Pahalgam terror attack in Jammu and Kashmir, called for zero tolerance towards terrorism, also expressed concern over escalation of tensions in West Asia. Prime Minister Narendra Modi to hold bilateral meetings with presidents of Kazakhstan, Philippines, Egypt, South Africa and Burundi today on sidelines of BRICS summit. West Bengal government approves DRDO's proposal to set up weapon and missile testing range in Purva Medinipur district of the state. IMD issues red alert for very heavy rainfall in Gujarat today. Elena Rybakina of Kazakhstan beats Belarusian Arina Sabalenka to win women's singles title of US Open tennis. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani NTR Jilla Samachara Lekha Prachana Sri K. Navin Kumar.
3: డ్రగ్స్పై దండయాత్ర ఈగల్ ఛాలెంజ్ జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఏఈపీసీ సమావేశం, కొండపల్లి పట్టణాభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులు మొదలైన అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కొండపల్లి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు మైలవరం శాసభ్యుడు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. కొండపల్లి పట్టణ పరిధిలో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పుట్టలమ్మగట్టు ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి పైప్లైన్, అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే కొండపల్లి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం 96 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. కాలనీ వాసుల దీర్ఘకాలిక తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ పనులు దోహదపడతాయని స్థానికులు పేర్కొన్నారు. డిఎంఎఫ్టీ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, సిఆర్డీఏ గ్రాంట్, సాధారణ నిధుల ద్వారా ఈ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని, పారిశ్రామికవేత్తలకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకు పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు, భూముల లభ్యత తదితరాలపై చర్చించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల లభ్యతపై వేగంగా సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూముల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తును ఛిద్రం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని, ప్రజల భాగస్వామ్యంతో విజయవాడను డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. అజిత్సింగ్ నగర్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో డ్రగ్స్పై దండయాత్ర, ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు కమిషనరేట్ పరిధిలో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్ విక్రయించే వారితో పాటు వాటిని వినియోగించే వారిని కూడా గుర్తిస్తున్నామని చెప్పారు. డ్రగ్స్, గంజాయితో పాటు బ్లేడ్ బ్యాచ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడలో చోటు లేకుండా చేయటమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని సిపి తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా జాతీయ విద్యార్థి సైనిక దళం ఎన్సీసీ విభాగం ఏర్పాటు కానుంది. మరో 3 నెలల్లో గుంటూరు కేంద్రంగా ఈ విభాగాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నరసింహ సైలాని తెలిపారు. అమరావతిలో అవసరమైన మౌలిక వస్తువులు సిద్ధమైన తర్వాత ప్రభుత్వ సహకారంతో ఎన్సీసీ విభాగాన్ని రాజధాని ప్రాంతానికి తరలించే ఆలోచన ఉందన్నారు. విజయవాడలోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ సాంకేతిక విద్యాసంస్థలో జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో పాల్గొనే ఏపీ తెలంగాణ ఎన్సీసీ క్యాడెట్ల దుస్తుల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ శైలాన్ని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్సీసీ శిక్షణ అకాడమీ, ప్రత్యేక శిక్షణా ప్రాంతాల ఏర్పాటు చాలా కాలంగా ఉన్న అంశమని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రైతు పొలంలోని భూసారాన్ని శాస్త్రీయంగా పరీక్షించి పంటకు అవసరమైన పోషకాలు, ఎరువులపై సరైన సూచనలు అందిస్తామని, దీనివల్ల రైతులు అనవసర ఎరువుల వినియోగాన్ని తగ్గించుకుని పెట్టుబడి వ్యయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించగలరని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా పనిచేసే భూసార పరీక్షల కేంద్రం నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కోటి వ్యయంతో 4,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం గొల్లపూడిలో నిర్మించిన పాత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆధునిక సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు రైజ్ చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినిస్పోను జిల్లా సందర్శించారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 0854. గుర్తుంచుకోండి, దయచేసి కొత్త వారికి అవకాశం ఇద్దాం, కొత్త శ్రోతలకు అవకాశం ఇద్దాం. గత వారం చేసినటువంటి శ్రోతలు ఈ వారం చేయకుండా కొత్త వారికి అవకాశం కల్పించాలని మరీ మరీ కోరుతున్నాం. ఒక శ్రోతల ఎల్లుండ ప్రకటిద్దాం. హలో,
5: గుడ్ మార్నింగ్ సార్.
4: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: వేలపాడి గ్రామం, మండలము, ఆంధ్రపురం డిస్ట్రిక్ట్ సార్. నా పేరు శ్రీనివాసులు.
4: శ్రీనివాసులు గారు, బాగున్నారా?
5: బాగున్నాం సార్. దాదాపు అయితే మనం ఒక 9 నెలల 10 నెలలు అయితే సార్ లైన్ కలలేదు. మేము కూడా చేయలేదు, కొత్త వాళ్ళు రావాలి లైన్లో. కానీ
4: సంతోషం అండి. మీ అట్లా శ్రోతలు మాకు కావాల్సింది.
5: వింటుంటాం ఎందుకంటే మనం ఒక్కసారి చెప్పినా రెండు సార్లు చెప్పినా ఒకే మాట ఉంటుంది కాబట్టి కొందాక కూడా మనం చెప్పించుకోకూడదు వినకూడదు.
4: వాస్తవమే సార్. ఏ పాట చెప్పండి మరి, ఈ వారం ఏ పాట విందాము
5: సార్? ఫస్ట్ ఫస్ట్ భక్తి పాట విందాం సార్.
4: చెప్పండి.
5: పిల్లలది ఒకసారి.

0: చిల్లర దేవుళ్ళు
1: అందరూ బంధువయ.
0: ఏ పాట?
1: అందరూ బంధువయ
0: దేవుళ్ళు పాట.
1: రామయ్య
0: దేవుళ్ళు పాట కదా సినిమా?
1: దేవుళ్ళే సార్.
0: ఓకే, చిల్లర దేవులు అన్నట్టు నాకు అనిపిస్తే.
1: లేదు లేదు సార్, దేవుళ్ళు సార్.
0: ఓకేనండి. మరి ఏం చేస్తుంటారు మీరు?
1: నేను బ్రెండు, నేను ఎక్కువ ఎఫ్ఎం రేడియోనే వింటుంటా. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎన్ని టైం?
0: ఓకేనండి. మరి ఎట్లా వింటారు రేడియో శ్రోతగా?
1: నేను రేడియో వింటున్నాను సార్.
0: యాప్లో యాప్లో వింటుంటారు?
1: లేదు సార్, రేడియో రేడియోనే ఉంది సార్. ఫిలిప్స్ రేడియో ఉంది,
0: వస్తుంది అక్కడికి మన స్టేషన్.
1: వస్తుంది సార్, వస్తుంది సార్, క్లారిటీకి వస్తుంది బాగా.
0: ఓకేనండి. మరి రైట్, సంతోషం అండి.
1: యాంటీ ఉంది, యాంటీ దానికి రేడికి.
0: అవునండి,
1: దానికి అది వైర్ కనెక్ట్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది.
0: ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు అండి. పాట వస్తుంది.
1: ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: పాప నేపాల్ నుంచి మధుసూదన్ రెడ్డి సార్.
1: మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, మరి ఏ పాట విందాం?
2: ఆదిత్య 369 సార్.
1: ఆదిత్య 369,
2: అవును సార్.
1: దాంట్లో ఏ పాట?
2: జానవులే నెర జానవులే సాంగ్ ఉంటుంది సార్.
1: వినిపిస్తామండి మరి.
2: ఓకే సార్, ధన్యవాదాలు సార్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: శ్రోతలు హలోబ్లాష్ కార్యక్రమం వింటున్నారు, తర్వాత శ్రోతలు పలకరిద్దాం. హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: నా పేరు పుల్లన సార్, సనప గ్రామము, ఆత్మకూరు మండలము, అనంతపురం జిల్లా సార్. బాగున్నారు సార్?
1: పుల్లన గారు బాగున్నారా?
2: బాగున్నాం సార్.
1: నేను చాలా బాగున్నాను. చెప్పండి, ఏ పాట విందాం మరి?
2: ఊరికి మొడగాడు సార్, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు సార్.
1: ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూల.
2: అవును సార్.
1: సంతోషం అండి. మరి ఏం చేస్తుంటారు మీరు?
2: మనం సార్ పోస్ట్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయిన సార్. ఈడిఎంసీ బయట పనిచేస్తూ మా వృత్తిలో షేవింగ్ షాప్ బ్యాండ్ వచ్చేది సార్.
1: సంతోషం అండి. మరి పాట వస్తుంది, విందామా మరి?
2: ఓకే, నమస్తే సార్. నమస్తే.

సోదికెడితే సుడి తిరిగిందా, ఒక మాటం అనుకుంటే మంచుకొచ్చిందా, సుడి కోసం సోదికెడితే సుడి తిరిగి

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
4: హలో.
5: హలో,
4: నమస్కారం అండి. హలో అభిలాష్ అండి, ఎవరు ఇక్కడ కాల్ చేస్తున్నారు?
5: మేము అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నాం సార్.
4: మీ పేరండి?
5: నా పేరు లత సార్.
4: లత గారు, ఏం చేస్తుంటారు మీరు?
5: మేము జాబ్స్ ట్రై చేస్తుంటాం సార్. ఎగ్జామ్స్ రాస్తాం, బ్యాంక్ ఎగ్జామ్స్ అలాంటివి రాస్తాం.
4: రాస్తుంటారు, ఓకేనండి. బాగా చదువుతున్నారా?
5: అవును సార్.
4: ఓకేనండి, జాబ్ రాలని కోరుకుంటున్నామండి. చెప్పండి, మరి ఏ పాట విందాం?
5: థ్యాంక్ యూ సార్. నచ్చావులే మూవీ నుండి నిన్నే నుండి కోరేలే సార్.
4: నచ్చావులే.
5: అవును.
4: ఓకేనండి, పాట వస్తుంది, విందామండి మరి.
5: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
4: వెల్కమ్ అండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
4: హలో
5: సార్, నమస్కారం సార్.
4: నమస్తే అండి, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: గారుదల మండలం పాపినేపాలెం నుండి సిద్ధయ్య మాట్లాడుతాడు సార్.
4: సిద్ధయ్య గారు బాగున్నారా?
5: బాగున్నాను సార్, మీ స్టాఫ్ అంతా బాగున్నారు సార్. అడ్వాన్స్ గా వినాయకుడి పండుగ శుభాకాంక్షలు సార్.
4: మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు. చెప్పండి మరి, ఏ పాట విందాం?
5: కూలీ నంబర్ 1 లో జై జై గణేష్ అనే పాట ఉంటారు సార్.
4: పండుగ రేపేనా? ముందుగా అడుగుతున్నారు
5: అడ్వాన్స్ గా సార్.
4: సంతోషం అండి. ఏదండి?
5: కూలీ నంబర్ 1 సార్.
4: కూలీ నంబర్ 1 లో కాదండి, అది
5: దాంట్లో
4: దండాలయ్య ఉండ్రాలయ్య అది ఉంది.
5: ఆ పాట సార్.
4: అది మీరు జై జయ వినాయక్ అంటే అది
5: ఫస్ట్ లో అర్థం వస్తారు సార్.
4: ఓకే అండి, పాట వస్తుంది. విందామండి మరి.
5: ధన్యవాదాలు.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: హలో,
2: నమస్తే సార్.
1: నమస్తే అండి, అభిలాష్ కార్యక్రమం. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: సార్, మా పేరు సూలా పవన్ కుమార్ సార్, ధర్మవరం శాంతి నగర్ గంగామూడి దగ్గర నుంచి సార్.
1: పవన్ కుమార్ గారు బాగున్నారా?
2: బాగున్నారు సార్. మీరు బాగున్నారు సార్?
1: ఎట్లా ఉంది మీ వ్యాపారం?
2: చేనేత కార్మికులు సార్, మేము మగ్గం చేస్తుంటాం సార్.
1: అదే అదేలేండి, ఎట్లా ఉంది అంటున్నా?

0: సార్. పండుగకి బాగా ఉంది సార్.
1: ఓకేనండి. ఏ పాట విందాం మరి?
0: సార్ వారసుడు సార్.
1: వారసుడు
0: సార్, నాగార్జున అది.
1: వారసుడు ఏ పాట అందులో?
0: డేంజర్ ఏమ డేంజర్ అని వస్తుంది సార్ ఫస్ట్.
1: డేంజర్ ఏమ డేంజర్ వారసుడు.
0: అవును సార్. లేదా సార్
1: వారసుడు ఉంది, చూస్తాను అండి. ఈ వారం ఏమేమి నేస్తారు
0: సార్?
1: చీరలు నేస్తుంటారా మీరు?
0: అవును సార్, చీరలు నేస్తుంటారు.
1: ఓకే, మరి వారసుడు ఎక్కడికి పోయిందో?
0: వారసుడు లేకపోతే కదా సార్ అల్లుడా మజాకులు ఉంటాయి.
1: దాంట్లో ఏ పాట?
0: అత్తవర్తమ్మ కూతురు సార్. మా ఫ్రెండ్ మాట్లాడతారు సార్.
1: ఇవ్వండి ఇవ్వండి.
2: హలో సార్, నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎవరు?
2: నేను సార్ రాంబాబు అని, నా ఫ్రెండే సార్, పక్కన పక్కన మగ్గం చేసేవాళ్ళు.
1: సంతోషం అండి. మీరు పాటలు వింటుంటారా, రేడియో స్టేషన్ వింటుంటారా?
2: వింటాం సార్.
1: ఏ ఏ కార్యక్రమాలు వింటుంటారు మీరు
2: సార్? డైలీ పాటలు అయితే వింటాంటాం సార్ పొద్దున్నే ఈ టైం.
1: అదే అదే, మీరేం చేస్తుంటారు?
2: అదే మగ్గం నేస్తున్నాం సార్.
1: మీరు మగ్గం నేస్తుంటారా?
2: పక్కన మగ్గమే సార్, నేను పవన్ అయితే.
1: ఓకేనండి, మరి పాట వస్తుంది, విందామండి మరి.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సంతోషం అయింది సార్ ఈరోజు మీరు మాట్లాడతా అంటే.
1: ఇలాంటి కొత్త శ్రోతలు మాకు కావాలి, ఎందుకు మీరు కాల్ చేయాలా?
2: సరే సార్.
1: ఓకే,
2: బిజీ ఉంటుంది, ఎక్కువ చేస్తా ఉంటాము సార్.
1: ట్రై చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి.
2: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: రైట్ అండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: శ్రోతలు హలో అభిలాష కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 225533, ఎస్టీడీ కోడ్ 08554. ఒక శ్రోత ఉన్నాడు, ప్రాగరిద్దాం. హలో
2: హలో సార్, గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు
2: సార్? నా పేరు గురుమూర్తి సార్, యాడి నుంచి కాల్ చేస్తున్నాను సార్.
1: గురుమూర్తి గారు బాగున్నారా?
2: బాగున్నాను సార్.
1: ఏం చేస్తుంటారు మీరు
2: సార్? నేను సచివాలయంలో పనిచేస్తున్నాను సార్.
1: సచివాలయం పనిచేస్తున్నా. ఎంప్లాయ్?
2: అవును సార్.
1: ఓకేనండి. ఏది క్యాడర్ ఏమండి?
2: ఇంజనీరింగ్ అసిస్టెంట్ సార్.
1: ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఓకేనండి. ఎలా ఉంది
2: సార్?
1: బాగుంది
2: సార్. కార్యక్రమం వింటుంటాం సార్.
1: ఓకేనండి. ఏ కార్యక్రమం వింటుంటారు మరి మీరు
2: సార్? మంగళవారం మీ హాస్యం మా గీతం.
1: అదేలేండి, అదే డ్యూటీ అయిపోయిన తర్వాత వింటారే కదా.
2: వింటాయి,
1: ఎంత అయిపోతుంది కదా.
2: రాత్రి 9:30 ప్రసీమ వస్తుంటాయి
1: సార్. అదే అదేలేండి. చెప్పండి మరి, ఏ పాట విందాం మరి
2: సార్? ఇరుముడిలో మల్లెపూల పల్లకి.
1: ఇరుముడి ఇంకా మనకి అప్డేట్ కాలేదండి ఇంకా. మన స్టేషన్ కి వాళ్ళు పంపిస్తారు, సీడీలు పంపిస్తారు ప్రభుత్వం. ప్రసార భారతి పంపించిన తర్వాత వాళ్ళవి మాత్రం వేసుకోవాలని మనం. చెప్పండి మరి, ఏ పాట విందా చెప్తే కొద్దిగా పాత పాట కోరితే విందాం.
2: మనకంతా నువ్వేలో, మనకంతా నువ్వేలో సాంగ్స్ సార్.
1: ఏ పాట? దాంట్లో వచ్చి ఆకాశాన ఒకటి, చెప్పవి ప్రేమ ఒకటి.
2: ఆకాశాన పాట.
1: ఓకే అండి, పాట విందామండి మరి.
2: ఓకే సార్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: హలో
3: సార్.
2: హలో అభిలాష్ కార్యక్రమం అండి. ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: గుడ్ మార్నింగ్ సార్.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: సార్ అనంతపురం.
2: సురేష్ అండి.
3: అవును సార్.
2: ఏం చేస్తుంటారు మీరు?
3: మెకానిక్ అండి. ఆటో మెకానిక్.
2: ఆటో మెకానికా? ఓకేనండి. ఏ పాట విందాం మరి?
3: అనుబంధ సినిమాలో ప్రతిరేక రావాల సాంగ్.
2: ఓకే, వినిపిస్తామండి. పాట వస్తుంది మరి, విందామండి. మరి పాట.
3: థ్యాంక్ యూ.
2: ఓకేనండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: శ్రోతలు హలో, అభిలాష కార్యక్రమం వింటున్నారు. ఒక శ్రోత లైన్ లో పలకరిద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: కడప జిల్లా సిద్ధవటం మండలం నుంచి కొండారెడ్డిని మాట్లాడుతున్నాను సార్.
1: కొండారెడ్డి గారు, బాగున్నారా?
2: బాగున్నాం సార్.
1: ఏం చేస్తుంటారు మీరు?
2: వ్యవసాయం చేస్తున్నాం సార్.
1: వ్యవసాయం చేస్తుంటారు. ఓకే, ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది పాప? ఇబ్బందిగా కరెంట్ కదా పాపం, వర్షాలు లేవు పాపం.
2: వర్షం లేవు సార్ ఇప్పుడు.
1: అదే అదే, ఎల్ నీళ్ళ ప్రభావం చాలా ఇబ్బందికరంగా ఉంది. వాటర్ వస్తున్నాయా బాగానే సఫిషియంట్ గా?
2: మాకైతే ఉన్నాయి సార్ ప్రస్తుతం.
1: ఓకే అండి, చెప్ప ఏ పాట ఉందామండి మరి?
2: ఆహుతి నింపి అందమైన కళలకు.
1: అందమైన నా ఊహలనా?
2: అదే సార్.
1: ఓకేనండి, పాట వస్తుంది, విందామండి మరి.
2: థ్యాంక్ యూ సార్.
1: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. అభిలాష్ కార్యక్రమం, ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: సార్, మా తెలంగాణ సార్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్ల వంచ నుండి. నా పేరు వేముల పరశురాము.
0: పరశురాం అండి.
1: సార్
0: బాగున్నారా? పరశురాం గారు
1: బాగున్నా సార్.
0: మీరు ఏం చేస్తుంటారు? మీరు
1: ఫోటో స్టూడియో ఉన్న జిరాక్స్ సెంటర్ మేడం.
0: ఫోటో స్టూడియో జిరాక్స్ సెంటర్ ఉందా?
1: సార్
0: వ్యాపారం ఎలా ఉంది?
1: బాగుంది సార్.
0: ఓకేనండి. ఎట్లా వింటుంటారు మీరు రేడియో కార్యక్రమాలు? యాప్ ద్వారా వింటుంటారా?
1: యాప్ ద్వారా వింటుంది సార్.
0: ఈ మధ్య ఏది విన్నారు, ఏది బాగుంది, నచ్చింది మీరు?
1: ఆంధ్ర అంటే మాకు చాలా దూరంగా సార్, మాకు రేడియోలు వినరా, ఇక ఫోన్తో ఎక్కువ వినం సార్, అప్పుడప్పుడు వింటాం.
0: అదే
1: స్పెషల్ కాబట్టి కాల్ చేసాం సార్.
0: ఓకేనండి. మరి ఏ పాట విందాం? మరి
1: సినిమా పేరు పాతాల భైరవి సార్. అందులోంచి కలవరం ఆయే మధ్యలో సార్.
0: ఓకేనండి, పాట వస్తుంది. లాస్ట్ కాల్ మీరే అండి, వస్తుంది, విందామండి పాట.
1: ధన్యవాదాలు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అస్తమించని సూర్యుడు రూపకం వెంటారు. రచన శ్రీమతి పి శ్రీదేవి. వ్యాఖ్యానం శ్రీ ఏ హరికృష్ణ, శ్రీమతి పిబి శ్రీలక్ష్మి. నిర్వహణ ఎస్ఏ సుభాన్.
5: రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం గురించి మనకు తెలుసు. అయితే ఈ భూమి మీద రవి అస్తమించని ప్రాంతాలు కూడా ఉన్నాయని మనలో చాలామందికి తెలియదు. ఇలా రవి అస్తమించని ప్రాంతాలు ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు రాత్రిపూట కూడా సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూ ఉంటాడు.
6: రాత్రి వెలుగుల జగమే హాయిగా ఉంటుందేమో, ఎందుకంటే ఈ భూమి మీద కొన్ని దేశాల్లోని కొన్ని నగరాలలో ఒక నిర్దిష్ట సమయంలో అర్ధరాత్రి కూడా సూర్యుడు వెలుగులు విరజిమ్ముతూ ఆశ్చర్యానికి గురిచేస్తాడు. అలా రాత్రి కూడా సూర్యుడు కనిపించే రోజులను పోలార్ డేస్ అని పిలుస్తారు. సూర్యుడు ఆర్కిటిక్ సర్కిల్కి చేరువవుతున్న దశలో ఈ వింత సంభవిస్తుంటుంది.
5: నార్త్ పోల్లో సూర్యుడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉదయించి అస్తమిస్తాడు. అలానే అర్ధరాత్రి సూర్యుడిని పోలార్ సర్కిల్ నుంచి బయట 90 కిలోమీటర్ల దూరం వరకు చూడవచ్చును. జూన్ జూలై మాసాల్లో అర్ధరాత్రి సమయాల్లో కూడా ఒక వ్యక్తి సహజమైన కాంతిలో పుస్తకాన్ని చదవగలగడం విశేషం. అత్యంత ఆసక్తికరమైన వీటి వివరాలు తెలుసుకునే ముందు భూమిని, సూర్యుడిని గురించి కొంతవరకు తెలుసుకుందాం.
6: భూమి పుట్టినప్పుడు ఇప్పుడున్న రీతిలో లేదు. అది కూడా మార్పులకు లోనై పరిణామం చెంది నేటి రూపాన్ని పొందింది. ఈ రూపం కూడా దానికి శాశ్వతం కాదు. అది ఇప్పుడు కూడా మారుతోంది, భవిష్యత్తులో కూడా మారుతుంది. ఈ మార్పు నిరంతరాయంగా సాగిపోతుంది.

0: విశ్వంలో పదార్థం యొక్క నిరంతర చలన ఫలితంగా భూమి ఏర్పడింది. సుమారు 600 కోట్ల సంవత్సరాల పూర్వం సూర్యచంద్ర గ్రహాదులతో పాటు భూమి కూడా ఏర్పడింది. అయితే మిగిలిన గ్రహాలకు భూమికి మధ్య ఒక విలక్షణమైన తేడా ఏమిటంటే భూమి మీద జీవరాశి అభివృద్ధి చెందింది.
1: ఆదిమ కాలంలో మనిషి తను నివసించే అరణ్య ప్రాంతం, నదీ తీరం లేదా పర్వత ప్రాంతం ఇదే మొత్తం ప్రపంచం అనుకునేవాడు. దీనితోటే సర్వస్వం అనుకునేవాడు. కాని కాలం గడిచే కొద్దీ మానవ సమాజం అభివృద్ధి చెందింది. మానవులు జీవన కార్యకలాపాల కోసం, వ్యాపార వాణిజ్యాల కోసం నదీ నదాలు, మహాసాగరాలు దాటుకుంటూ ఈ భూగోళమంతా చుట్టుముట్టారు. విజ్ఞానం పెరిగింది, దాంతోపాటే మానవులకు ఈ ప్రపంచంలో సరిహద్దులంటూ లేకుండా పోయాయి.
0: క్రీస్తు పూర్వం 350లో జీవించిన ఖగోళ శాస్త్రవేత్త హెరాక్లిడిస్ భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టు తొలిసారి చెప్పాడు. క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో మరో గ్రీకు శాస్త్రవేత్త అరిస్టార్కస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. అంతటితో ఆగలేదు. చంద్రుడు ఒక్కటే భూమిని చుట్టూ తిరుగుతూ, భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండి ఉంటాయని క్రీస్తు పూర్వం 280లోనే అరిస్టార్కస్ సందేహం వ్యక్తం చేశాడు. ఇటలీకి చెందిన కోపర్నికస్ భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నదని గుర్తించాడు.
1: భూమికి అతి సమీపాన ఉన్న నక్షత్రం సూర్యుడు. కాంతికిరణం ఒక సెకను కాలంలో 300,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్ అనే గ్రహ శకలాలు, ఇంకా తోకచుక్కలను కలిపి సూర్య కుటుంబం అని చెప్పుకుంటాం.
0: ప్రతి గ్రహానికి 2 రకాల చలనాలుంటాయి. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఇందుకు భూమికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల కాలం పడుతుంది. అలానే భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. రాత్రింబవళ్ళు ఏర్పడడానికి భూభ్రమణ చలనమే కారణం.
1: భూమి స్థానంతో పోలిస్తే ధ్రువ నక్షత్ర స్థానం మారదు. ధ్రువ నక్షత్రాన్ని ఆంగ్లంలో పొలారిస్ అంటారు. ధ్రువ నక్షత్ర స్థానాన్ని సప్తర్షి మండలం సహాయంతో తెలుసుకోవచ్చు. సప్తర్షి మండలాన్ని ఆంగ్లంలో గ్రేట్ బేర్ అంటారు. ఇది గాలిపటం ఆకారంలో ఉంటుంది. భూమి సంపూర్ణమైన గోళాకారంగా కాక ధ్రువాల వద్ద బలపరుపుగా ఉండటం వల్ల భూవ్యాసార్థం అన్ని ప్రదేశాలలో సమానంగా లేదు. భూమధ్యరేఖ వ్యాసం ధ్రువాల మధ్య భూవ్యాసం కన్నా కొద్దిగా అధికంగా ఉంటుంది. ఎందుకంటే భూమి పూర్తిగా గోళాకారంగా ఉండక ధ్రువాల వద్ద కాస్త ఒత్తబడి ఉంటుంది.
0: భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించే మార్గాన్ని భూకక్ష అంటారు. అది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య గల దూరం స్థిరంగా ఉండక మారుతూ ఉండడానికి గల కారణం ఏమిటంటే, భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష దీర్ఘ వృత్తాకారంగా ఉండడం వలన మారుతూ ఉంటుంది. ఇంతవరకు భూమిని గురించిన విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అత్యంత ఆసక్తి గొలిపే అర్ధరాత్రి సూర్యుడిని గురించి తెలుసుకుందాం.

0: సూర్యుడు ఆర్కిటిక్ సర్కిల్లో అర్ధరాత్రి ఆగమనం కావడాన్ని అర్ధరాత్రి సూర్యుడు అంటారు. సంవత్సరంలో జూన్ జులై మాసాల్లో అర్ధరాత్రి సూర్యాగమనం ఎక్కువగా జరుగుతుంటుంది. అలాంటి అత్యద్భుత నగరాల గురించి తెలుసుకుందాం.
1: నార్త్ కేప్ నార్వేలో ఉన్నది. నార్త్ కేప్లో సూర్యుడు అర్ధరాత్రి అయినా అలా వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాడు. ఆ సమయంలో ఆకాశం సింధూర వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. అక్కడ వేసవి అయిన జూన్ జూలై ఈ రెండు మాసాల్లోనూ సూర్యుడు అస్సలు అస్తమించనే అస్తమించడు. దాంతో మనకి అర్ధరాత్రి అయినా కూడా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. అప్పుడు అక్కడ ప్రత్యేకమైన లైట్ షోలు నిర్వహిస్తారు. అనేక సంబరాలు కూడా కొనసాగుతాయి. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అక్కడికి చేరుకునే టూరిస్టుల సందడి చెప్పనే అక్కర్లేదు.
0: స్వాల్బర్డ్ ఐలాండ్, ఇది కూడా నార్వేలో ఉన్న అందమైన దీవులున్న ప్రాంతం. ఇక్కడ ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు సూర్యుడు నిరంతరంగా కనిపిస్తూనే ఉంటాడు. ఇక్కడి అర్ధరాత్రి సూర్యుడి ఆగమనం అత్యద్భుతమైన ప్రకృతి సౌందర్యం వల్ల స్వాల్బర్డ్ ఐలాండ్స్ ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. ఈ ప్రాంతానికి ఏటా లక్షలాది మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఇక్కడుండే స్వాల్బర్డ్ కొండలు, ఇక్కడ కనిపించే పోలార్ ఎలుగుబంట్లను చూసేందుకు టూరిస్టులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. మిడ్ నైట్ సన్ ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతుండగా టూరిస్టులు ఈ వింత అనుభవాలను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇది బాగా పాపులర్ కావటంతో ఇక్కడ అధికారులు చక్కని ఎయిర్పోర్ట్ కూడా నిర్మించారు.
1: నార్వేలోని నార్త్ ల్యాండ్ కౌంటీలో ఉన్న బోడో నగరంలో జూన్ 2 నుండి జూలై 10 వరకు సూర్యుడు నిరంతరంగా మనల్ని పలకరిస్తూనే ఉంటాడు. దాంతో అక్కడికి కొత్తగా వెళ్లేవారు కొన్ని రోజుల పాటు ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే సూర్యుడు పట్టపగల్లా వెలుగుతున్నా కాలగమనాన్ని అనుసరించి రాత్రి అయినట్లు మనకి నిద్ర వస్తుంది. అయితే ఈ ప్రాంతానికి వెళ్లే టూరిస్టులు కొత్త ఉత్సాహంతో నిద్రను జయించి రాత్రి సూర్యుడిని చూసేందుకు గుంపులు గుంపులుగా బయలుదేరి వెళ్తుంటారు. ఆర్కిటిక్ సర్కిల్కి ఉత్తరాన అతి సమీపంలో ఉండే బోడో సిటీ జూన్ జూలై మాసాల్లో కొత్త అందాలతో వెలిగిపోతుంటుంది.
0: 60,000 మంది జనాభా ఉండే ట్రామ్సో నగరం అనేక సదుపాయాలతో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ రెస్టారెంట్లు, హోటళ్లు, యూనివర్సిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ నగరంలో అత్యంత పెద్దదైన ఐస్ బ్లాక్లతో కట్టిన భవంతిని చూడడం వింత అనుభూతి అంటారు టూరిస్టులు. దీనినే ఆర్కిటిక్ ఎక్వేరియం అని కూడా పిలుస్తారు. ఇక్కడ లార్జ్ స్క్రీన్ సినిమా పేరిట నడిచే థియేటర్లో సినిమాలు కూడా ప్రదర్శిస్తారు. ట్రామ్సోలోని డౌన్ టౌన్లో ఆ ప్రాంత విశేషాలు చెప్పడానికి గైడ్లు దొరుకుతారు. ఇక్కడ కూడా రాత్రి తెల్లార్లు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు.
1: లాఫోటన్ ఐలాండ్స్, మే మాసం చివరి నుండి జూలై మధ్య వరకు ఇక్కడ సూర్యుడు నిరంతరంగా కనిపిస్తూనే ఉంటాడు. ఇక్కడుండే ఫిషింగ్ ఐలాండ్స్లో రాత్రి వెలుగులు చిందించే సూర్యుడి నేపథ్యంలో టూరిస్టులు చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తారు. అలాగే కార్లు, బస్సుల్లో రాత్రి వెలుగులు చిందించే ప్రదేశాలను చూసేందుకు కూడా టూరిస్టులు ఆసక్తి చూపుతారు. సూర్యుడు వెలుగులు ప్రసరించే రాత్రి సమయంలో గోల్ఫ్ ఆడేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

0: యుఎస్ఏలోని అలస్కాలో గల ఫెయిర్ బ్యాంక్స్ నగరం జూన్ చివరి నుండి జులై వరకు అర్ధరాత్రి సూర్యుడు ఆగమనంతో కొత్త అందాలు సంతరించుకుంటుంది. అక్కడ జూన్ 21వ తేదీన మిడ్ నైట్ సన్ ఫెస్టివల్ పేరిట ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. అక్కడి జనాభా సంఖ్య 30,000. అక్కడ అర్ధరాత్రి సూర్యుడు కనిపించే సమయంలో మిడ్ నైట్ బేస్బాల్ గేమ్ అనే క్రీడ 1906 నుండి జరుగుతోంది. అక్కడి నుండి 25 మైళ్ల దూరానికి ప్రయాణిస్తూ వెళుతుంటే ఒకచోట వెలుగు మరోచోట చీకటి వంటి వింత దృశ్యాన్ని చూడవచ్చు.
1: నార్వేలోని ఫిన్మార్క్ కౌంటీలో గల హ్యామర్ ఫెస్ట్ నగరంలో మే జూన్ మాసాల్లో సూర్యుడు 24 గంటలకు గాను దాదాపు 20 గంటల పాటు కనిపిస్తూనే ఉంటాడు. ఆ సమయంలో ఇక్కడొక విచిత్రం కూడా కనిపిస్తుంది. హ్యామర్ ఫెస్ట్లో సూర్యుడు కనిపించే చోటు నుండి కారులో గాని బస్సులో గాని బయలుదేరి వెళితే హ్యామర్ ఫెస్ట్ నగరం అంతమైపోతుండగా తర్వాత వచ్చే ఫిన్మార్క్ ఇతర ప్రాంతాలు మెల్లగా చీకట్లోకి జారుతూ కనిపిస్తాయి. ఈ దృశ్యం చూసేందుకు విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు వెలుగుతోనూ మరొక వైపు చీకటితోనూ నిండి కనిపిస్తాయి.
0: ఐస్లాండ్లోని అత్యంత పెద్దదైన రీక్ జావిక్ నగరంలో జూన్ 21వ తేదీన ప్రతి సంవత్సరం సన్లైట్ వేడుక జరుగుతుంది. దీనికి కారణం ఆ రోజు సూర్యుడు అస్సలు అస్తమించనే అస్తమించడు. ఆ రోజు తెల్లవారుజామున ఉదయించిన సూర్యుడు మర్నాటి సాయంత్రం వరకు అలా దేదీప్యమానంగా వెలుగులు చిందిస్తూనే ఉంటాడు.
1: నగరంలోని లాగా వేగర్ స్ట్రీట్లో ఈ వేడుకలు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతాయి. ఆర్కిటిక్ సర్కిల్ కి దగ్గరలో ఉండే రీక్ జావిక్ లో అర్ధరాత్రి కూడా కనిపించే సూర్యుడిని మరింత స్పష్టంగా దగ్గరగా చూసేందుకు టూరిస్టులు గ్రిమ్సే అనే చోటుకు చిన్న చిన్న పడవల్లో వెళ్తారు. అక్కడి నుండి అర్ధరాత్రి సూర్యుడు అద్భుతంగా కనిపిస్తాడు.
0: రష్యాలోని ముర్ మాన్స్ నగరం ఆర్కిటిక్ సర్కిల్ కి చేరువలో ఉంటుంది. జులై మాసంలో ఇక్కడ కొన్ని వారాల పాటు సూర్యుడు వెళ్లిపోని అతిథిలా అలా ఆకాశంలో నిలిచే ఉంటాడు. ఆ మాసంలో 7వ తేదీన ఇవాన్ కుపాలా డే పేరిట ప్రత్యేక వేడుక జరుగుతుంది. అప్పుడు ఎన్నో రకాల పుష్పాలతో అందంగా అలంకరిస్తారు. నదుల్లో కూడా పూలు జల్లుతారు. అప్పుడు ఆ నదులు తమ సహజ వర్ణంలో కాకుండా పూల వర్ణాన్ని అనుసరించి రంగురంగులుగా కనిపిస్తాయి. ఇదంతా అర్ధరాత్రి సూర్యుడి నేపథ్యంలో అట్టహాసంగా జరుగుతుంది. పెద్దలు పిల్లలు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ నగరాన్ని ఆర్కిటిక్ సిటీ అని కూడా పిలుస్తారు.
1: కెనడాలోని నార్త్ వెస్ట్ టెరిటరీలో గల ఇనూవిక్ సిటీలో కూడా అర్ధరాత్రి సూర్యుడు దర్శనమిస్తాడు. ప్రతి ఏటా జూన్ నుండి జూలై వరకు ఇక్కడ రాత్రి కూడా పగల్లాగానే ఉంటుంది. ఆ సమయంలో ఇక్కడ మిడ్ నైట్ సన్ ఫన్ రన్ పేరిట జరిగే పరుగు పందాల్లో పాల్గొంటారు. 5 నుండి 10 కిలోమీటర్లు దూరం ఈ పరుగు ఉంటుంది. అలానే జూలై 11 నుండి 20 వరకు చిత్రకళా ఉత్సవం జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుండి ఎంతో మంది చిత్రకారులు ఇక్కడికి విచ్చేసి తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దీనికి టూరిస్టులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఈ విధంగా సూర్యుడు అర్ధరాత్రి కూడా కనిపించే ప్రపంచంలోని కొన్ని నగరాలు తమదైన ప్రత్యేకతతో ఆకర్షిస్తూ పేరు తెచ్చుకున్నాయి.
0: ఇంతవరకు ఆసక్తికరమైన అర్ధరాత్రి సూర్యుడిని గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఆసక్తికరమైన భూమికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సూర్యుని నుండి భూమి అతి తక్కువ దూరంలో ఉండే స్థానాన్ని పరిహేళి అంటారు. ఇది జనవరి 3వ తేదీన సంభవిస్తుంది. సూర్యుని నుండి భూమికి గల కనిష్ట దూరం 147 మిలియన్ల కిలోమీటర్లు. అలానే సూర్యుని నుండి భూమి అతి దూరంలో ఉండే స్థానాన్ని అపహేళి అంటారు. ఈ స్థితి జులై 4వ తేదీన సంభవిస్తుంది. సూర్యుని నుండి భూమికి గల అతి దూరం 152 మిలియన్ల కిలోమీటర్లుగా చెప్పుకుంటాం.

0: ఇక రాత్రింబాళ్లలో వ్యత్యాసం ఏర్పడడానికి గల కారణమేమంటే, భూమి అక్షం లంబంగా ఉండక వంగి ఉండడం ఒకటి, భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు పోయే కొద్దీ అక్షాంశాల నిడివి తగ్గడం మరొకటి.
1: భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పుకు తిరగడం వల్ల సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నాడు.
0: సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఉండే 6 నెలల కాలంలో అంటే మార్చి 21 సెప్టెంబర్ 23 మధ్యకాలంలో ఉత్తర ధ్రువ వలయం అంటే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశంపైన గల భూభాగంలో 24 గంటలు పగలే ఉంటుంది. అదే సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఉండే 6 నెలల కాలంలో ఉత్తర ధ్రువ వలయం 24 గంటలు చీకట్లో ఉంటే, దక్షిణ ధ్రువ వలయం 24 గంటలు వెలుతురులో ఉంటుంది.
1: భూపరిభ్రమణం కారణంగా సూర్యకిరణాలు మార్చి 21 సెప్టెంబర్ 23 తేదీలలో భూమధ్య రేఖ మీదను, జూన్ 21న కర్కాటక రేఖ మీదను, డిసెంబర్ 22న మకర రేఖ మీదను లంబంగా పడతాయి. సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద లంబంగా పడినప్పుడు అంటే మార్చి 21 సెప్టెంబర్ 23 ప్రపంచమంతటా రాత్రింబవళ్లు సమాన కాల పరిమితిలో ఉంటాయి. ఈ 2 రోజులనే విషువత్తులు అంటారు.

0: సూర్యుడు అస్తమించడమేమిటి? సూర్యుడు అస్తమించడు. సూర్యుడు స్థిరంగా ఉండే నక్షత్రం. సూర్యుడి చుట్టూ భూమి మాత్రమే తిరుగుతుంది. అదే మాయ.
1: ఇలా ఈ భూప్రపంచంలో ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వీటిని గురించి మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.
0: అస్తమించని సూర్యుడు రూపకం విన్నారు. రచన శ్రీమతి పి శ్రీదేవి. వ్యాఖ్యానం శ్రీ ఏ హరికృష్ణ, శ్రీమతి పిబి శ్రీలక్ష్మి. నిర్వహణ ఎస్ఏ సుభాన్.
2: ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 10 గంటలకు అవస్తుంది. మరి కాసేపట్లో వార్తా వాహిని ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ప్యారిస్ లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సును ఉద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి గురువారం ప్రసంగించారు. సురక్షితమైన, భద్రమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున, ఇందులో పాలు పంచుకునే వారి సంఖ్య పెరుగుతున్నందున, ఘర్షణల కన్నా సహకారానికి, సుస్థిరతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుడిని చంద్రుడిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్, టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్, టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ అండ్ యాక్టర్స్ మోర్ న్యూమరస్.
0: ఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం శనివారం ప్రారంభమైంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ సహా 11 ప్రధాన వర్ధమాన, అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలు పాల్గొంటున్నాయి. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షులు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దుల్ ఫత్తా ఎల్సిసి, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవా సుబియాంటో సహా పలువురు ప్రపంచ నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారంతో ఈ సమావేశం ముగియనుంది.
1: ఢిల్లీలో శుక్రవారం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నాయకుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, ప్రపంచ జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా వాటాను కలిగి ఉన్నాయన్నారు. గత కొన్నేళ్లలో ప్రపంచ జీడీపీ సుమారు 2.5 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం దాదాపు 2x వేగంతో పురోగతి సాధించిందని తెలిపారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ స్థాయి ఆవిష్కరణలు, పరిష్కారాలకు కీలక కేంద్రాలుగా ఎదుగుతున్నాయని అన్నారు. అట్టడుగు స్థాయి ప్రజా ప్రయోజన కార్యక్రమాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వరకు విస్తృత స్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు తమ దేశాల్లో రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
2: आज ब्रिक्स के देश विश्व की 50% पॉपुलेशन, 40% जीडीपी और 25% से अधिक ट्रेड को रिप्रेजेंट करते हैं. इतना ही नहीं, इन वर्षों में जहां ग्लोबल जीडीपी करीब 2.5 गुना हुई है, वहीं ब्रिक्स देशों की कंबाइंड जीडीपी करीब 4.5 गुना हुई है. यानी ब्रिक्स की इकोनॉमिक स्ट्रेंथ दुनिया की तुलना में करीब 2 गुनी रफ्तार से बढ़ी है. బ్రిక్స్ దేశ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఆర్ సొల్యూషన్స్ కే లియే మహత్వపూర్ణ సెంటర్స్ భీ బన్ రహే.
0: భారతదేశ రక్షణ విధానం ప్రతిస్పందించే ధోరణి నుండి ముందుచూపుతో వ్యవహరించే ధోరణికి మారిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ది, ఆత్మవిశ్వాసం రెండింటినీ సాధించిందన్నారు. భారత్ 2016లో క్షిపణి సాంకేతిక నియంత్రణ వ్యవస్థ MTCR లోకి ప్రవేశించడం వల్ల బ్రహ్మోస్ క్షిపణి పరిధిని పెంచగలిగిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని, దాని ప్రభావాన్ని పాకిస్తాన్ కూడా గుర్తించిందని అన్నారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, సాయుధ దళాలను ఆధునీకరించడం, స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, ఆయుధ కర్మాగారాలను పునరుద్ధరించడం వంటి పలు అంశాలపై ప్రభుత్వం పనిచేసిందని రక్షణ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ బుధవారం సమావేశమైంది. ఆ సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్లో 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
3: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स हैं. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2,000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
0: భారత్ చైనా సరిహద్దులో కమాండర్ స్థాయి సమావేశాలు జరిగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ చైనా సరిహద్దు నిర్వహణలో భాగంగా తొలి సీనియర్ హయ్యెస్ట్ మిలిటరీ కమాండర్ స్థాయి ఫ్లాగ్ సమావేశం ఈ నెల 6వ తేదీన అరుణాచల్ ప్రదేశ్లోని భారత భూభాగంలో ఉన్న వాచా వద్ద జరిగినట్లు

0: విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. చైనా వైపు దమైలో సోమవారం మరో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. 2025 ఆగస్టు నెలల్లో భారత్ చైనా ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా ఈ కమాండర్ స్థాయి సమావేశాలు నిర్వహించినట్లు జైస్వాల్ వివరించారు.
1: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి శనివారం ప్రారంభించారు. విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి ఈ 22 ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తోందన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సౌకర్యాలతో కూడిన కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా తెలిపారు.
2: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ వాజ్ అండర్టేకిన్ 2021 అండ్ వి డిసైడెడ్ దట్ ఫైనాన్షియలీ అన్ అవుట్లే ఆఫ్ 64,180 crores ఇస్ టు బి స్పెంట్ ఇన్ ద నెక్స్ట్ 5 years ఓన్లీ టు స్ట్రెంగ్థన్ ది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు గెట్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ పాండమిక్స్ విచ్ క్యాన్ కమ్ అట్ ఎనీ టైమ్ ఎనీ గివెన్ టైమ్.
0: ఆరోగ్యకరమైన రేపటి కోసం ఆయుర్వేదం అనే ఇతివృత్తంతో ఈ నెల 23వ తేదీన నాగపూర్లో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ తెలిపారు. ఢిల్లీలో సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆయుర్వేద దినోత్సవం ఒక ప్రజా ఉద్యమంగా మారాలని, ఆయుర్వేద సమాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు. భారతదేశ ప్రాచీన వైద్య విజ్ఞాన వ్యవస్థ అయిన ఆయుర్వేదాన్ని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయుర్వేద దినోత్సవం ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడంలో ఆయుర్వేదం కీలకంగా మారాలని కేంద్ర మంత్రి ఆకాంక్షించారు.
1: సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం శనివారం నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది.
0: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం ప్రారంభమైంది. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సుపోషిత సశక్త భారత్ నిర్మాణమే జాతీయ పోషణ మాసం ప్రధాన లక్ష్యమని అన్నారు. తల్లులు, చిన్నారులకు పోషకాహారం అందించడం ప్రతి కుటుంబ సంక్షేమంతో ముడిపడి ఉందని తెలిపారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని అన్నపూర్ణాదేవి పేర్కొంటూ,
3: సుపోషిత్ బచ్పన్, స్వస్థ మాతృత్వ ఔర్ సమృద్ధ పరివార్ హి వికసిత్ భారత్ 2047 కే సంకల్ప్ కి సబ్సే మజబూత్ నీవ్ హై. माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन के अनुरूप 9 सितंबर 2026 से 9वें राष्ट्रीय पोषण माह का शुभारंभ हो रहा है. हर वर्ष यह आयोजन हमें प्रेरित करता है कि हम पोषण के प्रति निरंतर जागरूक रहें और इसे अपनी नियमित दिनचर्या का हिस्सा बनाएं. इस वर्ष पोषण माह का हमारा संकल्प है हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन, ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा.
1: కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలను బలోపేతం చేసే కార్యాచరణ ప్రణాళికను సమీక్షించేందుకు ఢిల్లీలో సోమవారం జరిగింది.

0: సమావేశానికి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. 2027 మార్చి నాటికి ప్రాధాన్యత క్రమంలో 3000 కేవీకేల మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ ను అభివృద్ధి చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కేవీకేల బలోపేతానికి కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సకాలంలో ఆర్థిక సహాయం, ఆధునిక మౌలిక సదుపాయాలు, జిల్లావారీ కార్యాచరణ ప్రణాళికల అమలు అత్యంత ఆవశ్యకమని తెలిపారు. రైతులకు సమర్థవంతంగా సేవలందించేందుకు, వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లకు స్పందించేందుకు కేవీకేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సంస్థాగత మద్దతు లభించేలా చూడటం కీలకమని శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ టూరిస్ట్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు గురువారం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగిన ఈ సదస్సును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, టూర్ ఆపరేటర్లే పర్యాటక రంగానికి అసలైన బలమని అన్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు నూతన పర్యాటక విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటకానికి అపార అవకాశాలున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో భారత్ పర్యాటక గమ్యస్థానంగా మారిందని రామ్మోహన్ నాయుడు తెలుపుతూ,
2: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 కిలోమీటర్స్ ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
0: స్వచ్ఛత హి సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నామని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛత హి సేవా ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన ఇల్లు, ఆరోగ్యకరమైన కుటుంబం స్వచ్ఛతకు ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, వై ఇందిర. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఇప్పుడు రావోయే అతిథి శ్రోతలు కోరిన పాటలు వింటారు. ముందుగా తొలిముద్దు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వినిపించమంటున్నారు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం శ్రోతలు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిడోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచార్య.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనము నామ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, దిస్ ఈస్ యువర్ అర్జీ అల్క్నంద. చాలా మెసేజెస్ వచ్చేసాయి. హలో అల్క్నందాక, హౌ ఆర్ యూ అంటున్నారు జ్యోతి కర్ణపడ నుంచి. ఎస్ జ్యోతి, నేనైతే సూపర్.

సో నేను అండ్ ఇంకా కట్ల సతీష్ ఓకే సో మెసేజ్ పంపించారండి గుడ్ మార్నింగ్ అంటూ అండ్ ఇంకా అబో చాలా మెసేజెస్ వచ్చేసాయి ఇక్కడ చూద్దాం. నరసింహనాయుడు గారు నేతివానిపల్లి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు అండ్ ఇంకా శుభోదయం మిత్రమా అంటున్నారు శ్వేత గారు హైదరాబాద్ నుంచి. సో ఎస్ అద్భుతమైన మాటలతో పాటలతో అలుస్తున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ అండ్ ఇంకా వినాయక చవితి మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో వేడితో చేస్తే గణపతి ఆనందిస్తారో చక్కగా వివరించారు అంటూ వానాకాలం మొక్కలన్నీ చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అవన్నీ మనకు ఆరోగ్యాన్ని కల్పిస్తాయి అంటూ నానమ్మ అంటూ సీతారామయ్య గారు మనవరాలు అంటూ నిజంగా అమ్మమ్మ నానమ్మలో అయ్యి మా అమ్మగారు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారో మేము చూసాం కదా. సో బ్యూటిఫుల్ లవ్లీ బాండింగ్ అంటూ అమ్మ వచ్చి వెళ్తుంటే మా పిల్లలు కూడా ఏడుస్తారు అమ్మ వెళ్ళిపోయాక బస్సు ఎక్కి ఇంటికి వస్తే అమ్మమ్మ లేకపోతే రూమ్ అంతా ఖాళీగా ఉందని పిల్లలు ఏడుస్తుంటే చాలా బాధేస్తుంది మేడం. ఫోన్లో ప్రతిరోజు నైట్ పడుకునే ముందు అమ్మమ్మతో వీడియో కాల్ చేసి కానీ పడుకోరు అంటున్నారు. సో ఆసమ్ అండ్ ఇంకా పెద్దవాళ్ళు ఉండ నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనకు అంత ఆత్మీయత దొరకదు. ఎగ్జాక్ట్లీ అండి. సో అమ్మమ్మ నానమ్మ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ఆనందాన్ని సంతోషాన్ని మనమే కలిగించాలి ప్రేమతో ఉండాలి అంటున్నారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ అండ్ ఎస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి. సో వందనాలు స్ఫూర్తినిచ్చే మాటలు అలానే నిజంగానే మనం మనసా వాచ కర్మణ త్రికర్ణ శుద్ధిగా అన్ని చదువులో గాని అన్ని పనుల్లో గాని మనసు పెట్టి చేయాలి అంటున్నారు. అండ్ ఇంకా అలానే గోగ్రీన్ గణేష గురించి అయితే అందరికీ అర్థమైంది కదా. సో మట్టి వినాయకుల్ని శ్రద్ధతో పూజిద్దాం. అండ్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా చాలా మంచి పాటలు చెప్పారు ఆ బంధాల గురించి అంటూ మా మనవరాల పేరు శ్రీఫణి. చిన్నప్పటి నుండి అమ్మ కంటే మేమంటే చాలా అభిమానం. కోవిడ్ వస్తే మాకు సపర్యలు చేసింది మేం మర్చిపోలేని రోజులవి. తనకి కూడా కోవిడ్ వచ్చింది అంటూ మెసేజ్ పంపించారు. ఓ మై గాడ్ దట్స్ సో స్వీట్. సో నిజంగా దగ్గరుండి మిమ్మల్ని చూసుకోవడం అనేది సో అలాంటి బాండింగే కదా మనం అందరం కోరుకునేది.

యస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఉన్నాయి, అన్ని ఫినిష్ చేసేద్దాం. సో నరేష్ మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి మెసేజ్ పంపించారు, హాయ్ అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ ఇంకా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అందజేస్తూ జై జై గణేష అంటూ హర్విలిక్ స్వాగతం అన్నారు రఘువీర్ సింగ్ అండ్ ఇంకా సుగ్నబాయ్. అండ్ ఇంకా నెక్స్ట్, హలో గుడ్ మార్నింగ్ డాక్టర్ కల్సనంత గారు, నేనండి విజయలక్ష్మి పెదకొండ నుంచి, బాగున్నారా అన్నారు. నేను సూపర్ అండి. అండ్ అలానే గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా గ్రాండ్ పేరెంట్స్ కి గ్రాండ్ డాటర్స్ బాండింగ్ గురించి మీరు గ్రాండ్ గా చెప్పడం మాకు గ్రాండ్ గా నచ్చిందండి అంటూ హర్విల్లికి స్వాగతం అన్నారు. మరి గ్రాండ్ గా మీరు ఆన్సర్ ఇస్తారని ఫస్ట్ క్వశ్చన్ గ్రాండ్ పేరెంట్స్ గురించే అడిగాను, దానికి కూడా ఆన్సర్ పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్, ఎవరు అంటే అప్పలరాజు గారు పెడల్ నుంచి, మా నానమ్మ ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కథ చెప్పి మమ్మల్ని నిద్రపుచ్చేది. మా నానమ్మ గారితో మా బాండింగ్ అలా ఉండేది అన్నారు. దట్ సో స్వీట్. అండ్ ఇంకా అల్కనంద గారు, మా తాతతో బ్యాంక్ కి వెళ్లి క్యాష్ విత్ డ్రా చేసుకొచ్చేదాన్ని, ఐ మీన్ చేసుకొచ్చేవాడిని అంటూ, అది నా స్వీట్ మెమరీ అంటున్నారు బెంగళూరు నుంచి సూరజ్. ఓకే, దట్స్ సో స్వీట్. అబ్బాయి అనిపించుకున్నారు, చూసారా? సో క్యాష్ ఫైనాన్స్ దాంతో సంబంధించి. అండ్ ఇంకా గుడ్ మార్నింగ్ అన్నారు కమతమ్మ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు. అండ్ నెక్స్ట్, ఎవరు అంటే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, మా అమ్మమ్మ గారితో చాలా హ్యాపీగా ఉండేదాన్ని, మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంటూ బాగున్నారా అంటున్నారు. ఇదిగోండి సూపర్ గా ఉన్నాను అండ్ కారు నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ, మా మనవళ్ళు మనవరాలు వాళ్లతో తాతలా కాకుండా ఫ్రీగా ఉంటాను, వాళ్ళు కూడా నాతో సరదాగా ఫ్రెండ్లీగా సరదాగా ఉంటారు, అది నాకు చాలా ఆనందం అన్నారు. ఎస్, మీ మనవడు లాస్ట్ 2-3 వీక్స్ మెసేజ్ కూడా పంపించినట్టున్నాడు మన షోకి. సో ఎస్, మీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది అండ్ ఫ్రెండ్లీగా ఉంటారని అర్థమైందండి. అండ్ అంబికా భవానీపురం నుంచి అల్కనంద గారు, గుడ్ మార్నింగ్, ఈరోజు టాపిక్ సూపర్ సూపర్ సూపర్, నేను మాత్రం మనవడు మనవరాల కోసం వెయిటింగ్ అంటున్నారు. ఓకే, సో అంబికా గారు ప్రమోషన్ కోసం వెయిటింగ్ అనమాట. ఓకే, సో శీఘ్రమేమో మీకు ప్రమోషన్ ప్రాప్తి రస్తు. అండ్ భాస్కర్ గారు పెడ నుంచి, నాకు తాతయ్య నానమ్మ ఎవరూ లేరు, నేను పుట్టక ముందే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అబ్బా భాస్కర్ గారు సేమ్ పించ్, అందుకే వాళ్ళ విలువ నాకు ఎవరిని చూసినా అనిపిస్తుంది, అరే ఉన్నవాళ్ళు ఎందుకురా మీరు వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి. డోంట్ వరీ అండి, ఉన్నాం మా అలాంటి వాళ్ళం, ఆ దురదృష్టం.

భవానీపేట గ్రామం నుంచి నేను వస్తూ ఉన్నా అండి. అలా శుభోదయం చెప్తూ, ఒక్కొక్కసారి శుభరాత్రి చెప్తూ నేనైతే వస్తూనే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. మంచి మంచి విషయాలు చెప్పారు నందుజీ. ముందుగా మా నానమ్మ గారు అయితే ఎవరేమిచ్చిన ఎగ్జాంపుల్ స్వీట్ ఆర్ ఫ్రూట్, అటుకులు కూడా మనవాళ్ళ కోసం తన చీర చెంగలు మూటగట్టి ఇంటికి వచ్చాక పెట్టేది. ఆ దట్ సో స్వీట్, మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది అది ఎంత క్యూట్ గా ఉండుంటుందో. ఇప్పుడైతే మా మనవరాలు మనవడి కోసం వాళ్ళ అమ్మకి కనబడకుండా హ్యాండ్ బ్యాగ్ లో చాక్లెట్ టైప్ కోన్ ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తున్నారండి నందుజీ అంటున్నారు. ఓకే, దట్స్ రియలీ సో స్వీట్ అండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి. అండ్ క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. సో సచ్ ఎ స్వీట్ టాపిక్ కాబట్టి ఇంకొక అవకాశం ఇచ్చేద్దాం. బట్ ఆల్రెడీ ఇక్కడైతే 10 మెసేజెస్ ఉన్నాయి. గ్రాండ్ పేరెంట్స్ తో మీకున్న ఒక స్వీట్ మెమరీ, ఆర్ మీ మనోడు అంటే లైక్ గ్రాండ్ చిల్డ్రన్ తోటి మీ మనోడు మనోరాలతో మీకు గుర్తుండిపోయే ఒక మెమరీ మాతో షేర్ చేసుకోవాలి అంటే 8662488144 8662488884 ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ పంపించేసేయండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ 35 చిన్న గద కాదు. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్ నందా, అండ్ మనమున్నాము హరివిల్లు కార్యక్రమంలో. సో ఎస్, చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఐఎమ్ సో సో సో హ్యాపీ. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి, ఓకే, అన్హీమ్ కాలిఫోర్నియాలో డిస్నీలాండ్కి మా మనుమలందరితో కలిసి వెళ్ళాం. అక్కడ విశేషాలన్నీ ఓకే, కలిసి కలిసి తిరిగిన సందర్భం మర్చిపోలేను మేడం అంటున్నారు. ఓకే, దట్ ఈస్ సో స్వీట్. అండ్
1: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు, ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

సో ఫ్రెండ్స్, మరి నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కే ఇంకా చాలా మెసేజెస్ వచ్చేసాయి. ఎస్, మరి అవన్నీ కూడా చదివి వినిపించేద్దాం. బికాజ్ నేను ఇంకా 2-3 క్వశ్చన్స్ రాసుకొచ్చాను, కానీ ఇక్కడే మనకి 10:35 అయిపోయేలా ఉంది. సో నో ప్రాబ్లం. ఎన్ని మెసేజెస్ ఆర్ ఎన్ని క్వశ్చన్స్ వెళ్ళాయన్నది కాదు, ఎన్ని మెసేజెస్ వచ్చాయి అన్నదే ముఖ్యం. అండ్ హలో అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, సో మా గ్రాండ్ పేరెంట్స్ చిల్లర డబ్బులు దాచుకుంటే నేను కొట్టేసేవాడిని అంటున్నారు. అబ్బా బాబా, ఎంత నిజాయితీగా ఒప్పుకున్నారండి. సో ఎస్, గ్రాండ్ పేరెంట్స్ కాబట్టి వాళ్ళు ఏమనరు, అందుకని అలా బ్రతికి పేరు అనమాట. అండ్ ఇంకా మా మనవరాలు నన్ను మా అమ్మలాగా దేవా దేవా అని పిలుస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంటున్నారు దేవసేన గారు తిరుపతి నుంచి. దట్స్ స్వీట్. అండ్ ఇంకా మా తాతగారు అమ్మమ్మ ఓకే ఎదురుగా ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ 2024లో తీసుకోవడం నాకు చాలా ఆనందమైంది అంటున్నారు. ఓకే, మలయాళ ప్రీతి ముంబై నుంచి. ఓకే, సో సూపర్ అన్నమాట వాళ్ళకి దగ్గరగా ఉంటున్నందుకు. అండ్ ఇంకా శోభ గారు తిరుపతి నుంచి, మా మనవడికి తెలుగు రాదు, బాధగా ఉంటుంది కానీ నా కోసం సాక్సోఫోన్ ప్లే చేస్తాడు, అదేంటో సంతోషంగా ఉంటుందమ్మా అంటున్నారు. సో ఎస్, మనవడు మనవరాలు కదా, వాళ్ళు ఏం మాట్లాడపోయినా చాలు, కళ్ళు ఎదురుగుండా ఉంటే చాలు, ఆ ఆనందం మనకి రెట్టింపు అయిపోతుంది. అండ్ ఇంకా నమస్కారం అండి, చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడకి అంటే మా మామగారికి 93 ఇయర్స్, తాతగారు లేరు అంటున్నారు. హైదరాబాద్ నుంచి అపర్ణ, హైదరాబాద్ నుండి వల్లి. ఓకే, వల్లి గారు కూడా మెసేజ్ పంపిస్తున్నారు. మా అమ్మమ్మ రోజు శ్లోకాలు చెప్పేవారు కాల్స్ లో, ఆవిడ విజయవాడలో ఉంటారు. 1 ఇయర్ బ్యాక్ వానికి దూరమయ్యారంటూ పంపించారు. అయ్యో ఇట్స్ ఓకే, మీరు చెప్పే ఆ ప్రతి శ్లోకంలో ఆవిడ ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. అండ్ ఎస్, ఇందాక లైక్ వీ డిన్ మెన్షన్ బట్ నిజంగా ఈ పూజలు ఆర్ ఈ డివోషనల్ ఆర్ స్పిరిచువల్ థింగ్స్ అన్ని కూడా మనకి ఈ నానమ్మ తాతయ్య పెద్దవాళ్ళ దగ్గర నుంచే తెలుస్తాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు ఫర్ ది మెసేజ్. అండ్ శుభోదయం అల్నత బంగారు తల్లి అంటున్నారు. నిజంగా నాకు తాతయ్యో ఆర్ నానమ్మ అమ్మమ్మ ఉండుంటే ఇట్లానే పిలిచేవాళ్ళేమో, ఇప్పటి వరకు ఎవరు పిలవలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు అంటే ఇంతకీ మెసేజ్ పంపించింది ఓకే బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, సో అమ్మమ్మలు తాతయ్యలు దినోత్సవం శుభాకాంక్షలు అల్నంద అన్నారు. అయ్యో నానమ్మలు కోపం వస్తుంది మీరు ఓన్లీ అమ్మమ్మ తాతయ్యలు దినోత్సవం అంటే. సో ఎస్, థ్యాంక్ యూ అండి. అండ్ వివి రెడ్డి గారు హౌ యూ మేడం అంటున్నారు. నేను సూపర్ అండి. అండ్ గుడ్ మార్నింగ్ అల్కనంద సిస్టర్, ఐఎమ్ గ్రాండ్సన్ ఆఫ్ తాతారావు గారు ఫ్రమ్ కానూర్. ఎస్, మీ గురించి ఇందాక చెప్పాను, నేను ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తున్నాను తిరుపతిలో అన్నారు. వావ్, ఎస్, నేను కూడా అటు వెళ్ళినప్పుడు అంతా అనుకుంటా అబ్బా అసలు భలేరా వీళ్ళందరూ ఇంత టాలెంటెడ్ అని చెప్పి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ రిమెంబరింగ్ మీ ఫ్రమ్ మై గ్రాండ్ ఫాదర్ మెసేజ్ టుడే, కన్వే మై గ్రాండ్ ఫాదర్స్ డే విషెస్ టు మై గ్రాండ్ ఫాదర్ తాతారావు గారు అంటున్నారు. ఓకే, దట్స్ సో స్వీట్. అండ్ ఇంతకీ ఎవరు అంటే తాతారావు గారు వాళ్ళ మనవడి పేరు, ఈ మెసేజ్ పెట్టే ఆనందంలో ఆ మెసేజ్ తన పేరు పంపించలేదు. సో హీఈస్ రంజిత్. అండ్ ఇంకా మేడం గ్రాండ్ పేరెంట్స్తో ఆప్యాయత అనురాగాలతో కలిగి ఉంటుంది బంధం. అండ్ ఇంకా కానీ వాళ్ళు ఇప్పుడు లేరు అన్నారు రాజశేఖర్ రాజు గారు. ఓకే, సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి. అండ్ మా మనవరాలు యుఎస్ నుండి చిన్న చిన్న కానుకలు క్యాప్స్ అవి తెస్తుంది అంటున్నారు శోభా గారు. శోభా గారికి అన్ని గుర్తొస్తున్నాయి. ఓకే అండి, ఐ అండర్స్టాండ్. అసలు ఇప్పుడు పంపించిన మెసేజెస్ పంపిస్తున్నప్పుడు కూడా వీళ్ళందరి మొహం మీద ఆ చిరునవ్వు ఖచ్చితంగా ఉండుంటుంది, బికాస్ ఆ బాండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో వెరీ స్పెషల్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి అయితే సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఐ డౌట్ మరి థర్డ్ క్వశ్చన్ మనకి అడిగే ఛాన్స్ ఉంటుందా లేదా అని చెప్పి. సో ఎస్, మరి ఇంతకీ సెకండ్ క్వశ్చన్ ఏంటే జాగ్రత్తగా వినండి. సో అందరికీ తెలిసే ఉంటుంది బట్ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే కన్ఫ్యూజ్ చేద్దామని ఈ క్వశ్చన్ అడిగాను. సో రేపటి వినాయక చవితి కథ గురించి అనమాట. కథ గుర్తున్న వాళ్ళు ఇట్టే నాకు ఆన్సర్ పంపేస్తారు. సో ఎందుకు రేపటి వినాయక చవితి కథ అని చెప్పానంటే, ఎవరికైతే ఆన్సర్ తెలీదో వెళ్ళి ఆ బుక్ ఓపెన్ చేసి అట్లీస్ట్ ఆన్సర్ నాకు పంపిస్తారు అని చెప్పి. అబ్బా బాబా, ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాను మీకు, ఓపెన్ బుక్ సిస్టమ్ లాగా ఆన్సర్ ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తున్నాను. సో ఎస్, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, సూర్య భగవాను పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు?
సో శమంతకమణి ఎవరి దగ్గర ఉంటుంది? అరే అరే, రెండు మూడు పేర్లు మైండ్ లో ఉన్నాయి అనుకుంటున్నారా? సో మరి సూర్య భగవానుణ్ణి పూజించి ఆయన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతక మణి పొందిన ఆ రాజు ఎవరు? ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ ఎస్, మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488814. సో ముందుగా అయితే మన గణపయ్య ఆల్రెడీ తన జర్నీ స్టార్ట్ చేసేసి ఉంటారు. మరి ఆయన గురించి ఒక లవ్లీ ట్రాక్, జై చిరంజీవ ఫిల్మ్ నుంచి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

ఎస్ గణపతి పప్ప మూరియా అదలడ్డు ఖాళీయా. సో నిజంగా ఈ వైబ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి వీధి వీధిలో. సో ఎస్ ఫ్రెండ్స్, మరి పండగలో ఉన్న ఆ సారాంశం కూడా తెలుసుకోవాలి. మరి ఈ పాటలో చెప్పినట్టుగా అందరూ ఒకటే, అందరినీ గౌరవించాలి. ఇట్లా మనం వినాయక చవితి గురించి మాట్లాడుకుంటే ఆయన అందించిన సందేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. సో శివుడు పార్వతి చుట్టూ ఆయన తిరగగానే ముల్లోకాల్ని చుట్టినంత పుణ్యం వస్తుంది. సో కనిపించే ప్రత్యక్ష దైవాలే తల్లిదండ్రులు, దాన్ని అయితే ఎవరూ మర్చిపోకండి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి మన క్వశ్చన్ విషయానికి వస్తే, సూర్య భగవాను పూజించి శమంతకమణి పొందిన ఆ రాజు ఎవరు అని అడిగాను. చూద్దాం అసలు ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారు. అయినో మీరు అందరూ స్మార్ట్ కాబట్టి పైగా ఆన్సర్ ఎక్కడ ఉంటుందో చెప్పాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఆల్రెడీ 30+ మెసేజెస్ ఉన్నాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఆన్సర్ చదివేస్తాను. సో ఎస్, ఎవరు అంటే, ఓకే, సో విజయలక్ష్మి గారు పెదగుండూరు నుంచి 8 బారువుల బంగారం ఇచ్చే శమంతకమణి. సో అసలు నేను అది కూడా చెప్దాం అనుకున్నాను, ఆన్సర్ రివీల్ చేశాక ఈ లోపు ఆవిడే చెప్పేశారు. సో ఆ శమంతకమణి సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకున్న ఆ రాజు ఎవరంటే అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా మా ఊర్లో గణేష్ మహారాజ్ కొంతమంది 2 డేస్ నుండి విచ్చేస్తూనే ఉన్నారు, మరికొంతమంది గణేష్ మహారాజ్ ఆన్ ది వే అండి అంటున్నారు. సో మొత్తానికి రేపటికైతే ఆయన అసలు బర్త్డే రేపు కాబట్టి అసలు రేపు అసలు సందడి సందడి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే దేవసేన గారు తిరుపతి నుంచి, నేను చేసే జంతికలు అంటే భలే ఇష్టంగా తింటుంది వాళ్ళ మనవరాలు అంటున్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ మెసేజ్. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే హైదరాబాద్ నుంచి అపర్ణ అండ్ వల్లీ గారు, రైట్ ఆన్సర్ మురళీ గారు, హాయ్ అండి. అండ్ ఇంకా అపలరాజు గారు పేడ నుంచి, రైట్ ఆన్సర్ సాయి శ్రీష తిరుపతి నుంచి, ఇంకా రాజకుమారి మార్కాపురం నుంచి. నెక్స్ట్ ఎవరు అంటే కోట సునీత విజయవాడ నుంచి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఎస్, నెక్స్ట్ పి నరేష్ రాజు బిలాస్పూర్ ఛత్తీస్గఢ్ నుంచి, ఎస్ చాలా రోజుల తర్వాత నమస్కారం అండి, ఎలా ఉన్నారు, మేం క్షేమం అంటున్నారు. అండ్ ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ గురించి చెప్తుంటే నాకు ఆ పాత రోజులు అలా సినిమాలాగా కళ్ళ ముందుకు వచ్చేసాయండి అంటున్నారు. మా తాతగారు రోజు పడుకునే ముందు రామాయణం భాగవతం కథలు చెప్పేవారు. ఇంకా తాతగారు నానమ్మ దగ్గరే పడుకునే వాళ్ళం. చాలా మంది చాలా చాలా బాగా చూసుకునేవారు. మా నానమ్మ గారు అయితే ఆవకాయ అన్నం కలిపి ముద్దలు చేసి పెట్టేవారు. మా ఇంటికి దగ్గరలోనే చల్లంగి తీర్థం అయ్యేది. అప్పుడు డబ్బులు ఇచ్చి దగ్గరుండి తీసుకుని వెళ్ళి అన్నీ కొనిపించేవారు. దట్స్ సో స్వీట్ నరేష్ రాజు గారు. అండ్ అలానే రైట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్ నెక్స్ట్, అబో చాలా మెసేజెస్ వచ్చేస్తాయండి. రోహన్ అండ్ సోమిత్ కృష్ణలంక విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీత మహాలక్ష్మి చెన్నై నుంచి, రైట్ ఆన్సర్. అమ్మమ్మ నానమ్మల దగ్గరలో దగ్గర ఎన్నో విషయాలు ఉన్నాయి, మోరల్ కథల కోసమే కాదు ఎన్నో నైతిక విలువలు కూడా నేర్చుకోవాలి అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పంపించారు. అండ్ అలాంటి రైట్ ఆన్సర్ పంపించారు నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ కి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్. అంబికా గారు భవానీపురం నుంచి,

కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మా తాతయ్యతో హోటల్కి టిఫిన్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. నరేష్ గారు, మీరు పాటల్లో పడిపోయి క్వశ్చన్కి లేట్గా ఆన్సర్ పంపిస్తేలా, ఇట్స్ ఓకే, బట్ మరి గ్రాండ్ పేరెంట్స్డే కాబట్టి అందుకే చదివి వినిపించేస్తున్నారు. అండ్ హై మిత్రమా, మీ ప్రశ్నకు మా సమాధానం అంటూ ఓకే, శమంతకు మణితో పాటు కూతుర్ని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు మన కన్నయ్యకి. మరి ఎవరైనా? సో హైదరాబాద్ నుంచి శ్వేతలక్ష్మినిష్క అండ్ హనీ, రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడ నుంచి, రైట్ ఆన్సర్. సో అందరికీ కథ గుర్తుండి పెట్టారో లేదా కథ గుర్తొచ్చి ఆన్సర్ పెట్టారో, మొత్తానికి అయితే నాకు రైట్ ఆన్సర్ పంపించారు. అదే నాకు చాలా చాలా చాలా హ్యాపీ. అండ్ గుడ్ మార్నింగ్ వివిధ్ భారతి అన్నారు, రాఘవ అండ్ ఇంకా కిషోర్ కుమార్ గారు. సో మీరు ఆన్సర్ పంపించండి, ఆన్సర్ కూడా. అండ్ ఇంకా నెక్స్ట్, ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ ఓకే, అమ్మమ్మ గారు, మాకు తాతయ్య గారు లేరు, అమ్మమ్మ గారు మా అక్కయ్య గారిని, నన్ను, చెల్లైని అందరినీ కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్తూ, సో ఎస్ అలా చాలా మెమరీస్ ఉన్నాయి అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా వినాయక చవితి మర్నాడు ఋషి పంచమి నాడే మాకు కూడా, ఐ మీన్ లైక్ నా బర్త్డే అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకా ఇంకా ఏమని మెసేజ్ పంపించారు, ఎస్ ఓకే, సో వాళ్ళ అనుబంధం అదంతా ఇంతకీ ఎవరంటే మెసేజ్ పంపించింది మనకి, అయ్యో మీ పేరు మర్చిపోయారా ఈ ఆనందంలో, ఎవరబ్బా? సో ఎస్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ పంపించింది బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, సో అర్థమైంది మీ భావం నాకు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరంటే ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. ఇంకా రామాంజనేయులు కదిరెప్ప సునంగేరి అనంతపురం. ఓకే ఎస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ గోపాల గోపాల. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో యెస్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి నల్లని రంగునోడు, తెల్లని మనసున్నోడు, ఎవరు? మన కన్నయ్య. సో యెస్, మరి మన కన్నయ్యకి కూడా వినాయక చవితితో సంబంధం ఉంది. అదేంటి అంటే, సో అందరికీ తెలిసిందే, మరి తన కొడుకు చక్కగా ఉండరాలు తిని బర్త్డే రోజున ఎవరైనా ఎంజాయ్ చేస్తారు కదా, సో అలా కొంచెం అబ్బా ఎక్కువ తినేశాను అనుకుంటుంటే ఆ చంద్రుడు చూసి నవ్వుతాడు. అప్పుడు పార్వతీదేవి శాపం పెడుతుంది అనమాట, నిన్నెవ్వరు చూడకూడదు, చూస్తేనా వాళ్ళకి నీలాప నిందలు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి. సో అలా అమ్మో అందరూ వచ్చి దేవతలందరూ నువ్వు అలా శాపం పెట్టేస్తే ఎలా, మరి అది సృష్టి ధర్మం కూడా, సూర్యుడు చంద్రుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి అంటే. సరే అయితే మీకు ఎక్సెప్షన్ ఇస్తున్నాను, వినాయక చవితి రోజు మాత్రం ఇది వర్తిస్తుంది. అండ్ వినాయక చవితి రోజు కూడా ఎవరైనా చూస్తే ఆ కథ చదివి అక్షంతలు వేసుకుంటే ఉండదు అని చెప్పి. సో మరి మన కన్నయ్య పాలు కోసం అలా సాయంత్రం పూట మైండ్లో, అరే వినాయక చవితి కదా ఇవాళ మనం చంద్రుణ్ణి చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే పాలల్లో ఆ ప్రతిబింబం చూస్తారు. మరి ఆ తర్వాత నీలాపలిందలు అన్ని కూడా పాపం అనుభవిస్తారు. సో యస్, మరి అలా మన వినాయకుడికి మన కన్నయ్యకి కూడా సంబంధం ఉందన్నమాట. సో యస్, చాలా మెసేజెస్ వచ్చేసాయి, ఇంకా చదివి వినిపించేస్తున్నానండి. సో ఎవరు అంటే ఎంఎస్ దుర్గారావు గారు, ఎస్ అంట అని పంపించారు, అంటే ఆ రాజు అంట అని. మరి ఎవరు చెప్పారో నాకు తెలీదు. అండ్ జీవి సత్యనారాయణ అవన్నీ గడ్డ నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే మంగళగిరి నుండి, ఓకే, దామర్ల చినమస్తానరావు గారు, పెదమస్తానరావు గారు ఆన్సర్ అయితే పంపించలేదు కానీ విషెస్ అందరికీ పంపించేశారు. అండ్ మావరపు సతీష్ రామకృష్ణ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడు బాలసుబ్రహ్మణ్యం గారు, మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, శ్రోతల స్పందన చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది, మీ ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అండ్ ఇంకా రాజశేఖర్ రాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చిన్నమ్మాయి గారు, బంగారు తల్లి నేను వింటూనే ఉన్నా అంటున్నారు. ఓకే, వింటూనే ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే వినాయక చవితి శుభాకాంక్షలు నీకు అంటున్నారు. అండ్ అందరికి కూడా వింటున్న లిజనర్స్ అందరికీ కూడా మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా దేవకుమారి, ఓకే, ఆకుతోటపల్లి అనంతపురం నుండి జాంబవంతుడు అంటూ పంపించారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ఆన్సర్ ఇప్పుడు ఇంకా నేను రివీల్ చేసేస్తాను. సో ఆన్సర్ వచ్చి సత్రాజిత్ అనమాట. సత్రాజిత్ సూర్య భగవాన్ని ప్రసన్నం చేసుకుని ఆ శమంతకమణి పొందుతారు. అయితే సత్రాజిత్ వాళ్ళ తమ్ముడు అలా వేటకు వెళ్ళినప్పుడు అది జాంబవంతుడి దగ్గరికి చేరుతుంది. అయితే కృష్ణుడికి ఇచ్చింది జాంబవంతుడు, అంటే యుద్ధం చేసి తీసుకుంది, కానీ అసలు సూర్యుడు ఇచ్చింది అయితే సత్రాజిత్ మహారాజ్ అనమాట. సో యస్, దేవకుమారి గారు కథలోనే ఉన్నారు కాబట్టి నేను రైట్ రాంగ్ అని చెప్పట్లేదు. అండ్ ఇంకా సూపర్ సాంగ్స్ అంటున్నారు నరేష్ మెర్సీ గారు, సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా విరాట్ నందన్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన్ నుంచి అడ్వాన్స్ గా విషెస్ మేడం అంటున్నారు, థ్యాంక్ యూ అండి మీకు అందరికీ కూడా. అండ్ ఓకే, మురళీ గారు మీ వాయిస్ బాగుంది అంటారు, వాయిస్ బానే ఉంది, మీరు ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటుందండి. అండ్ ఇంకా భాస్కర్ గారు, అల్కినంద గారు మీకు కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఊర్లో వినాయకుడిని, వినాయకుడు ఏంటి, వినాయకుడిని చాలా మంది ఆన్ ది వేలో ఉన్నారు, అందరినీ అడిగానని చెప్తాను, అందరినీ మంచి మార్గంలో నడిపించాలి అని కూడా చెప్తాను. అండ్ ఇంకా గూగుల్ తల్లి ఉండగా మాకేలా భయం అంటున్నారు.

బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి జాంబవంతుడు అని చెప్పి. సో విన్నారా విన్నారా, అందుకే చెప్పా గ్రాండ్ పేరెంట్స్ ని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి. జాంబవంతుడు కాదు. సో ఆన్సర్ ఆల్రెడీ మన వాళ్ళు అందరూ పంపించేశారు కదా, సత్రాజిత్ మహారాజు. సూర్యుడి నుంచి తీసుకుంది సత్రాజిత్ మహారాజు. గూగుల్ తల్లి ఇలానే కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకనే గ్రాండ్ పేరెంట్స్ ని మన తల్లిదండ్రుల్ని అడగాలి. బ్రహ్మయ్య గారు ఇప్పుడు అర్థమైపోయింది కదా, గూగుల్ చెప్పిందంతా నిజం కాదనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే మెసేజ్ పంపించింది. ఓకే కన్నయ్యకి వినాయకునికి మధ్య కనెక్షన్ ఓకే నీలాపనిందనమాట అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఎస్ ఇంకా చాలా పెద్ద మెసేజ్ పంపించారు కానీ బ్రహ్మయ్య ఓకే. సో బట్ టైం లేక నేను చదవలేకపోతున్నాను, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో బండారు త్రిమూర్తులు గారు అనమాట. అండ్ ఇంకా డాక్టర్ గారు ఓకే, మీ రేడియో మిత్రులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మచిలీపట్నం జానకి గారికి వాళ్ళ అమ్మాయి దీపుకి అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నందుజీ ఇందాక నా పేరు చెప్పలేదు, నేను అలిగాను సుమి అంటున్నారు. విజయలక్ష్మి గారు పెదగొండూరు అని చెప్పానే అంటే మెసేజ్ చూడగానే ఆనందంతో లోపల చెప్పుకున్నానేమో, బయటికి మీకు వినిపించలేదేమో. అండ్ ఇంతకి ఎస్ నరేష్ మెర్సీ విజయ షో చాలా బాగుంది అన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే ఇది మాత్రం మన గూగుల్కి స్టోరీ తెలిస్తే చాలు అంటూ కన్నయ్య స్టోరీ అంటూ మొత్తానికి సత్రజిత్ అంటూ పంపించారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. సో యస్ ఫ్రెండ్స్, ఇది అనమాట ఈనాటి హరివిల్లు కార్యక్రమం. మెసేజెస్ చాలానే వచ్చాయి. సో అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు ఇద్దరు ముగ్గురు తప్ప. సో సో హ్యాపీ. అండ్ అందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గో గ్రీన్ గణేష గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఎక్కువ ఆర్భాటాలు ఇంకా ఈ ప్లాస్టిక్ ఉపయోగం విడిచిపెట్టి స్వచ్ఛమైన మనసుతోటి ఆయనకి ఆ ఆకు అంటే ఆ పత్రం సమర్పిస్తే చాలు, ప్రసన్నం అయిపోతాడు మన బుజ్జి గణపతి. సో మనస్ఫూర్తిగా చేయండి, త్రికరణ శుద్ధిగా చేయండి ఏం చేసినా. అండ్ ఎస్ దిస్ ఈస్ యువర్ అర్జల్కినంద సైనింగ్ ఆఫ్. సో ఇది ఈనాటి హరివిల్లు కార్యక్రమం, మరి తిరిగి మళ్ళీ కలుసుకుందాం వెనస్డే. స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్కనంద సైనింగ్ ఆఫ్. టుటు బాబాయ్ సైనారు. వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు 2వ రోజుకు చేరుకుంది. సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీతో పాటు బ్రిక్స్ దేశాల నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు. 2వ రోజు సమావేశాల్లో స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత అనే 4 ప్రధానాంశాలపై చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఉమ్మడి సవాళ్ల పరిష్కారంపై నేతలు దృష్టి సారించనున్నారు. రానున్న 3 గంటల్లో కాకినాడ, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పిడుగులు, ఈదురుగాళ్ల వేళ హోర్డింగ్స్ కింద నిలబడవద్దని, పొంగిపొరిలే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎల్లుండి ధ్వజారోహణం, పెద్ద శేష వాహన సేవలుంటాయన్నారు. 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పిస్తారని తెలిపారు. ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని చెప్పారు. వాహన సేవలను తిలకించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ ప్రకటనలో వివరించారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో కల్లంతైంది.

ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. త్రిశక్తి పోర్టు కేంద్రంగా తాము ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరగనున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. కెనాల్ రోడ్ వినాయక గుడి ప్రాంగణం వద్ద ఘాట్ రోడ్ ప్రారంభ ప్రాంతంలో ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు గణపతి పూజ తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఈరోజు జరగనుంది. తుదిపూర్లో భారత మహిళల జట్టు శ్రీలంకతో తలపడనుంది. 2024లో శ్రీలంక టీమిండియాను ఓడించి తొలిసారి ఆసియా కప్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో భారత పురుషుల క్రికెట్ జట్టు తన మొదటి T20 మ్యాచ్ ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్, హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:55. నేను మీ క్రిష్. అండ్ ఈ రోజైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. అప్ టు 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కబర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఈ కూల్ కూల్ క్లైమేట్ లో. అండ్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎంతవాడు గాని నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ సాంగ్ ని పాడింది కార్తీక్, అండ్ పాటను కంపోజ్ చేసింది హ్యారీ శ్రీరాజ్. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూపర్ సాంగ్ విన్నర్ ఫ్రమ్ ద మూవీ ఎంత వాడు గాని నుంచి ప్లే చేశాను అండ్ మనము నా సినిమా కబుర్లలో. సో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సినిమా లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నావు. మూవీ వృషకర్మ అనమాట. సో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు ఈ మూవీ. అండ్ ఈ మూవీకి సంబంధించి గ్రాండ్ రిలీజ్ డేట్ ని రీసెంట్ గా ఫిలిం మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. అదే December 4, 2026. ఈ ఇయర్ December 4 న రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. మరి చూడాలి ఎలా ఉండబోతుందో. గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ మూవీ విరూపాక్ష తర్వాత కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ క్లియర్ గా తెలుస్తుంది ఆ సీన్స్ చూస్తుంటే. అఫ్ కోర్స్ మ్యూజిక్ కూడా అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. మరి ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ మూవీలో హీరోయిన్ మీనాక్షి చౌదరి. అండ్ ఇంకొక సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏం మాయ చేసేవ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని పాడింది బెనిడైల్. అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది అనంత శ్రీరామ్. వింటూ స్టేట్యూ

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:00 దాటి 27:05 అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. న్యాచురల్ స్టార్ నాని హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ ది పారడైజ్ అనమాట. మొత్తానికి షూటింగ్ కంప్లీట్ అయింది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏంటండి. యాక్చువల్ గా అయితే ఒరిజినల్ రిలీజ్ డేట్ ఈ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవ్వాలి, బట్ అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఫైనల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు ఈ మూవీకి సంబంధించి కూడా మేకర్స్ అందరూ.

అఫ్ కోర్స్ నాని అండ్ డైరెక్టర్ కూడా మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారనమాట. September 24th అంటే ఈ మంత్ 24th ఈ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ మూవీకి. ఆల్రెడీ 2 బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే అందించారు. మరి చూడాలి మూవీ ఎలా ఉండబోతుంది అనేది. కాన్సెప్ట్ కూడా ఏంటి అర్థం అవ్వట్లేదు ఎవరికి. బట్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ కూడా ఉండదంట. అఫీషియల్ ట్రైలర్ కూడా ఉండదు, డైరెక్ట్ గా మూవీనే రిలీజ్ చేస్తుంది. చూద్దాం మరి 24th నా ఎలా ఉండబోతుందో. ది పారడైజ్ జడలు, జడలు ఏం చేస్తారో చూడాలి మరి. అండ్ ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ మజ్నూ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

కార్తిక్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఎటో వెళ్లిపోయింది మనసు నుంచి. ప్లే చేసినటువంటి సాంగ్ ని కంపోజ్ చేసింది ఇళయరాజా. మనమునాం సినిమా కవర్లలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ AK-47 అంటే ఆదర్శ కుటుంబం అన్నమాట. విక్టరీ వెంకటేష్ అలాగే త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే మూవీ నువ్వు నాకు నచ్చవు, ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత మల్లీశ్వరి, అండ్ అఫ్ కోర్స్ త్రివిక్రమ్ గారు రెండు సినిమాలకి రైటర్ మాత్రమే, బట్ ఫస్ట్ టైం ఆయన ఫుల్ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ గారు యాక్ట్ చేయబోతున్న మూవీ ఆదర్శ కుటుంబం. సో ఈ అక్టోబర్ 2nd కి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మరి చూడాలి, వీళ్ళ కాంబినేషన్ చాలా ఇయర్స్ తర్వాత రాబోతుంది కాబట్టి. అండ్ అఫ్ కోర్స్ నిన్న ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు, ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో నారా రోహిత్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంటర్వెల్ తర్వాత ఆయన ఇంటర్వ్యూ ఉంటుందంట, అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. మరి ఎంతవరకు నిజం అనేది మనం మూవీ రిలీజ్ తర్వాత మనం అయితే చూడాలి. ఈ మూవీలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి, అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుంది ఎస్ఎస్ తమన్. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టడీ ఉంటూ విత్ భారతి FM 101.3, నేను మీ క్రిష్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ నువ్వు నేను ప్రేమ నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది ఏఆర్ రెహమాన్. న్యూయార్క్ నగరం నిదురోయే వేళ నేనే ఒంటరి. సో ఈ సాంగ్ తర్వాత మనమున్నాం సినిమా కబుర్లలో. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఎవరి గురించి అంటే మన బాలయ్య బాబు గారి గురించి అనమాట. సో కొరటాల శివ అండ్ బాలయ్య బాబు కాంబినేషన్ తలుచుకుంటేనే గూజ్ బంప్స్ వస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఈ కాంబినేషన్ పైన చాలా చర్చలు కూడా సాగినాయి, చాలా ఐ మీన్ చాలా న్యూస్ అయితే వినిపించింది ఇండస్ట్రీలో. బట్ మొత్తానికి ఫైనలైజ్ అయిందనమాట, కొరటాల శివ గారి డైరెక్షన్ లో బాలయ్య హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించి అంటే ఈ మూవీలో ఆయన సరికొత్త మేక్ ఓవర్ లో కనిపించబోతున్నారంట బాలయ్య బాబు. మరి చూద్దాం మరి ఎలా ఉండబోతుంది. అండ్ షూటింగ్ కూడా అక్టోబర్ 1st week నుంచి మళ్ళీ షూట్ తో బిజీగా అవబోతున్నారు బాలయ్య. అండ్ మొత్తానికి 15 days బట్టి షూట్ అయితే ఉంటుందంట. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి మనకి మెయిన్ హైలైట్ అవ్వబోతున్నాయని వినిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దేవరా తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ 2 years అనుకుంటా దేవరా తర్వాత కొరటాల శివ గారు డైరెక్ట్ చేయబోతున్నారు ఈ మూవీని. మరి చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ మూవీ అయితే. అండ్ స్టూడియోలో టైం 11:53:52. ఇది ఈ రోజు సినిమా కబుర్లు. అండ్ ఒక సూపర్ సాంగ్ తో ఈ రోజు సినిమా కబుర్లకి బై బై చెప్పేస్తూ ఎగ్జాక్ట్ గా 2:00 కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-2488-812 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశలోపరి శ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన సంఖ్య ఈ రోజు కూడా, అంటే ఈ వారం కూడా కొంచెం తక్కువగానే ఉన్నది. అయితే మీరు మా కార్యక్రమాల మీద అభిప్రాయాలు వెంటనే తెలియచేయండి. 0866-284-8812 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి. ముందుగా మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ముందుగా మీ అందరికీ శ్రీ వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గత వారంలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య కృషి విశేషాలను గురించి డాక్టర్ జాన్ కిరణ్ బాబు గారు చక్కగా తెలియజేశారు. అలాగే శ్రీ కాళోజీ నారాయణరావు గారి నా గొడవలోని రచన విశిష్టతను డాక్టర్ రావి రంగారావు గారు బాగుగా తెలిపారు. శ్రీ తల్లావజుల శివశంకర శాస్త్రి గారి సాహితీ తీర్థ విశేషాలను రుచికరంగా శుచికరంగా డాక్టర్ కోగంటి వెంకట శ్రీరంగనాయక్ గారు అందించారు. మీ వచనం రాయటం చాలా సూపర్ గా ఉంది. అయితే ఎవరు రాశారు అనేది నేను చివరిలో వాళ్ల పేర్లునే చదువుతాను. డాక్టర్ నారాయణ శేషబాబు గారి మొన్నగ వారి సూక్తి సుధులన్నీ రసవత్తరాలు మహత్తరాలే. డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి సాహితీ మణిదీపాలు ధారావాహిక అయిపోయింది కదా, నిన్న శనివారం సాయంత్రం ఆ కార్యక్రమానికి చెందిన ప్రకటనను ప్రసారం చేశారేమండి అంటున్నారు. అందరికీ నమస్కారం, ధన్యవాదాలంటూ మన కార్యక్రమాల మీద చక్కటి వ్యాఖ్యానం రాసి పంపించారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే కంటిన్యూ అవుతుండండి, మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఉభయ కుశలోపరి కార్యక్రమానికి ఇహ తర్వాత మనకి పంపించారు మన కార్యక్రమాల మీద వారి అభిప్రాయాల్ని చూద్దాం. ఇక తర్వాత

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారు అందిస్తున్న సమాచారం ద్వారా ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. వార్తా విభాగం వారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే శుక్రవారాల్లో రాత్రి ప్రసారమయ్యే హిందీ సాంగ్స్ విని ఆనందిస్తున్నాం. 7వ తేదీ సోమవారం స్నేహం గురించి, స్నేహంలో ఉన్న గొప్పతనం గురించి చక్కటి విషయాలు తెలియజేసిన శ్రీ హరిశంకర శర్మ గారికి మా నమస్తే అంటున్నారు. భక్తిరంజన్ కార్యక్రమంలో శివస్థుతి నాట్యకళం వినితరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో అందిస్తున్న సమాచారం ఎంతో విలువైనదిగా ఉంటుంది. కర్ణాటక సంగీత కార్యక్రమంలో విష్ణు భట్ల సరస్వతి గారి గానం మా వీణలు విందు చేసింది. కార్యక్రమంలో మధ్యమావతి రాగంలో వినిపించిన త్యాగరాజ కీర్తన మాకు మరీ మరీ నచ్చింది. కార్యక్రమంలో వయలిన్ సహకారం అందించిన దుర్గా భవాని గారికి, మృదంగ సహకారం అందించిన సద్గురు చరణ్ గారికి, ఆకాశవాణి వారికి ధన్యవాదాలు అంటున్నారు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో మన శరీర ఆరోగ్యానికి నోరు, దంతాలు, చిగుళ్లు ఏ విధంగా సహకరిస్తాయో, అవి ఆరోగ్యంగా ఉంటే ఎటువంటి సమస్యలు రావని చక్కటి సమాచారం అందించిన డాక్టర్ శ్రీ దుర్గా గారికి, మంచి ప్రశ్నలు వేసిన బి వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు అంటున్నారు. అనంతరం ప్రసారమైన కార్మిక గేయాలు నచ్చాయి. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శిలువధారి నాటకం నుండి పేతురు పాత్ర పద్యాలు మా వీణులు విందు చేశాయి. గానం చేసిన రోసయ్య గారికి, హార్మోనియం సహకారం అందించిన ఆదాం గారికి కళాభివందనాలు అంటున్నారు. రాత్రి ప్రసారమైన మనసులు కలిసిన వేళ నాటిక మంచి సందేశం అందించింది. అందరికీ నమస్తే అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధామున్న రాసి పంపించారు. ఇంకా వీరే చాలా సుదీర్ఘమైన లేఖ.
1: శ్రోతలు వివిధ భారతి కార్యక్రమాన్ని వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
2: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:17:30. మనమున్న మీకు తెలుసాలో మన దేశంలో మాత్రమే కాదు వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి ఈరోజు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ చెప్పింది పశుపతినాథ ఆలయం, అంటే నేపాల్లో ఉందని చెప్పాను. అలాగే ఇప్పుడు ప్రాంబనన్ ఆలయం అనమాట. అంటే ఇది ఎక్కడుంది అని అంటే ఇండోనేషియాలో జకార్తా ప్రాంతంలో ఉంది. సో ఈ ప్లేస్ లో చూసుకుంటే త్రిమూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయంట. బట్ వీటిలో అతి ఎత్తైన గోపురం ఉన్నది మాత్రం శివాలయానికి. అండ్ ఈ ఆలయం ఎప్పటిది అని అంటే క్రీస్తు శకం 9వ శతాబ్ది నాటిది అని చెప్తారనమాట. రాజు రాకాయ్ అనే ఆయన క్రీస్తు శకం 850 ప్రాంతంలో ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించారని కూడా చెప్తారు. అండ్ అంతేకాదు, అంటే ఆ తర్వాత 850 తర్వాత ఆ తర్వాత పాలించిన రాజులు లోకపాల, బలితుంగ మహాశంభు వీళ్ళందరూ కూడా దీనిని విస్తరించారని కూడా చెప్తారు. సో మొత్తానికి ఈ ఆలయాన్ని, అంటే ఈ త్రిమూర్తుల ఆలయాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఉన్న ఈ శివాలయాన్ని 856 స్టార్ట్ చేసినట్టు, అంటే అప్పుడు ప్రారంభించినట్లు మనకి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది సంగతి, ఇంకా చాలా శివాలయాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత, చిన్న కమర్షియల్ తర్వాత వింటూ స్టూడియో.
1: ఒరేయ్ సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
0: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
0: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
0: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
0: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
3: Guruji, ee astrala prapanchamto naa jeevitham enduku mudipadutundi?
4: Endukante nuvvu kuda oka astralavi.

0: చాలా నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:29:46 మనమున్నాం నీకు తెలుసాలో. అండ్ మరికొద్ది సేపట్లో అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్ గా కలుద్దాం 12:40 మీకు తెలుసాలో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు వాతావరణ విపత్తులు సరఫరా గొలుసు అంతరాయాలు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. పటిష్టత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత అనే అంశంపై జరిగిన సదస్సులో సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని సంసిద్దం కావడం, తక్షణ చర్యలు తీసుకోవడం ప్రాముఖ్యతపై మోదీ చర్చించారు. అంటువ్యాధుల నివారణ, ప్రతిస్పందన కోసం బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టంపై ఏకాభిప్రాయం కుదిరిందని మోదీ తెలియజేశారు. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా రూపొందించామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: चुनौतियों को समय रहते पहचानना, उनके लिए तैयार रहना और तुरंत कार्रवाई करना भी उतना ही आवश्यक है. इसी सोच के साथ इन्फेक्शियस डिजीज के प्रिवेंशन और रिस्पॉन्स के लिए ब्रिक्स इंटीग्रेटेड अर्ली वार्निंग सिस्टम पर सहमति बनी है. डिजास्टर मैनेजमेंट के लिए अर्ली वार्निंग डेटा इंटीग्रेशन गाइडलाइन तैयार की गई है.
0: సాంకేతికత, కీలక ఖనిజాల దుర్వినియోగం ప్రగతికి ఒక అవరోధంగా మారుతుందని మోదీ హెచ్చరించారు. సాంకేతికతను స్వీకరించడంలో బ్రిక్స్ దేశాలు సమ్మిళిత తత్వానికి అధిక ప్రాధాన్యతనిచ్చాయని మోదీ పేర్కొన్నారు. నగరాల మధ్య ఉత్తమ విధానాలను పంచుకోవడానికి వీలుగా బ్రిక్స్ అర్బన్ మొబిలిటీ హబ్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ గ్రిడ్లు, శక్తి నిల్వ కోసం తాము ఒక బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఏర్పాటు చేశామని, ఇది స్వచ్చమైన ఇంధన వ్యవస్థలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు.
1: అర్బన్ మొబిలిటీ హబ్ కి స్థాపన కీ గయి హై. భారతీయ సభ్యత మే ప్రకృతి కో మా కా దర్జా దియా గయా హై. సదియో సే హమారీ మాన్యత రహీ హై కి వికాస్ ఔర్ పర్యావరణ ఏక్ దూసరే కే వికల్ప నహీ పూరక హై. బ్రిక్స్ మే భీ హమ్నే మానవ వికాస్ ఔర్ పర్యావరణ కే బీచ్ సంతులన్ పర్ బల్ దియా హై.
0: గ్లోబల్ సౌత్ అవసరాలను తీర్చడానికి బ్రిక్స్ పరిధిలో అభివృద్ది చేసిన పరిష్కారాలు ప్రయోజనాలకు అనుగుణంగా అందుబాటులో ఉండేలా చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

0: ब्रिक्स में ग्लोबल साउथ के देशों का विश्वास बढ़ा है क्योंकि ब्रिक्स में उनकी आवाज सुनी जाती है, उनके अनुभव का सम्मान होता है और सॉल्यूशन उनके लिए ही नहीं उनके साथ मिलकर बनाए जाते हैं। वी मे बी रूटेड इन डिफरेंट रियलिटीज बट टुगेदर वी राइज थ्रू कोऑपरेशन एंड ब्लॉसम फॉर ह्यूमैनिटी।
1: అంతకుముందు ఈ శిఖరాగ్ర సమావేశ ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ భాగస్వామ్య దేశాల నాయకులకు స్వాగతం పలికారు. వీరిలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధాని లెమిన్ హాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కజకిస్తాన్ అధ్యకుడు కాసిమ్ జోమాట్ టోకియోవ్, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దెల్ ఫతేహా ఎల్సీసీ, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రంపఫోజో, బురుండి అధ్యకుడు ఎవరెస్టే ఎండాయిష్మేతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గేబ్రియస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు, పాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ యాక్సెస్పై మహమ్మారి ఒప్పందానికి సంబంధించి చర్చలు విజయవంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. క్షయవ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి, డిజిటల్ హెల్త్ సంప్రదాయ వైద్యం అందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి బ్రిక్స్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ సదస్సులో తనకు లభించిన ఘనస్వాగతం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి సయ్యద్ అలీ మధానీ జాతీతో సమావేశమయ్యారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నందుకు, ఆర్థిక రంగానికి సంబంధించి ఫలవంతమైన చర్చలు జరిపినందుకు సీతారామన్ ఇరాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక వృద్దికి సంబంధించిన అంశాలపై, అలాగే పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా జూన్పూర్ తీర ప్రాంత గ్రామంలో మరో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు కానుంది. రాష్టంలో ఆయుధ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డీఆర్డీఓ ప్రతిపాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆమోదించారు. ఇది పశ్చిమ బెంగాల్ అభివృద్దికి ఒక పెద్ద ప్రాజెక్టు అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒడిశాలోని చందీపూర్ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం తర్వాత జూన్పుట్లో ప్రతిపాదిత పరీక్షా కేంద్రం డీఆర్డీఓకు మూడవ ప్రధాన కేంద్రంగా మారుతుంది. స్వాతంత్ర సమరయోధుడు జతీంద్రనాథ్ దాస్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అతిపిన్న వయసులోనే జతీంద్రనాథ్ దాస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని అమిత్ షా చెప్పారు. జైలు చిత్రహింసలు కూడా ఆయన సంకల్పాన్ని సడలించలేవని పేర్కొన్నారు. జైల్లో స్వాతంత్ర సమరయోధుల పట్ల జరుగుతున్న అమానుష ప్రవర్తనకు నిరసనగా ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశభక్తికి, సాహసానికి ప్రతీకగా నిలుస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ ఈరోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ టీ20 మంగళవారం, చివరి మ్యాచ్ గురువారం జరుగుతుంది. టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్గా తిలక్ వర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. పేస్ బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యష్ ఠాకూర్ ఉన్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఈరోజు శ్రీలంకతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను భారత్ 40 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మరోవైపు శ్రీలంక కూడా తమ గ్రూప్ మ్యాచ్లన్నింటిలోనూ గెలిచి సెమీఫైనల్లో పాకిస్తాన్ను 4 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. వేగంగా వృద్ది చెందుతున్న కృత్రిమ మేధ సాంకేతికతను పరిమితంగా వినియోగించాలని ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమెండోయ్ పిలుపునిచ్చారు. సాంకేతికతకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టకపోతే కేవలం 6 నుండి 12 నెలల్లోగా సాంకేతిక రంగంలో ఏఐ పూర్తిగా నాయకత్వం వహించి పెను మార్పులకు దారితీస్తుందని, ఏఐ దుర్వినియోగ అవకాశాలు కూడా పెరుగుతాయని అమండోయ్ హెచ్చరించారు. గుజరాత్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, సౌరాష్ట, కచ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. బీహార్, జార్ఖండ్, అండమాన్ నికోబార్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలియజేసింది. నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1386 పెరిగింది. వరద ప్రభావిత 8 జిల్లాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీశారు. గత నెల 26వ తేదీన నేపాల్ టిబెట్ సరిహద్దు సమీపంలో మంచురాతి హిమపాతం కారణంగా సంభవించిన ఈ వరదలు ఉత్తర మధ్య నేపాల్లోని పట్టణాలు, గ్రామాలను ధ్వంసం చేశాయి. వెలికితీసిన మృతదేహాల్లో ఇప్పటి వరకు 104 మృతదేహాలను గుర్తించి కుటుంబాలకు అప్పగించామని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. సుమారు 5130 మంది గల్లంతైనట్లు సమాచారం. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రస్తుత ప్రపంచంలో ఏ సంక్షోభము ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మహమ్మారులు, వాతావరణ విపత్తులు నిరూపించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాలు ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో డీఆర్డీఓ ఆయుధ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:40:28. మనమున్న మీకు తెలుసాలో పురాతన శివాలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ దట్ మన దేశంలో కాదు, వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. సో మైసన్ శాంక్చువరీ అనేది ఎక్కడ ఉంది అని అంటే వియత్నాంలో ఉందన్నమాట. పురాతన చంపానాగరికకు చెందిన కొంతమంది అంటే చామ్ రాజవంశీకులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా శివారాధకులు అన్నమాట. వాళ్ళు దాదాపు 70 శివాలయాలను నిర్మించారంట. మామూలు విషయం కాదు అక్కడ. అండ్ అంతేకాదు, ఈ ఆలయాలన్నీ కూడా క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించినవిగా చెప్తూ ఉంటారు. అండ్ వీటిల్లో చంపారాజు భద్రవర్మ అనే ఆయన నిర్మించిన భద్రేశ్వర ఆలయం అనేది అంటే మెయిన్ టెంపుల్ గా పరిగణిస్తారన్నమాట. అలా చంపారాజ్యానికి చెందిన వీళ్ళందరూ దాదాపు 36 కిలోమీటర్ మార్గంలో ఈ పురాతన ఆలయాలన్నింటినీ నిర్మించుకుంటూ వెళ్లారంట. ఇంకో విశేషం ఏంటంటే వీటిని ఇటుకలతో నిర్మించడం చాలా చాలా విశేషం. అండ్ అంతేకాదు, ఈ ఆలయాలను చూడడానికి వేరే వేరే దేశాల నుంచి పర్యాటకులు చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉంటారన్నమాట. మరి అంతే కదా, మన అంటే మన దగ్గర శివాలయాలు మనందరికీ తెలుసు, మాక్సిమం అన్నిటి గురించి తెలుసు, వాటి హిస్టరీ ఏంటి, వాటి అంటే స్థలపురాణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. బట్ వేరే ప్లేసెస్ లో కూడా ఉన్నాయి అని అంటే అది ఎలాగా ఎలా పాసిబుల్ అయింది అనేది తెలుసుకోవడానికి చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి శివాలయాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇంకా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేడియం

0: నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాం వేరే దేశాల్లో ఉన్న శివాలయాల గురించి. నెక్స్ట్ మున్నేశ్వర ఆలయం అన్నమాట. పురాతనమైన ఈ శివాలయం అనేది ఎక్కడుందో తెలుసా? శ్రీలంకలోని పుట్టాళం అనే జిల్లాలో మున్నేశ్వరం అనే గ్రామంలో ఉంది. అండ్ 1000 ఏళ్లకు పైబడిన ఈ ఆలయానికి రామాయణంతో ముడిపెట్టే అంటే కొన్ని గాథలు స్థల పురాణాలుగా మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట. అండ్ అంతేకాదు శ్రీలంకలోని 5 పురాతనమైన శైవ క్షేత్రాలైన పంచ ఈశ్వరం క్షేత్రాలలో ఈ మున్నేశ్వరం అనేది ఒకటి. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపైన ఎగ్జాక్ట్ గా ఆ ప్రూఫ్స్ అయితే ఏం లేవు. బట్ క్రీస్తు శకం 1412 కొట్టే అనే రాజ్యాన్ని పాలించిన పరాక్రమ బాహు ఈ ఆలయాన్ని తొలిసారి అంటే ఫస్ట్ టైం పునరుద్ధరించినట్లు శాసనాధారాలు అయితే మనకైతే లభించినాయి అన్నమాట. అంతేకాదు 16వ శతాబ్దిలో పోర్చుగీస్ సేనల దాడిలో ఈ ఆలయం అనేది కొంచెం దెబ్బతినిందని కూడా చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత కాండ్యన్ అనే రాజ్యాన్ని పాలించిన కీర్తిశ్రీ రాజసింహ 18వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని మళ్లీ పునరుద్ధరించారన్నమాట. అండ్ ఇక్కడ కూడా అంటే ఎవ్రీ ఇయర్

శివరాత్రి రోజున, మహాశివరాత్రి రోజున ఆ ఉత్సవాలు అనేవి చాలా చాలా వైభవంగా చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ది హా విహార్. సో ప్రీహా విహార్ అంటారు దీన్ని. అంటే పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణం ఎక్కడుంది అంటే కంబోడియాలో ఉంది. సో థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లోని డాంక్రేక్ అనే పర్వత శ్రేణుల్లోని నిటారుగా ఒక కొండ మీద దాదాపు 800 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రీహా విహార్ అనే ఆలయం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇది క్రీస్తు శకం 11వ శతాబ్దం నాటిది అని చెప్తారు. యాక్చువల్ గా దీని మీనింగ్ ఏంటంటే ప్రీహా విహార్ అంటే దేవతల విహార స్థలం అని అర్థం అంట. సో రాజులైన సూర్యవర్మరాజు అండ్ 2వ సూర్యవర్మరాజు ఇక్కడ శిఖరేశ్వర అలాగే భద్రేశ్వర అనే శివాలయాలను నిర్మించారని చెప్తారు. వీటి చుట్టూ అంటే ఈ శివాలయం చుట్టూ అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా వీళ్లే నిర్మించారు. సో నిటారుగా ఉన్న కొండ మీద గల ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకోవడానికి 163 ఎత్తైన మెట్లతో కూడిన ఒక ఒక మార్గం అయితే ఉంటుంది, అదొక్కటే మనకి దారి అన్నమాట. సో అలా అని చెప్పి ఇది పాసిబుల్ కాదు అని అనుకోవడానికి లేదు, చాలా మంది పర్యాటకులు ఇక్కడ కూడా వస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని చూడడానికి. సో ఇది ఈరోజు మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఆ విశ్వనాథుడు విశ్వానికే నాథుడైన, సో మన భారతదేశానికి మాత్రమే కాదు ఈ శివాలయాలు అంటే ఇలాంటి హిస్టారికల్ ప్రూఫ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. ఓన్లీ ఈ ఆలయానికి సంబంధించిన కాదు, చాలా చాలా విశేషాలన్నీ చాలా ఉన్నాయి మన దేశంలో మాత్రమే కాదు పొరుగు దేశాల్లో, వేరే దేశాల్లో కూడా. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈరోజు మీకు తెలుసా. అండ్ లవ్లీ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలుసాకి మాత్రమే. ఎగ్జాక్ట్ 1 o'clock కి న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: BFM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎలాప్రగడ. గ్లోబల్ సౌత్ దేశాలు ప్రపంచ సంక్షోభాల విషయంలో ముందు వరుసలో ఉన్నప్పటికీ నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుక వరుసలో ఉండిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇకపై గ్లోబల్ సౌత్ దేశాలు నిబంధనలు పాటించేవిగానే ఉండకూడదని, నియమాలు రూపొందించేవిగా ఎదగాలని ఆకాంక్షించారు. భిన్నత్వమే బ్రిక్స్ దేశాల బలమని అన్నారు. అన్ని దేశాలు కలిసి బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రెండవ రోజు కొనసాగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు 21 మంది దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. చర్చల అనంతరం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ 6 దేశాల అధినేతలతో సమావేశమవుతారు. నందిగామ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులకు నిధులు తీసుకువచ్చి పనులను వేగంగా పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమి అన్నారు. చంద్రలపాడు నుంచి కంచెల గ్రామానికి తుర్లపాడు మీదుగా వెళ్లే రహదారి పునర్నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. తుర్లపాడు మీదుగా చంద్రలపాడు, కంచెల గ్రామాలను కలిపే ఈ రహదారి పునర్నిర్మాణంతో ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు, విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రజలు ప్రయాణించేందుకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. 240 మందితో ప్రయాణిస్తున్న నౌక ఇండోనేషియా వద్ద జావా సముద్రంలో కల్లంతైంది. ఈ నౌక తూర్పు జావా నుంచి కాళీమంతన్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 103 మందిని కాపాడగా మరో 140 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలోని ఏజీకేపేట జెండా చెట్టు ప్రాంతంలో ఈరోజు పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, అనుమానిత బైకులను సీజ్ చేశారు. ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ప్రకటనలో పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజెల్, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలో ఉండి స్వయంగా వచ్చేవారికి పరిమితం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1 o'clock 34 minutes 30 27 seconds అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరాలోకి. ఈ రోజు ధీరాలో ఏం మాట్లాడుకుందాం అంటే, యాక్చువల్ గా 30 వయసుకి ముందు ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ఏం చెప్తుంది, యాక్చువల్ గా ఆలోచిస్తుంది. బట్ ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం అప్పటికే సాధించేసి ఉంటారనమాట. అంటే చిన్న వయసులోనే ఎవరిపైన ఆధారపడకుండా ఒక ఇండివిజువాలిటీతో వాళ్ళ వాళ్ళ స్కిల్స్ ని నిరూపించుకుంటున్నారని చెప్పొచ్చు. అండ్ కళలకి డెడ్ లైన్ పెట్టకుండా తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. సో వాళ్ళల్లో కొంతమంది గురించి, కొంతమంది ధీరల గురించి ఈరోజు ధీరలో మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆరెంజ్ నుంచి ప్లే చేశాను. రేంజ్ లవ్ స్టోరీ అండ్ తర్వాత మనమున్నాం ధీరాలో మనం మాట్లాడుకుందాం అని చెప్పాను. అంటే 30 ఇయర్స్ ముందు ఏం చేశారు, 30 ఇయర్స్ కి ఏం చేశారు అని అడిగితే పాత జనరేషన్ ధీరల్ని ఏం చేయలేదు అని చెప్పి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. బట్ ఇప్పటి జనరేషన్ అలా కాదనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా 30 లోపే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో వాళ్ళలో కొంతమంది గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. ఫస్ట్ మౌమితా బసాక్. సో ఈవిడ పశ్చిమ బెంగాల్ పల్లెలో పెరిగిన మౌమితా బసాక్ అనే ఆవిడ. ఆవిడ చేతిలో సపోజ్ ఒక సూది పడితే అది కేవలం ఒక కుట్ట అవ్వదు, ఒక కథ మొదలవుతుంది అన్నమాట. అంటే జనరల్ గా మనం సాధారణంగా పాత క్లోత్స్ ఏమైనా సరే ఉంటే పక్కన పెట్టేస్తాం అన్నమాట. బట్ ఆవిడ ఇదే నా కాన్వాస్ అంటూ రంగురంగుల కళలను నేస్తారు అండ్ సాంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి చీరపై చిన్న చిన్న ముచ్చట్లుగా కుట్టేస్తారన్నమాట. అండ్ టీ కాఫీ కలర్స్ సహజ మరకలు, మిగిలిపోయిన క్లోత్స్ ఏవైతే ఉంటాయో వాటి ముక్కలు, ఇవన్నీ ఆమె చేతిలో పడితే రకరకాల డిజైన్స్ గా మారిపోతాయి అన్నమాట. సో ఆమె డిజైన్స్ అనేవి మన ఇండియాలో మాత్రమే కాదు మన దేశం దాటి స్పెయిన్, బ్రిటన్, పోలాండ్ వరకు చేరి ప్రశంసలను కూడా అందుకున్నాయి. అంతేనా కాదు, రాష్ట్ర అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఇవన్నీ కూడా ఆమె ఖాతాలో చేరిపోయాయి. సో మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, ఇలా తన కుట్టులోనే సందేశాలని నేస్తూ సూది చిన్నదైన సందేశం మాత్రం పెద్దది అని నవ్వేస్తారు మౌమిత. అంతేకాదు స్థానికంగా ఉన్న మహిళలకి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణంగా చెప్తారు. అలా మరి పాత బట్టలతో, అంటే పాత బట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపించారు మౌమితా బసాక్. ఇంకా ఉన్నారు ధీరలు, వారి గురించి కూడా మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత. వింటూ స్టేట్యూ

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:50.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:19:46. మరికొద్దిసేపట్లో అంటే 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు అండ్ ఎగ్జాక్ట్ గా 1:30 మళ్ళీ కలుద్దాం ధీరాలో. వింటూ స్టూడియో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కావని ఆయన అన్నారు. సవాళ్లను ముందుగానే గుర్తించి సిద్దంగా ఉండి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: మహమ్మారియా, క్లైమేట్ డిజాస్టర్స్ ఆర్ సప్లై చైన్ డిస్రప్షన్ నే దిఖాయా హై కి ఆజ్ కే ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ మే కోయి భీ సంకట్ ఏక్ క్షేత్ర తక్ సీమిత్ నహీ రహతా ఇస్లీ హమ్నే బ్రిక్స్ సమూహ్ మే రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా ఔర్ తురంత్ కార్యవాహి కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై.
0: మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లెలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి హోంమంత్రి మట్టి గణపతి ప్రతిమలను నిన్న అందజేశారు. మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా చూడవచ్చని హోంమంత్రి తెలిపారు. ప్రజలు కూడా మట్టి ప్రతిమలను ప్రతిష్ఠించి పండుగను భక్తి శ్రద్దలతో పాటు పర్యావరణ హితంగా జరుపుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రేపు సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, ఎల్లుండి ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవలు ఉంటాయని వివరించారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టువస్తాలను సమర్పిస్తారని

వెల్లడించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ

0: రచన శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్య కారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమం వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తూ ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలోని 11,098 కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాష్టంలో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది విస్తృతంగా పాల్గొనేలా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపింది. సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరి మొబైల్ యాప్ను వినియోగించాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశీర్వాదాలు కోరుతూ ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంటా దీపం వెలిగించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ రాష్ట ప్రజలను కోరారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు ఆశీర్వాద దీపం వెలిగించాలి అని బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కోరుతూ,
1: మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ సేవకి అంకితమై 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 12 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన ఎనలేని సేవలకి గుర్తుగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ దేశవ్యాప్తంగా మనం చేస్తున్నాం. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 17 తారీఖు మనం ప్రతి ఇంట సాయంకాలం 7 గంటలకి ఆశీర్వాద దీపాన్ని వెలిగించి ఆయనకి యశస్సు కలగాలని చెప్పి అందరూ కోరుకుందాం.
0: తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. 1921 మే 7వ తేదీన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడులో ఆయన జన్మించారు. చిన్ననాటి నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటక రచనతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే నాటకాలు రాశారు. అనంతరం సినీ రంగంలోకి ప్రవేశించి వందలాది పాటలు, సంభాషణలు, కథలు, మాటలు అందించారు. రచయితగా, కవిగా, నాటకకర్తగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించిన ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13వ తేదీన కన్నుమూశారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రాత్రి 7:30 ఇరు జట్లు తలపడనున్నాయి. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. దేశ రాజధానిలోని అత్యున్నత సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు విద్యా ప్రగతి, సమగ్ర వికాసం సాధ్యమవుతాయని గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం గౌతమి అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో రాష్టంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 10 మంది ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో గల అమృత్ ఉద్యాన్ సందర్శనకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. వాతావరణం. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు

0: కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఇరు తేలిపాటి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సంక్షోభాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మట్టి గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట హోంమంత్రి అనిత తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత ఆత్రేయ వర్ధంతి ఈరోజు. మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు ఆడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
5: ప్రతి బ్యాంకుకు వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే
6: బాగున్నా.
5: సీకేవైసీ అంటే
6: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
5: ఆర్బీఐ అంటుంది
6: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
7: ముందుగా దృశ్య మాధ్యమాలలో స్త్రీల సానుకూల చిత్రీకరణ, ఈ అంశంపై డాక్టర్ జి అనిత గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
8: స్త్రీలను కవులు, రచయితలు సున్నితమైన పువ్వులతోటి, చల్లని వెన్నెలతోటి పోల్చేవారు. వాళ్ల రచనలు కూడా అలాగే సాగేవి. ఒక స్త్రీ ఎలాంటి కుటుంబానైనా, భర్త ఎలాంటి వాడైనా, తన యొక్క సున్నితమైన ప్రవర్తనతో కుటుంబాన్ని చక్కదిద్దుకుని అందరికీ ఆదర్శంగా నిలిచేది. అటువంటి పాత్రలే మనకి దృశ్య మాధ్యమాలలో కనిపించేవి. అవి ఎంతో ప్రజాదరణ పొందిన విషయం అందరికీ తెలిసిందే. ఆధునిక యుగంలో స్త్రీ వివిధ రంగాల్లో తన సత్తా చాటుతూ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అలాగే దృశ్య మాధ్యమాల విషయంలో స్త్రీల పాత్ర ఎలా చిత్రీకరించాలి, ఎలా సానుకూల దృక్పథం కలిగి ఉండాలి, ఆ పాత్ర ప్రేక్షకుల మన్ననలు ఎలా పొందాలి అనే విషయాల గురించి డాక్టర్ జి అనిత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అనిత గారు నమస్కారం అండి.
9: నమస్తే అండి.
8: దృశ్య మాధ్యమాలలో స్త్రీల పాత్రలు చాలా సున్నిత మనస్తత్వంతో చిత్రీకరించేవారు కదా. ఒక సినిమా గాని, ఒక నాటకం గాని, ఒక సీరియల్ గాని మంచి ఆదరణ పొందాలంటే స్త్రీ పాత్రలు ఎంతవరకు దోహదపడేవండి?
9: ఖచ్చితంగా గతంలో మంచి ఔన్నత్యంగా గల వ్యక్తులుగా స్త్రీలని చూపించేవారు. వాళ్ళది అది ఇటు సమాజంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ వాళ్ళ పాత్రల్లో చాలా ఔచిత్యం కనిపించేది, చాలా ఉన్నతంగా ఉండేవి. ప్రత్యేకించి కొంత కొంతమంది పురాణాల్లో కానివ్వండి, తర్వాత రాజకీయ రంగం కానీ, సాంస్కృతిక రంగం, ఏ రంగం తీసుకున్నా వాళ్ళని చాలా చక్కగా, చాలా బ్యాలెన్స్గా చిత్రీకరించేవారు. వాళ్లకున్న సమస్యలు కూడా అంతే ఔన్నత్యంగా, వాళ్ళని మరీ దిగజార్చడంగా కానీ, వాళ్ళని తప్పుపట్టేలాగా ఉండేవి కాదు. సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా సున్నితంగా చక్కగా చూపించేవారు. వాటికి పరిష్కారాలను కూడా వాటికి చక్కగా చూపించేవారు. అది టెలివిజన్ కానివ్వండి, రేడియో కానివ్వండి, సినిమాలు కానివ్వండి, ఎక్కడా కూడా మితిమీరిన అపహాస్యం చేయటం కానీ
8: అలాంటివి
9: ఉండేవి. అంటే సమాజంలో జరిగే వాటికి ఖచ్చితమైన పోర్ట్రేట్ లాగా ఉండేవి అవి. అంతే తప్పించి ఎక్స్ట్రా చేసి చూపించడం కానీ, ఎక్కువ చేసి చూపించడం కానీ, లేని వాటిని కల్పించి చూపించడం కానీ అలాంటివి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు మిస్సమ్మ లాంటి సినిమాలు చూపించారంటే చాలా ఔన్నత్యంగా మహిళ ఒక స్థాయిని కానీ అనిపించేలాగా. మీరు కొన్ని సినిమాలు కనుక చూస్తే అలాంటివి బాగా పాపులర్ అయ్యాయి. మహిళా పాత్రలు ప్రధానంగా ఔన్నత్యంగా చూపించినవి ఎక్కువ పాపులర్ అయ్యాయి. ఇప్పటికీ అవి పాపులర్ గానే ఉంటాయి.
8: ఇదివరకు సహాయక పాత్రలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉండేది.
9: అవును,
8: ఆ పాత్రల ద్వారా మనకు ఒక సందేశం కనిపించేది. కానీ ఇప్పుడు అలా ఉంటుందా?
9: మెయిన్ క్యారెక్టర్స్ కే ఔన్నత్యం అనేది మనకి కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఏంటంటే చెట్టు చుట్టూ తిరిగే అందమైన బొమ్మల్లాగా చూపిస్తున్నారు. కాబట్టి సహాయక పాత్రలు మీరు చూస్తే అందరూ ఏదో కామెడీ క్యారెక్టర్స్ తప్పించి వాళ్ళ ద్వారా సమాజానికి పెద్దగా మెసేజ్ రావటం గానీ ఏమీ ఉన్నట్టుగా అయితే ఏమీ కనిపించట్లేదు.
10: అదే, ప్రజలు వాళ్ళని కూడా బాగా గుర్తుపెట్టుకునేవారు.
9: ఇప్పటి రోజుల్లో ఏంటంటే ఉండాలి కాబట్టి ఎవరో ఒకళ్ళని హీరోయిన్ హీరోయిన్ వెనకాల ఒకళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళని తప్పించి వాళ్ళకంటూ రోల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. గుర్తుంచుకోదగ్గ రోల్స్ అనేవి సినిమాల్లో చాలా తక్కువగా ఉంటున్నాయి.
10: ప్రస్తుత దృశ్య మాధ్యమాలలో కూడా స్త్రీ పాత్రలకు ఇటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నారా, మీరేమంటారు?
9: ఏవో ఒకటి అరా తప్పించి సినిమాలు కానీ టెలివిజన్ సీరియల్స్ లో కానీ తప్పించి బహుశా లేవనే చెప్పాలండి. గత 10-15-20 ఏళ్ల నుంచి పెద్దగా ఏమీ, ఎస్పెషల్లీ టెలివిజన్ వచ్చిన తర్వాత ఇంకా చెప్పాలంటే అది ఇంకా తగ్గింది. ఆ క్వాలిటీ అనేది వాళ్ళని చక్కగా పాజిటివ్ గా చిత్రీకరించడం కానీ సానుకూలంగా చూపించడం కానీ మంచి లక్షణాలను హైలైట్ చేయడం కానీ ఇవన్నీ ఇంకా తగ్గాయనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకించి టెలివిజన్ వచ్చిన తర్వాత 24 గంటలు వాళ్ళ ప్రోగ్రామ్స్ చూపించాలి. సో ఏమిటంటే ఉన్నవి లేనివి అన్ని కల్పించి కొత్త కొత్తగా చూపించే ప్రయత్నం చేసే దీంట్లో దానివల్ల ఏంటంటే విమెన్ కూడా రకరకాలుగా ఎలా చూపిస్తారు, తల్లిని చెల్లిని చూపించాలి, లేకపోతే ఒక ఎంప్లాయీగా చూపించాలి, ఒక పొలిటీషియన్ గా చూపించాలి. ఇవి కాకుండా ఎలా చూపించాలి అంటే నెగటివ్ క్యారెక్టర్స్ చూపించాలి, లేకపోతే సెన్సిటైజ్ చేయాలి, సెన్సేషనలైజ్ చేయాలి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువైపోవడం వలన బహుశా ఇంకా అబ్సినిటీ అనేది పెరిగిపోతుందనే మనం అనుకోవాలి.
10: అంటే ఇప్పుడు వాళ్ళని ప్రధాన పాత్రధారులుగా చూపించాలంటే ఒక విలన్ గా
9: చూపించాలనే
10: హైలైట్ చేస్తే ఆ సీరియల్ మంచి
9: పాపులారిటీ అని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అది ఇంకా పెరుగుతుందా తప్పించి తగ్గట్లేదేమో అనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, టెలివిజన్ వచ్చిన కొత్తల్లో కూడా దూరదర్శన్ లో కానీ కొన్ని కొన్ని ఛానల్స్ లో చాలా చక్కటి పాత్రలు ఉండేవి మహిళలకు కూడా. ప్రత్యేకించి హిందీ తెలుగు సీరియల్స్ లో చాలా ఔన్నత్యంగా చూపించేవాళ్ళు. వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు ఇచ్చే పాత్రలు వాళ్ళకి ఇచ్చేవారు. కుటుంబం కానివ్వండి, బయట వర్కింగ్ ఉమెన్ గా కానివ్వండి, సమాజంలో ఒక మంచి పాత్రలు వాళ్ళు పోషించినట్టు చూపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఒక ఇంట్లోనే ఒక తల్లి ఒక చెల్లిని కూడా విలన్ గా మార్చేసి వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టేసేవాళ్ళలాగా మర్డర్లు చేసేసేవాళ్ళలాగా ఓన్లీ కంటెంట్ కోసం వాటి నిడివి పెంచాలి కాబట్టి పెంచడం తప్పించి ఇది చాలా అన్వాంటెడ్.
10: అనిత గారు, ముఖ్యంగా పిల్లలు కూడా పెద్దవాళ్లతో పాటు టీవీలకు అతుక్కుపోతున్నారు. వాళ్ళు పూర్తిగా పరిపక్వత చెందక ముందే వాళ్లలో విషబీజాలు నాటుకుంటున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు?
9: పిగిలిన వాళ్ళకంటే కూడా చిల్డ్రన్, పిల్లల మీద, అడాలసెన్స్ మీద బాగా ఈ ఎఫెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో చూసేవి వాళ్ళకి తక్కువ, వాళ్ళ పరిధి చాలా తక్కువ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు బయట టీచర్స్ స్కూల్లో అంత వాటికే వాళ్ళు లిమిట్ అయి ఉంటారు. సో మూడో అవకాశం వాళ్ళు ఏమిటి అంటే టీవీ ద్వారా చూసి, ఓకే ఇలా ఉంటారు కాబోలు సొసైటీలో, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కాకుండా బయట వేరే వేరే స్థలాల్లో ఇలాంటి జరుగుతుంటాయి కాబోలు అనే ఆలోచన వాళ్ళకి కలిగిందనుకోండి, అది కంటిన్యూస్ గా అవే చూస్తూ ఉంటే అది బలపడిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి, మీరు కనుక గమనిస్తే సివిల్ సర్వీస్ టాపర్ ఒక అమ్మాయి, అమ్మాయి ఒక స్పెషల్ డిజేబుల్ గర్ల్, ఆవిడ సివిల్స్ కొట్టి ఎంతో మందికి ఆవిడ ధైర్యాన్ని ఇచ్చి చదివించి గైడ్ చేయించి వాళ్ళు బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి. కానీ ఎన్నిసార్లు వాళ్ళని చూపించారు, ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారు, వాళ్ళతో ఇన్స్పైరింగ్ స్పీచ్లు ఎన్ని ఇప్పించారు, అలాంటివి మనకి ఎక్కడా కనిపించలేదు. ఏదో ఆ 2 రోజులు ఏదో హడావిడి చేయటం తప్పించి అలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. మంచి డాక్టర్స్, మంచి అడ్వకేట్స్ ఇప్పుడు మీరు డిఫెన్స్ సర్వీసెస్ లో చూస్తే చాలా మంది వస్తున్నారు. పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, మీరు ఎక్కడ చూసినా విమెన్ చాలా మంచి మంచి పొజిషన్స్ లోకి వెళుతున్నారు. ఎంతో వేగంగా వెళ్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో సాధిస్తున్నారు, మన ఎవరెస్ట్ ఎక్కుతున్నారు. ఇట్లా చాలా మంది చాలా చాలా సక్సెస్ అచీవ్ చేసినా కానీ వాటిని హైలైట్ చేయకుండా ఎంతసేపు లేని వాటిని క్రియేట్ చేయటం వలన ఫస్ట్ ఇబ్బంది పడేది పిల్లలే. పైగా ఏంటంటే వాళ్ళని డైవర్ట్ చేయడం అనేది చాలా కష్టం.
10: వాళ్ళలో ఒకటి నాటుకు
9: పోయిన తర్వాత అది చాలా డైవర్ట్ చేయడం చాలా కష్టం. పైగా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి గైడ్ చేసేంత టైం ప్రస్తుతానికి పేరెంట్స్ లేదు కాబట్టి వాడు ఏం టీవీలో చూస్తాడో అదే నిజమేనేమో అనుకునే పరిస్థితి ఉంటుంది.
10: వాళ్ళతో ఎక్కువసేపు
9: స్పెండ్ చేసి ఇది తప్పు ఇట్లా ఉండదని చెప్పే తీరిక పేరెంట్స్ కి ఉండట్లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత సో ఏ రకంగా చూసినా గానీ ఇది ఒక అన్హెల్దీ అనారోగ్యకరమైన పరిస్థితుల్లోనే ఎస్పెషల్లీ విమెన్ కి సంబంధించి ఉంటున్నాయి కాబట్టి ఎక్కడో దగ్గర దీన్ని ఒక
10: ఫుల్ స్టాప్ తీసుకురావాలి.
9: పెట్టాలి, డెఫినెట్ గా పెట్టాలి. పెట్టకపోతే ఏంటంటే ఇది చాలా విపరీతమైన పరిణామాలకు
10: దారితీస్తుంది ఉంటుంది. మీ అభిప్రాయం ప్రకారం ఆరోగ్యకరమైన సమాజం కోసం దృశ్య మాధ్యమాల ద్వారా స్త్రీ పాత్రలు ఎలా ఉండాలంటారు?
9: వాళ్ళు సాధించే చూపిస్తే చాలండి. ఫస్ట్ వాళ్ళు ఎంత చక్కగా ఎంత కష్టపడి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, ఏ రంగమైనా తీసుకోండి, ఒకటి జరుగుతుందని చూపించడం ఒకటి. రెండోది సజెస్టివ్గా ఏమన్నా జరిగితే ఇలాంటివి జరగకుండా ఏం చెయ్యొచ్చు, మనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వం ఏం చేయాలి, సామాజిక వేత్తలు ఏం చేయొచ్చు, ఇలాంటివి ఈ రెండు ఆస్పెక్ట్స్ ఆల్రెడీ సక్సెస్ ఉన్నది కాబట్టి దాన్ని మనం చూపిద్దాం. సెకండ్ది ఏమిటి అంటే జరగకుండా ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు, చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు, ప్రజల్లో ఎలాంటి అవగాహన కలిగించాలి, ఓకే ఇంకా బెటర్గా ఏమన్నా చట్టాలు ఏమన్నా సవరించాలా, ఇలాంటి చర్చలు కానీ ఇలాంటి అవకాశాలు కానీ ఎక్కువ మనం చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఒక ఆలోచన అయితే మొదలవుతుంది.
11: అంటే ఇప్పుడు అన్ని వర్గాల వారు
9: అందరూ కలిసి చేయాలి, లేకపోతే జనరల్ గా ఇప్పుడు దాకా ఏంటంటే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాసేపు మాట్లాడుతున్నారు, అందరూ అవును అవును ఖండిస్తున్నారు, ఇంకోటి ఇంకోటి ఏదో చెప్తున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు, దానివల్ల ఏం జరగదు కదా, దానివల్ల ఫలితం ఏమి ఉండదు. ఇది తప్పే అంటున్నారు తప్పించి, తప్పుని ఎలా మనం కంట్రోల్ చేయాలి, ఏ మెకానిజం మనం అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని ఎవరెవరు దానిలో ప్రధానమైన పాత్ర పోషించాలనే డిస్కషన్ కంటిన్యూస్ గా జరిగితే తప్పుడు. సేవర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు
11: ఇప్పటికీ తలుచుకుంటే మనకి
9: అంటే సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉండడం వల్ల సమాజంలోకి మెసేజ్ చాలా ఫాస్ట్ గా
11: చొచ్చుకొనిపోయింది,
9: ఫీడ్బ్యాక్ కూడా అంత ఫాస్ట్ గా వచ్చింది. వాళ్ళు ఏం కావాలని ప్రజలందరూ ఒకటే ఏకతాటి మీద నిలబడి ఇలా చట్టాన్ని సవరించాలి, వీళ్ళు ఇలా శిక్ష పడాలి అని అన్నారు కాబట్టి అంత ఫాస్ట్ గా దాన్ని అమెండ్ చేశారు, దాని ఫలితం మనకి ఇప్పుడు కనిపిస్తుంది. మరి అదే స్థాయిలో ఇలాంటి ప్రయత్నాలు కూడా చేస్తే తప్ప ఈ అబ్సినిటీని మనం ఇండీసెంట్ పోర్ట్రేయల్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మహిళలే కాదు పిల్లల విషయంలో కూడా, చైల్డ్ అబ్యూస్ విషయంలో కూడా మనం ఈ చట్టాన్ని కొంచెం స్ట్రాంగ్ గా పిల్లల్ని చిత్రీకరించే విషయంలో కూడా ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించేలాగా చట్టాన్ని అయితే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది.
11: అంటే మామూలుగా అయితే ఎవరు వినరు, ఇప్పుడు స్కూల్లో పిల్లలకి మంచిగా చెప్తే వినరు, ఒక దెబ్బ పడితే వింటారు. ఆ రకమైన ఇది
9: ఇన్కల్కేట్ చేయాలి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి తర్వాత తర్వాత అనేది ఒక అవగాహన ఖచ్చితంగా కలగజేయాలి.
11: ఇప్పుడు వినోదం విజ్ఞానం లేదా హాస్యం కోసం మనం దృశ్య మాధ్యమాలను చూస్తూ ఉంటాం, ఈ ఆధునిక కాలంలో వాటి పోకడ ఎలా ఉందంటారు, ఏమైనా కనిపిస్తోందా?
9: అన్ని ఎక్కువ మోదాలలోనే కనిపిస్తున్నాయి. వినోదం విజ్ఞానంగా ఏమో గానీ వినోదం హాస్యం మాత్రం కొన్ని కొన్ని ప్రోగ్రాములు చూస్తే మనకి అవి మెచ్చుకోదగ్గ రీతిలో అయితే ఏమీ కనిపించట్లేదు. ఈ గంట ఏదో ప్రోగ్రామ్ వేయాలి కాబట్టి నలుగురిని కూర్చోబెట్టి ఏదన్నా చేద్దామన్న తప్పించి ఒక మంచి ప్రోగ్రామ్ తయారు చేయటము, అది ప్రజల్లోకి తీసుకెళ్దాము అనే ఒక వినోదం కూడా మోతాదు మించి అపహాస్యంగా ఉండి వెకటి పుట్టించేలా ఉంటున్నాయి తప్పించి నిజమైన వినోదం అనేది బహుశా లేదని చెప్పుకోవాలి.
11: వార్తలలో మహిళలపై జరిగిన సంఘటనలపై వారిని ఎలా చిత్రీకరిస్తారండి?
9: యాక్చువల్గా కొన్ని మనకున్న చట్ట పరిమితుల ప్రకారం ఏంటంటే అత్యాచారం అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకూడదని చెప్తామండి. అలాగే ఆ కేసుకి బలం చేకూరుతుంది అన్నప్పుడు తప్ప వాళ్ళ విజువల్స్ కానీ వాళ్ళ పర్సనల్ ఇవి కానీ చూపించకూడదు. అంటే ఒక ఎవిడెన్స్ గా అవసరమైతే తప్ప వాళ్ళని అసలు చూపించకూడదు. ఒకవేళ చూపించాల్సి వస్తే ఆ ఫోటోని మాస్క్ చేయటం కానీ లేకపోతే కనిపించకుండా ఏదన్నా బ్లర్ చేయటం కానీ అలాంటివి చేసి చూపించచ్చు. అది ఏది తప్పదు అనుకుంటే, అక్కడ సిచ్యువేషన్ గ్రావిటీ ఉందనుకోండి, అంటే అది చూపిస్తేనే ఒక నిజంగా ఇలా జరిగిందనేది నమ్ముతారు ప్రజలు అనుకున్నప్పుడే తప్ప అట్లాంటిది చూపించడం అనేది అడ్వైజబుల్ కాదు. ఈవెన్ చిన్నపిల్లల విషయంలో కూడా మైనర్స్ కనుక ఎంత పెద్ద నేరం చేసినా కానీ వాళ్ళని డైరెక్ట్ గా మనం చూపించకూడదు, వాళ్ళ పేర్లు కూడా మనం రివీల్ చేయకూడదు. ఇవి చాలా ప్రాథమికమైన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి. ఇవి చాలా కేసుల్లో వైలేట్ అయిపోతున్నాయి, ఎస్పెషల్లీ నిరుపేద వర్గాలు అలాంటి వాళ్ళ మీద జరిగినప్పుడు చాలా ఫ్రీగా చూపించేస్తున్నారు, డిస్కస్ చేసేస్తున్నారు. తప్ప ఎవరైనా కానీ ఆ మినిమం డీసెన్సీ అనేది తప్పనిసరిగా పాటించాలి, దీని మీద అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా టెలివిజన్ ఛానల్స్లో కానీ వీటిల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ పనిచేసే వాళ్ళల్లో ప్రొఫెషనలిజం కొంచెం తగ్గుతోంది కాబట్టి, పైగా కాంపిటీషన్ మనం ఎంత తొందరగా ఇది చూపించేద్దాం అన్న దీనిలో ఆ ఎడిట్ చేయకపోవడము, ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం, వచ్చిన ఫుటేజ్ని అట్లా చూపించేయటం వలన ఈ ఇండీసెన్సీ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది.
11: అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ప్రజల్లోకి,
9: మెయిన్ మీడియాలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉండాలి, ఏది చూపించాలి ఏది చూపించకూడదు, దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, చూపించకపోతే నష్టమేం లేదనుకోండి, అనవసరం కదా అలాంటప్పుడు. సో ఫస్ట్ బేసిక్ గా ప్రొఫెషనల్ ఎథిక్స్ అనేవి వాళ్ళకి నేర్పించాలి. అలాగే సెన్సేషనలైజ్ చేద్దామనో లేకపోతే ఇంకోటి అలాంటివి అనేవి ఇలాంటి విషయాల్లో సున్నితంగా వ్యవహరించడం వాళ్ళ కనీస ధర్మం, మోరల్ ఎథికల్ ధర్మం అది, అది పాటించాలి. నెక్స్ట్ ఏమిటి అంటే ప్రజలకు కూడా ఇలాంటివి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు రియాక్ట్ అవటం, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, నాకు ఇది ప్రోగ్రామ్ మీరు ఇలా చేశారు ఇది తప్పు అని చెప్పడానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సో అలాంటి ఒక కంప్లైంట్ మెకానిజం కూడా మనం డెవలప్ చేస్తే కోర్టుకి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు ఈ రోజుల్లో కోర్టుకి కంప్లైంట్? ప్రతి ఒక్కళ్ళు కేసు వేసి అంత ఇది కాదు కాబట్టి ఒక మెకానిజం డెవలప్ చేసి వాళ్ళకి తెలియజేయాలి. మీకు నచ్చలేదు ఈ కంటెంట్, ఈ ప్రోగ్రామ్ నచ్చలేదు, ఇది లేదు అనుకోండి, అప్పుడప్పుడు టెలివిజన్ ఛానల్స్ లో స్క్రోల్స్ వస్తున్నాయి బీసీసీకి వాళ్ళకి మీకు ఇవ్వండి అని చెప్పి, దాని మీద ఎక్కువ ప్రచారం. సో అలా ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో ఆ ఛానల్ నిర్వాహకులు కానీ ఆ ప్రోగ్రామ్ తయారు చేసే వాళ్ళలో కూడా ఒక ఆలోచన వస్తుంది, ఓకే మనం చేసే కంటెంట్ మీద ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, మనం ఇలా చేయకూడదు, చేస్తే బహుశా ఇబ్బందులు రావచ్చు అన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చేలాగా ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం ని గట్టిగా అమలు చేయాలి.
11: విస్తృతంగా ప్రచారం చేయాలి, ప్రజల్లోకి తొందరగా
9: వెళ్ళాలి. వెళ్ళాలి, వెళితే అప్పుడు ఓకే మాకు ఇది నచ్చలేదు అని చెప్పడానికి స్కోప్ కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే అందరూ తిట్టుకుని ఇలా ఉంది అలా ఉంది అని తిట్టుకుని మెదలకుండా ఉంటున్నారు.
11: ఇప్పుడు ఈ దృశ్య మాధ్యమాలకు సంబంధించి మనం ఇమీడియట్ గా తీసుకోవాల్సిన చర్యలు ఏమన్నా ఉన్నాయంటారా?
9: అది ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక కంట్రోల్ మెకానిజం అనే దాన్ని ఇమీడియట్ గా డెవలప్ చేయడం ఒకటి. ప్రత్యేకంగా మనకు టెలివిజన్ కంటెంట్ ఎక్కువగా ఇబ్బందిగా ఉంది, పైగా ప్రజలకు చేరువుగా ఉండేది అదే కాబట్టి టెలివిజన్ కార్యక్రమాలని ఒక స్క్రీనింగ్ చేసే మెకానిజం ఏదైనా ఒక డెవలప్ చేసి దానిలో అసభ్యంగా ఉండే వాటిని తొలగించమని వాళ్ళని ఇన్సిస్ట్ చేసి చేసే ఒక మెకానిజం, ఫిలిం సర్టిఫికేషన్ లాంటిది, సెన్సర్ బోర్డు లాంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రత్యేకించి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, న్యూస్ కంటే కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువ ఇలాంటి అసభ్యత ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ప్రతి కంటెంట్ ఏదైతే బ్రాడ్కాస్ట్ అవుతుందో టెలివిజన్ లో అది ఈ బోర్డు సర్టిఫై చేస్తేనే అది బ్రాడ్కాస్ట్ అయ్యే లాంటి మెకానిజం అయితే ఖచ్చితంగా దీన్ని చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఎందువల్ల ఇలాంటి అసభ్యంగా చిత్రీకరించవలసి వస్తుంది అనే దాని ఒక డిస్కషన్ అనేది రెగ్యులర్ గా జరగాలి. దానికి అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, టెలివిజన్ ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ చూసి దాన్ని ఖచ్చితంగా నిరోధించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళకి తప్పనిసరిగా చేయాలి. అలాగే ప్రజల్లో కూడా, ప్రజలు సామాజికవేత్తలు కూడా దీని మీద ఒక పోరాట ధోరణి కనిపించాలి. అంతే తప్పించి ఏదో ఇలా బాగాలేదు అని చెప్పి నలుగురు కూర్చున్నప్పుడు డిస్కస్ చేసుకుని వదిలేయకుండా గట్టిగా వేదికలు ఏర్పాటు చేసుకుని దీని గురించి విస్తృతంగా చర్చలు జరిగేలాగా కనుక చర్యలు చేపడితే డెఫినెట్ గా ఎంతో కొంత ఐడియా అనేది ప్రజల్లో కూడా వస్తుంది. అది వీలైనంత ఎక్కువ స్థాయిలో జరగాలి. అలాగే డాక్యుమెంటరీస్ కానీ లేకపోతే స్ట్రీట్ ప్లేస్ కానీ ఇలాంటి వాటిలో కూడా ఇదే టాపిక్ ని వేదికలుగా మలుచుకుని వాటి గురించి, వాటి వల్ల వచ్చే పరిణామాలు చెప్పడం కానీ అసలు ఇలాంటివి చేయడం ఎందుకు అని ఒక డిస్కషన్ కనుక మొదలైతే, అలాగే మహిళా సంఘాలు యూత్ ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసే ఉద్యమ రూపంలో కనుక మహిళా సంఘాలు గట్టిగా ఒత్తిడి తెచ్చి ప్రెషర్ గ్రూప్స్ అంటాం, ఒక ప్రెషర్ గ్రూప్స్ లాంటివి ఫామ్ అయ్యి ఒత్తిడి తీసుకొస్తే బహుశా గవర్నమెంట్ కూడా దాని మీద గట్టిగా వ్యవహరించే
11: అవకాశం
9: ఆశించాలి.
11: డాక్టర్ అనిత గారు, మీరు చెప్పినట్టుగా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ముఖ్యంగా మహిళా సంఘాలు గనక ప్రధాన పాత్ర పోషించినట్లయితే, ప్రభుత్వం కూడా దీనికి ఒక చట్టం తీసుకొచ్చినట్లయితే ఒక మంచి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. నమస్కారం అండి.
9: నమస్తే అండి.
7: మీరింతవరకు దృశ్య మాధ్యమాలలో స్త్రీల సానుకూల చిత్రీకరణ అంశంపై డాక్టర్ జి అనిత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
12: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
13: బ్రో ఇది చిరిగింది.
12: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
13: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
12: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
7: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విశేషాలు వింటారు.
2: వినాయక చవితి హిందువులకు ముఖ్య పండుగ. ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు వినాయకుని పూజిస్తే ఆ పనిలో విఘ్నాలు కలగవని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఏ దేవుని పూజ ప్రారంభించాలన్నా కూడా ముందుగా వినాయకుని పూజతోనే మొదలు పెడతారు. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం పూజించే వినాయకుని విగ్రహం మట్టితో చేసినది వాడటం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఎలాగంటే, రసాయనాలతో కూడిన విగ్రహం చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటిని నిమజ్జన చేసే సమయంలో ఆ రసాయనాలు నీటిలో కరిగి జలచరాలకు ముప్పు కలిగే ఆస్కారం ఉంది. అంతేకాదు, నీరు కూడా కలుషితం అవుతుంది. అదే మట్టితో చేసిన విగ్రహం అయితే మన ఇంటిలోనే ఒక బకెట్ నీళ్లలో ఉంచితే కరిగిపోతుంది. ఆ నీటిని మన మొక్కలకే వాడుకోవచ్చు. ఇక మరొకటి గణేష్ మండపాలు. వీటిని ఇరుకైన వీధుల్లో ఏర్పాటు చేయకపోవడం మంచిది. అలాగే మండపాలను గాలి వానలకు కూలిపోకుండా పకడ్బందీగా నిర్మించుకోవాలి. రద్దీగా ఉండే మండపాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది. అలాగే దేవుని దగ్గర నూనెతో వెలిగించే దీపాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దీపాలకు దగ్గరగా మండపంలో వస్త్రాలు పటాసులు లాంటివి ఉంచరాదు. రాత్రివేళ పూజానంతరం మండపంలో ఎవరో ఒకరు ఉండటం మంచిది. అలాగే రాత్రివేళ మండపంలోకి కుక్కలు పశువులు చొరబడకుండా కంచె ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద మండపాల వద్ద నిర్వాహకులు సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పోలీసుల సహాయ సహకారాలు తీసుకుని వారు చెప్పిన నిబంధనలు పాటించాలి. మండపాల వద్ద భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాలి. చుట్టుపక్కల ఉండే అపార్ట్మెంట్లలో పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకుని చిన్న సౌండ్తో పెట్టుకోవాలి. శబ్ద స్థాయిలను అనుమతించదగిన పరిమితుల్లో ఉంచాలి. సౌండ్ బాక్సులను స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఉపయోగించరాదు. భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు, మైక్లను ఉపయోగించరాదు. అలాగే క్రాకర్స్ కూడా కాల్చరాదు. ఇక గణేష్ మండపాలు ఏర్పరిచేటప్పుడు వాటి ఎత్తు కరెంటు వైర్లకు, నెట్ వైర్లకు తగలకుండా చూసుకోవాలి. మండపాల వద్ద తాత్కాలికంగా ఏర్పరచుకునే విద్యుత్ తీగలతో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారం

0: కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మండపాల వద్ద ఏర్పాటు చేసే లైట్ల కోసం విద్యుత్ శాఖ వారి అనుమతులతో తగు ఏర్పాట్లు చేసుకోవాలి. కొంతమంది కరెంటు లైట్ల కోసం నేరుగా విద్యుత్ స్తంభాల నుండి విద్యుత్ తీగలు పెడతారు. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ఏదైనా ప్రమాదం జరిగితే దాని బాధ్యత పూర్తిగా మీదికే వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మండపాల సమీపంలో విద్యుత్ ఎలక్ట్రిక్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టవ్లను వాడరాదు. ప్రతి మండపం వద్ద అగ్నిమాపక సిలిండర్లను ఉంచుకోవాలి. అలాగే రెండు బకెట్లలో ఇసుకను నింపి పెట్టుకోవడం మంచిది. ఇక ఎవరి శక్తిని బట్టి 1, 3, 5, 7, 9 ఇలా నిమజ్జనం జరిగే రోజున మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎంతో హడావిడిగా ఆర్భాటంగా జరిగే నిమజ్జన ఊరేగింపులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపైన క్రాకర్స్ కాల్చి పారేయకూడదు. గణేష్ విగ్రహాలను తీసుకుని వెళ్లే వాహనాలు పైన ఉన్నటువంటి కరెంటు తీగలకు తగలకుండా చూసుకోవాలి. అలాగే వాన పడినా మరింత జాగ్రత్తలు పాటించాలి. నిమజ్జన జరిగే చెరువులు, నదుల వద్దకు పిల్లలను పంపకపోవడం మంచిది. నిమజ్జన జరిగే సమయంలో పెద్దవారు మాత్రమే గణేష్ విగ్రహాలను నిమజ్జన చేసి జాగ్రత్తగా బయటకు రావాలి. ఎక్కువ ఆర్భాటాలు, హంగులు అక్కడ చేయకూడదు. గణేశుని పూజలో ఎక్కువగా పూలు, పత్రి, గరికలనే వాడతాము. కాబట్టి నిమజ్జన సమయంలో వాటిని నీటిలో కలపకుండా ఇంట్లో ఉన్న చెట్లలో వేసినట్లయితే అవి భూమిలోకి కలిసి మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. పర్యావరణాన్ని కలుషితపరచకుండా పండుగలు జరుపుకుంటే ముందు తరాల వారికి మంచి భవిష్యత్తును ఇచ్చిన వారం అవుతాం. అలాగే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకుని ఈ వినాయక చవితి పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తారని ఆశిద్దాం. మీరింతవరకు వినాయక చవితి పండుగ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన విశేషాలు విన్నారు.
1: ఇప్పుడు ఒక భక్తి గీతం వినండి.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:32:55 మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడే సందడికి వెల్కమ్ చెప్పేస్తా. తెలుసు కదా, నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సూపర్ సాంగ్ విన్నారు కదా, మంచి మోటివేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఇన్స్పిరేషనల్ సాంగ్ అని చెప్పొచ్చు, ఏదైనా అనొచ్చు. బట్ ఈ సాంగ్ వింటే ఒక పాజిటివ్ వైబ్ అయితే డెఫినెట్ గా వస్తుంది అనమాట. దీని ఒరిజినల్ సాంగ్ ఇంకోటి కూడా ఉంటుంది, దాని గురించి చాలా సార్లు చెప్పాను. ఎనీవే, ఈ సాంగ్ గురించి పక్కన పెడితే మరి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను, ఈజీగా అడగాలి కాబట్టి ఇదే సాంగ్, ఈ సాంగ్ ఏ సినిమాలో, ఇదే నా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియో.

కార్తీక్ పాడిన సూపర్ సాంగ్ ని కంపోజ్ చేసింది అచ్చు, ఫ్రమ్ ద మూవీ కుర్రాడు నుంచి ప్లే చేశాను. అండ్ మనమనాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్, ఇందాక అంటే ఒక సాంగ్ ప్లే చేశాను.

లిరిక్స్ మారిపోయాయి ఏంటి అని అనుకోవద్దు. ఒరిజినల్ సాంగ్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. మై మోస్ట్ ఫేవరెట్, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ అని చెప్పొచ్చు. నా ప్లేలిస్ట్ లో ఉన్న సాంగ్స్ ఇది. బట్ నేను ప్లే చేసిన సాంగ్ ఒకే ఒక జీవితం ఏ సినిమాలో నుంచి ప్లే చేశాను అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్, చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారు. హ్యాపీ సండే కిషోర్ అని అంటూ కనకారావు గారు పడ నుంచి హ్యాపీ సండే, మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ గుడ్ మార్నింగ్ క్రిష్జీ, చాలా రోజుల తర్వాత మీ ట్యూన్ వినపడింది, ఎలా ఉన్నారు అని అంటూ విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను. అండ్ హాయ్ క్రిష్జీ, బాగున్నారా? ఆహా ఏమి మా అదృష్టం, తమరి రాక మాకెంతో సంతోషం. సుమండి పండుగ బొనాంజా స్పెషల్ మా అందరికీ అందించడానికి. సో ఈ రోజు మీరు వస్తారని మా సిక్స్త్ సెన్స్ చెప్పేసింది అని అంటూ స్పెషల్ షో అందరం ఎంజాయ్ చేస్తున్నాం అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హనీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అడ్వాన్స్ గా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. అండ్ హాయ్ సార్ అంటూ పంపించారు, హాయ్ బట్ మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ వేటపాలెం దగ్గర నుంచి, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ థ్యాంక్ యూ అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ వెరీ వెరీ లో సౌండ్ ఆన్ వెబ్ స్ట్రీమ్ ప్లీజ్ అని అంటూ రవి ఫ్రమ్ కర్ణాటక నుంచి, ప్లీజ్ సౌండ్ అంట. సో ఎవరికి వినిపించట్లేదా, ఏదైనా ప్రాబ్లం ఉందా చెప్పండి, డెఫినెట్ గా రెక్టిఫై చేయడానికి ట్రై చేద్దాం. అండ్ గౌతమ్ చౌడేపల్లి మండలం నుంచి పంపించారు, హాయ్ అంట.

హాయ్, మీకు కూడా. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సండేస్ అందరికి స్వాగతం అని అంటూ మహమ్మద్ జరీద్దీన్, స్నేహాభాను జరీద్దీన్ ముంబై నుంచి పంపించారు. మీకు కూడా నమస్కారం. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమిడిపాడు నుంచి, హలో క్రిష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు, జవాబు అని అంటూ, రాంగ్ ఆన్సర్ కదా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే. జేరుపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి నుంచి థ్యాంక్ యూ. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కిషోర్ గారు మీకు తెలిసా ప్రోగ్రామ్ లో లార్డ్ శివుడి దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చక్కగా చెప్పారు, విఘ్నాలకు అధిపతి వినాయక చవితి చతుర్థి శుభాకాంక్షలు అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా అండ్ వెల్కమ్ టు సందడే సందడే అని అంటూ, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ మూసాపేట నుంచి నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ ముద్దునూరు నుంచి చైతన్య యోగి, వీళ్ళందరూ కడప నుంచి పంపించారు హాయ్. అండ్ రాజోల నుంచి జయన్న గారు హాయ్, బట్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూనా గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు, తెలియదు అండి అని అంటూ నేను చెప్తాను. అండ్ వివి రెడ్డి గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజోల నుంచి బోరెల సంధ్య. అండ్ ఫస్ట్ వినిపించింది మిస్టర్, ఓకే ఇప్పుడు వినిపించింది కుర్రాడు. కార్తీక్ పాడిన పాట రచన అనంత్ శ్రీరామ్ అంటూ పంపించారు, సో మొత్తానికి రైట్ ఆన్సరే. అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా. పులిపాటి వెంకటేష్ గారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు హాయ్, కిషోర్ గారు ఎలా ఉన్నారు, భోజనం చేశారా, వెల్కమ్ టు సండే సండే, మీకు అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక గమనిక సార్, నిన్నటి నుంచి రేడియో సెట్లలో ప్రసారం సరిగ్గా రావడం లేదు, యాప్ లో బాగానే వస్తుంది, బట్ ఈ ప్రాబ్లం సరిచేయండి. ఓకే చూద్దాం, డెఫినెట్ గా నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తాను హైర్ అఫీషియల్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ వరుణ్ సందేశ్, నేహా శర్మ నటించిన కుర్రాడు ఇప్పుడు ప్లే చేసింది కాదు, ప్రీవియస్ సాంగ్ గురించి అడిగాను. ఓకే మొత్తానికి రైట్ ఆన్సర్ షరీఫ్ గన్నవరం నుంచి. అండ్ మండూర్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్ సండే సండేకి, సండే సందడికి స్వాగతమా, ఓకే. అండ్ అలాగే కలమందుల పాడి నుంచి పంపించారు కాశీ ముజావల్లి రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, తలంపాడి నుంచి పంపించారు. కుర్రాడు మూవీలో సాంగ్ కాదు, ప్రీవియస్ గా ప్లే చేసిన సాంగ్ ఏ సినిమాలో అని అడిగా. అండ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదిలి నుంచి పంపించారు రైట్, ఓకే కుర్రాడు. అండ్ హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి, మీరు చెప్పిన ప్రశ్నకు ఆన్సర్ కుర్రాడు అని అంటూ. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమ అంబట్నగర్ నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే శుభ మధ్యాహ్నం కిషోర్ గారు, ఎలా ఉన్నారు, క్షేమమేనా, సందరేజ్ అందరికీ స్వాగతం అంటూ, మహమ్మద్ ఇనాయతుల్లా థ్యాంక్ యూ సో మచ్, నేను క్షేమంగా ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ హాయ్ అంటూ క్యాదరి వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్, ఆన్సర్ ఏది. అండ్ కే పెద్ద నరసింహ, పద్మభాయ్ వీళ్ళందరూ పంపించారు ఎర్రపల్లి మండలం నుంచి. హాయ్ విజయవాడ అంటూ హాయ్ హాయ్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు, బాగున్నారా, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా. అండ్ హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, లంచ్ చేశారా అంటూ అమూల్య హాయ్ హాయ్, నేను చాలా బాగున్నాను అండ్ లంచ్ కూడా అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనంతనాగ్ త్రివేణి, నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు బాగా వినపడుతుంది, ఇలాగే ఉంటే బాగుంటుంది అని అంటూ పేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్య గారు థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ పడన నుంచి హాయ్ కృష్ణ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ప్రశ్న వినలేదు అని అంటూ, సో ఆన్సర్ కూడా చెప్పేసి టైం వచ్చేసింది కాబట్టి ఇంకా నేను క్వశ్చన్ మళ్ళీ అడగలేను. అండ్ నిజామాబాద్ జిల్లా నుంచి మహమ్మద్ జనిద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ కృషి అని అంటూ, మీకు తెలుసాలో శివుని దేవాలయాల గురించి చక్కగా వివరించారు అని అంటూ, అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాని హనీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, కిషోర్ అనియ అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ ఆన్సర్. అండ్ హలో వందే భారత్ కిషోర్ గారు, ఇప్పుడు నెల్లూరు ఎఫ్ఎం ట్యూన్ చేశాను, హ్యాపీ గణేష్ చతుర్థి అని అంటూ, మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది. అండ్ మీరు ఫస్ట్ ప్లే చేసిన సాంగ్ నేను వినలేదు సార్, ఇప్పుడే ట్యూన్ చేశాను అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ మహమూద్ ఇనాయతుల్లా పంపించారు రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గిరీష్, గుడ్ ఆఫ్టర్నూన్, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ పేరు మాత్రం పంపించట్లేదు చాలా మంది. సో అందరికీ కూడా అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మిస్టర్ నూకయ్య అన్నమాట. ఒకే ఒక జీవితం ఇది చెయ్యి జారిపో నీకు, ఈ పాట ఏ సినిమాలోది అని చెప్పి క్వశ్చన్ అడిగాను, అది మిస్టర్ నూకయ్య. అండ్ కుర్రాడు అని అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు రాంగ్ ఆన్సర్. అండ్ పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నుంచి పంపించారు, అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ, మన సామెతలు అడగండి అలా చెప్పండి, కాబట్టి ఫస్ట్ సామెత అడుగుతున్నాను. పాపమని పాత చీర ఇస్తే మిగతా సామెతను మీరు కంప్లీట్ చేయండి. 0866243814 ఈ నంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. పాపమని పాత చీర ఇస్తే ఇది చేసిందంట, ఏంటది తెలిస్తే 0866243814 ఈ నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

యూరప్ అమెరిక సైతం కన్నేసే మన పై నిత్యం హైదరాబాద్ అలాంటి సిటీ అని పాట మాట వేని. సూపర్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ నుంచి ప్లే చేశాను. అంటే సాంగ్ ని కంపోజ్ చేసింది వన్ శంకర్ రాజా. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, పాపమని పాత చీర ఇస్తే గోడ ఐ మీన్ మిగతా సామెతని మిమ్మల్ని కంప్లీట్ చేయమని చెప్పాను. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్, అండ్ పెడని జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి నో ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు కాదు, అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ ఎంత ఉందో అని కొలుసుకుందంట. ఓకే, తరాలపల్లి నుంచి జీరుపోతులు వచ్చే గారు, అండ్ అమూల్య తెలియదు సార్ మీరే చెప్పండి అని అంటూ నేను చెప్తాను. పాపమని పాత చీర ఇస్తే దస్తగిరి సంధ్య ఎగ్జాక్ట్ గా అది కాదు కదా. అలాగే హ్యాపీ కనీసం ఉన్న రెండు పేర్లైనా చదవండి. ఎం నరేష్ మెర్సీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, యువర్ వాయిస్ సౌండ్స్ రియలీ నైస్ క్రిష్ బ్రో, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ కి. అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు బాగున్నారా మీరు అడిగిన క్వశ్చన్ కి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, అండ్ ఇంటి వెనకాలకు వెళ్ళి ఓకే గచ్చిబౌలి నుంచి ప్రసూన రైట్ ఆన్సర్, అండ్ హాయ్ సార్ తాడేపల్లి నుంచి నాగమణి, సామెత ఇంతేనా ఇంటి వెనక ఓకే రైట్ ఆన్సర్, అండ్ పాపమని పాత చీర ఇస్తే అని అంటూ శంకర్ జిల్లా ఓకే శంకర్పల్లి నుంచి పంపించారు, రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ షరీఫ్ గణవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గోడచాటుకు వెళ్ళి అని అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు.

రమయ్య కర్నూలు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్ నెల్లూరు నుంచి అండ్ కలమందులపాడు గ్రామం నుంచి కాసిం ముజావలి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి బోరెల్ల సంధ్య రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హని రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి వీళ్ళందరూ పంపించారు మహబూబ్ నగర్ నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. బట్ ఆ ఆన్సర్ మీకు ఎవరో ఫార్వర్డ్ చేశారు, అవునా? అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే కవిత జోష్ణవి వీళ్ళందరూ పంపించారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ రైట్ ఆన్సర్. అండ్ ఇంటి వెనక్కి వెళ్ళి అని అంటూ సోమనాథం జనార్దన్ రావు గారు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాపమని పాతచీర ఇస్తే అని అంటూ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి పంపించారు. ఓకే, ఆ ఆన్సర్ అయితే నాకు అర్థం లేదు దీపిక. అండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ అనియా వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ మండూర్ లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ మిర్యాల తిరుమలయ్య అండాలు పంపించారు పుట్టపాక నుంచి. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాణి జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్. అండ్ నా పేరు పోతురాజు, నాది రాచకుంట, మాది కృష్ణా జిల్లా నాగైనాక. ఓకే, ఊరు పేరే డిఫరెంట్గా ఉంది. ఎనీవే కొత్త చీర అంట, కొత్త సామెత చెప్పారు మీరు, బట్ అది కాదు. అండ్ తిరుపతి నుంచి మురళి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ క్లూ ఇచ్చేసారు వచ్చి వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అలాగే దస్తగిరి సంధ్యా ప్రొద్దూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ స్టిల్ టైపింగ్ అనమాట, ఆత్మకూరు మండలం నుంచి వనపర్తి జిల్లా డి గోవర్ధన్ గిరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ రైట్ ఆన్సర్ అని చెప్పలేదు, మా జవాబు కరెక్టేనా, మాధవి ఆంజనేయులు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సరే. అండ్ ఇంటికి వెళ్ళి అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి పంపించారు వెంకటేష్ శ్యామల. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ థ్యాంక్ యూ అని అంటూ బి రాంబాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. చిత్తూరు డిస్టిక్ నుంచి పంపించారు. అలాగే ఇంటి వెనకాలకు వెళ్ళి అని అంటూ మహమ్మద్ దినాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాణి జైనుద్దీన్ ఆన్సర్ ఏది సమాధానం. అండ్ బాగున్నారా అంటూ సాహిం పోతిరాజు పంపించారు, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎనీవే పాపమని పాత చీర వేస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందంట, అది సంగతి, అది రైట్ ఆన్సర్ అనమాట సామెత. అండ్ ఇంటి చాటుకు వెళ్ళి మూర వేసిందంట అంటూ పాలెం పోలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అచ్చంపేట మండలం నుంచి కూడా ఒక ఎస్ఎంఎస్ వచ్చింది, గంట సురేష్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ ఇంకెవరు కూడా పంపించొద్దు, ఎందుకంటే నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కాబట్టి. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, థర్డ్ క్వశ్చన్ గెట్ రెడీ. హీరో రామ్ పోతినేని డ్యుయల్ రోల్ చేసిన సినిమా ఏంటి? సో డ్యుయల్ రోల్ చేసిన హీరో రామ్ పోతినేని సినిమా ఏంటి? 08662438114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ అజ్ఞాతవాసి నుంచి ప్లే చేశాను. చాలా అంటే హాఫ్ సెంచరీ దాటిపోయినాయి అనమాట ఎస్ఎంఎస్ లో అయితే. రామ్ పోతినని డ్యూయల్ రోల్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. యాక్చువల్ గా టూ మూవీస్ ఉన్నాయి. పడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారి దేవాంగ, రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్, అండ్ తాడేపల్లి నుంచి నాగమణి గారు పంపించారు, రాంగ్ ఆన్సర్ కదా అది, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెడర్ నుంచి ఇక్కడ కనకారావు గారు పంపించారు. ఎగ్జాక్ట్లీ ఒకటైతే రైట్ ఆన్సరే. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిద్దీన్, స్నేహవాణి జనిద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి, అండ్ రాజుల నుంచి బోరెళ్ల సంధ్య, అండ్ హాయ్ హర్ష రామ శర్మ పంపించారు. మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వీరేష్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి, అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్సావళి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ వజ్రాల వెంకటరెడ్డి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు సంతోష కృష్ణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి పంపించారు రమేష్ రైట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోషంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ పుట్టబాకు నుంచి మిర్యాల తిరుమలయ్య ఆండాల్ రైట్ ఆన్సర్, అండ్ విశ్వ ఫ్రమ్ మంచిర్యాల డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. క్రిష్ గారు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఎందుకంటే ప్రేమంట కాదు కదా, అండ్ మిగతా అయితే రైట్ ఆన్సరే. ఎవరు హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొహమ్మద్ ఇనాయతుల్లా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ చిలుకన

అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నా కోసం ఇరుముడి మూవీలో నుంచి ఒక సాంగ్ కావాలంట, సో సాంగ్ రిక్వెస్టింగ్ ప్రోగ్రామ్ అయితే కాదు ఇది. ఐఎమ్ సో సారీ సాహిం పోతిరాజు గారు, బట్ మంచి మంచి పాటలు అయితే వినిపిస్తూ ఉంటాను మీ అందరి కోసం. అండ్ ఇంకా చాలా ఎస్ఎంఎస్ ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను ఏది మిస్ చేయకుండా. బట్ బిఫోర్ దాట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం 3:00 2 మినిట్స్ కి. సందడే సందడిలో వింటూ స్టేడియో.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, సాంకేతికతను, సంక్లిష్ట కణజాలను చూపి బెదిరింపులకు పాల్పడటాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు వచ్చిన మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఈరోజు ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు కుటుంబ సమేతంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని చేనేత కార్మికులు ఈరోజు కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, 51,952 మంది నేతలకు ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఇస్తున్నట్లు తెలిపారు. డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట నామిశెట్టి మాట్లాడుతూ, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలతో వైఎస్సార్సీపీ నాయకులు రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హోంమంత్రి అనిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. నెల్లూరు గణేష్ ఘాట్ లో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యకులు జ్యోతుల నవీన్, కూటమి పార్టీల నాయకులు తదితరులు సమావేశమయ్యి స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్ల కేటాయింపుపై నేతలు చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజూ 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, తర్వాత వచ్చే వాహనాలకు చెక్ పాయింట్ల వద్ద నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించాలని మచిలీపట్నం వెలుగు ఫౌండేషన్ అధ్యకులు చందమామ బాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పల్లగిరిపై వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని భూ వరాహస్వామి ఆలయంలో వరాహ జయంతి ఈరోజు వైభవంగా నిర్వహించారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలవరం జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగులు, జలపాతాల వద్ద పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:03:38 అని మనం నామ సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్, హీరో రామ్ పోతినని డ్యూయల్ రిలీజ్ చేసిన సినిమాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ కౌస్తుభా ఆత్మకూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ ఆన్సర్, అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్ రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణబ్రో, అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ శ్రీనివాస్ వర్మ నకగూడెం నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా, అండ్ రైట్ ఆన్సర్. అండ్ అనంతనాగ్ నివేణి త్రికెల్ సారీ అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్, ఇప్పుడే వచ్చాను, సందడే సందరికి స్వాగతం, సుస్వాగతం.

సార్ బహుకాల దర్శనాలు బాగున్నారా, పాటలు దంచి పడేస్తున్నారు అని అంటూ రామలకోడ నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదుని నుంచి పంపించారు, రైట్ కాదు రాంగ్ ఆన్సర్, డబల్ ఐ మీన్ ఇస్మార్ట్ శంకర్ లో డ్యూయల్ రోలా కాదు కదా, ఐ మీన్ ఇద్దరు ఉండరు కదా, ఒకళ్ళే ఇద్దరులా యాక్ట్ చేస్తారనమాట. అండ్ షబీనా కొర్బలకోట నుంచి రైట్ ఆన్సర్. అండ్ బి ప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారనమాట, రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు దేవసాయం బిజారం నుంచి పంపించారు, సో పేరా అది బట్ ఆన్సర్ ఏది. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ దీపికా హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఓకే రాజేష్ అంబిక ఫ్రమ్ అండ్ ప్రేమ్ సాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ అక్తర్ వలీ భాష వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మెర్సి కందిరిగా అంట కాదు. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే కడప నుంచి పంపించారు ఆకాశవాణి అనౌన్సర్ శ్రీదేవి శైలజ అపర్ణ వీళ్ళందరూ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు క్వశ్చన్ వినలేదు మళ్ళీ చెప్పండి అంట, ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైంకి క్వశ్చన్ వింటారా మళ్ళీ. అండ్ విజయవాడ వివిధ భారతి అనౌన్సర్స్ వినయ్ కిషోర్ ఆదిత్య వీళ్ళందరూ పంపించారు. సో మీ పేరేంటి ఇంతకి, మా ఆర్జెస్ పేర్లన్నీ పంపించారు మొత్తానికి. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ రెడ్ అలాగే స్కంద అనమాట. రామ్ హీరోగా డ్యువల్ రోల్ చేసిన మూవీస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆంధ్ర కింగ్ తాలూకా అండ్ ఇంకా అదేంటి ఎందుకంటే ప్రేమ అంట ఇలా చాలా సినిమాలు పంపిస్తున్నారు, బట్ రెడ్ అండ్ స్కందాలో అఫీషియల్ గా డ్యువల్ రోల్ చేసిన సినిమాలు ఇవే. అండ్ హ్యాపీ వినాయక చవితి బ్రో అంటూ పంపించారు, ఎవరు బ్రో మొత్తానికి మీ పేరు కూడా పంపించండి. అండ్ గౌతమ్ సాయి కరివేనా ఆంధ్ర కింగ్ తాలూకా రాంగ్ ఆన్సర్. ఎనీవే ఇది ఇవి రైట్ ఆన్సర్స్ అయితే చాలా మంది గెస్ట్ చేసి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇప్పుడు మన మోస్ట్ ఫేవరెట్ అండ్ టఫెస్ట్ క్వశ్చన్స్ అనమాట. పెన్ పేపర్ క్వశ్చన్ ఒకటి రెడీగా ఉంది, పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. సో ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్, నాలుగు అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 3, 4 లెటర్స్ కలిపితే ఏదైనా అని అర్థం వస్తుంది. అండ్ 1, 2, 3 కలిపితే మనిషి అని అర్థం వస్తుంది. అలాగే 1, 4 కలిపితే నా అని అర్థం వస్తుంది. ఏంటది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి, ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 2, 3, 4 కలిపితే ఏదైనా అండ్ 1, 2, 3 కలిపితే మనిషి. అలాగే 1, 4 కలిపితే నా, నాది అంటే నా అని అర్థం వస్తుంది అనమాట. సో ఏంటి ఆ వర్డ్ గెస్ చేసి 0866 2 4 3 8 1 4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

పాపప్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం సందడే సందడిలో. నీ చూపుల్లో ఉంది మత్తు సూది, నా గుండెల్లో గుచ్చుకున్నది. లవ్లీ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ మహాత్మా నుంచి ప్లే చేశాను. బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ ఏంటో చూద్దాం, ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. పెడన జోగానందర్ ఒక కాలనీ నుంచి, అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లా నుంచి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ రేడియో వింటున్న శ్రోతలందరికీ మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ పంపించారు. చింతలపూడి నుంచి బిల్లేశ్వరి బి ఆదాం శ్రీను వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ హర్షరామ శర్మ మార్కాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుభ ఆత్మకూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ డి నవి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి. అండ్ గోండగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ. అలాగే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, మీరు వస్తేనే అందరికి జోష్ వచ్చేస్తుంది అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాన్ హనీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా కాపుగంపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మమ్మ దినాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఈ వర్డ్ నేనైనా గెస్ట్ చేశాను అనుకుంటున్నాను, అంటే చాలా మంది గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్స్. అండ్ రాజుల నుంచి జయన్న గారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. అండ్ ఏదైనా మనుషులంట, నేను సాయంత్రం క్వశ్చన్ అడిగినప్పుడు వేరే నెంబర్ చెప్పారు, అప్పుడు నేను ఆ నెంబర్ నొక్కినప్పుడు వాట్సాప్లో చాట్ ఓపెన్ అవ్వలేదు, ఈ నెంబర్ నుండి ఎప్పుడైనా ఆన్సర్ పంపించవచ్చా? సో పంపించవచ్చు. మనం వివిధ భారతి వింటూ ఉంటే కనుక విజయవాడ వివిధ భారతి ఈ నెంబర్కే వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. ఈసారి అందరూ గెస్ట్ చేశారు రైట్ ఆన్సర్, చిన్న వర్డ్ కదా. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ అలాగే ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే దామర్ల చిన్నమస్తన్రావు గారు, దామర్ల పెద్దమస్తన్రావు గారు వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మెనీ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ ఆంటోని, జయసింహ, రవికుమార్ రెడ్డి వీళ్ళందరూ పంపించారు. హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అటు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ మన లిజనర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఫోర్ లెటర్ వర్డ్ ఈజ్ అని అంటూ భవ్య పెనంలూరు నుంచి పంపించారు విజయవాడ నుంచి. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హ్యాపీ గణేష్ చతుర్థి బ్రో అంటూ. సో మెనీ, ఓకే మీరు మన పేర్లు పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం పంపించట్లేదు. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దురు నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహభాను జనీద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలే గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ దోస్తు మేరా దోస్త్ అంట వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ రామలకోడ్ నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో ఆన్సర్ లేదు, ఆహా రైట్ ఆన్సర్. అండ్ హాయ్ క్రిష్ బ్రో, రేపటి వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి పంపించారు థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అర్థం కాలేదంట, ఫస్ట్ టైం అనుకుంటా మీరు వినడం, సో కొంచెం అలవాటు పడాలి. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లెల నుంచి రైట్ ఆన్సర్. అలాగే నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్, దానికి కొన్ని క్లూస్ ఇస్తాను. ఆ క్లూస్ ని అంటే డీకోడ్ చేసి మనం ఆ లెటర్ ఏంటనేది, ఆ వర్డ్ ఏంటనేది, ఆ ఫోర్ లెటర్ వర్డ్ ఏంటనేది కనిపెట్టాలన్నమాట. సో ఫోర్ లెటర్స్ ఏంటి, 2, 3, 4 లెటర్స్ కలిపితే ఏదైనా, 1, 2, 3 లెటర్స్ కలిపితే మనిషి, అండ్ 1, 4 కలిపితే నా అనేది నేను ఇచ్చిన క్లూ అన్నమాట ఇవన్నీ కూడా. బట్ ఆన్సర్ ఏంటి అని అంటే మెనీ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. నెక్స్ట్ కూడా ఒక సామెతే ఏంటంటే, పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత ఏంటది తెలిస్తే 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నెల్లూరు అనౌన్సర్స్ మేరీ, సుచిత్ర వీళ్ళందరూ పంపిస్తున్నారు ఏంటో మరి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ తరాలపల్లి నుంచి జేరుపతుల బుచ్చయ్య గారు. అండ్ అనంతపురం నుంచి రమేష్ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఊరు పేరు ఏమీ లేదు. అండ్ శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గడప కాదు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఆన్సర్ లేదు. పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత. సో మాట అనేది పెదవి దాటితే ఇది దాటుతుంది అని సామెత ఏంటది తెలిస్తే 0866-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం.

బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి ఆ క్వశ్చన్ అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత ఏంటది తెలిస్తే 0866243884 ఈ నంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముజ్జావళి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, అలాగే షరీఫ్ గణవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు రైట్ రాంగ్ ఆన్సర్. అలాగే వివి రెడ్డి గారు రాంగ్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న రాంగ్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజేష్ నెల్లూరు నుంచి సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి అంటూ, సో హాయ్ వీళ్ళందరికీ అండ్ రైట్ ఆన్సర్. అండ్ ఫ్రమ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ మాట గడప కడప ఓకే మాట అంటూ కడప ఆకాశవాణి అనౌన్సర్స్ వినయ అంటూని రవి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గౌతమ్ సాయి కరువేనా పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ అనంతపురం నుంచి ఓకే రమేష్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ బాగున్నారా బాగున్నారా నా మనవడి పేరు సైతం జితేంద్ర కుమార్, రేపు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను అని అంటూ, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా, మీ పేరు కూడా పంపించుంటే బాగుండేది, మొత్తానికి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే పాలెం పోలయ్య గారు రైట్ ఆన్సర్.

అండ్ భాస్కర్ పెడల నుంచి పంపించారు, పెదవి దాటితే. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ గడప దాటినట్లు అని అంటూ, బట్ రాంగ్ ఆన్సర్. తరాలపల్లి నుంచి జేరుపతుల బుచ్చయ్య గారు. అండ్ గౌస్ ఫ్రమ్ పమిడి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ మాట మీ ఓకే, విజయవాడ నుంచి సంధ్యా యేసు యేసు పంపించారు అన్నమాట. అండ్ అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ మీ 5వ ప్రశ్నకు జవాబు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కణ హనీ, రైట్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ స్థలంపాడు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అలాగే కుసుమ అంబట్నగర్ నుంచి, బైట్ కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ ఎల్లప్ప రాయచూర్ నుంచి పంపించారు, సూపర్ అగి ధన్యవాదాలు. ఓకే, కన్నడ లాంగ్వేజ్ అనుకుంటా, నాకు పెద్దగా రాదు. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా, పెద్దగా కాదు, అసలు నాకు కన్నడనే రాదు. ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ గడ్డ వెంకయ్య బండారపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అచ్చంపేట మండలం నుంచి పంపించారు, రుద్రవరం నుంచి గంట సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఆశా కాపుగుంపల్లి గ్రామం నుంచి, ఎటపాక మండలం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే మొహమ్మద్ జనీద్దీన్, స్నేహభాను జనీద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ మాటవ దాటితే ఓకే, కేదర వీరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ జయలక్ష్మి దామోదర్ రెడ్డి బుక్కాపురం నుంచి పంపించారు, వినాయక చవితి శుభాకాంక్షలు అని అంటూ మాట అంటూ, బట్ మాట దాటితే అంటే పెదవి దాటితే ఇది దాటుతుందని సామెత. అంటే అలా అనుకున్నారా, పెదవి దాటితే మాట దాటుతుందని, బట్ అలా కాదు. అండ్ హాయ్ క్రిష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్, ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం.

నుంచి పంపించారు, చెయ్యి లేదా చంపజారుతుంది అంట. ఇది ఒక ఆన్సర్ కాదు, డిఫరెంట్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి అశోధ జానకి రాజు రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి

లక్ష్మీదేవి. అండ్ హాయ్ క్రిష్ బ్రో, గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ సుజాత శ్రీనివాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి, ఎందుకు సార్ మీ పేర్లు, మీరు మా పేర్లు చదవరా అంట. సో యమ్ నరేష్ మెర్సి, నేను చాలాసార్లు చదువుతాను. మీరేం చేస్తారంటే ఒక మెసేజ్కి ఒక ఆన్సర్ కాకుండా ఒక మూడు నాలుగు ఆన్సర్లు పంపిస్తూ ఉంటారు. బట్ ఆ ఆ కాంటెక్స్ట్లో అంటే అలాంటప్పుడు నేను చదవలేను, ఎందుకంటే ఇంకా చాలామంది ఎస్ఎంఎస్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఒకసారి మీరు ఎస్ఎంఎస్ చేసిన తర్వాత ఇంక వదిలేయండి, ఎందుకంటే ఆన్సర్ రైట్ అయినా రాంగ్ అయినా నేను చదువుతాను కాబట్టి, మీ పేర్లు చదువుతాను కాబట్టి ఓకే. బట్ అన్నిసార్లు పంపిస్తే ఆల్రెడీ హాఫ్ సెంచరీ దాటిపోయింది, ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి. ఆ టైం ఏదో ఇంకొక అట్లీస్ట్ ఇంకొక ఎస్ఎంఎస్ అయినా ఇంకొక ఇద్దరికైనా చదవచ్చు కదా. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకీర్తన వెన్నెల వీళ్ళందరూ పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ఈ రాంగ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నొన్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి ఇప్పుడే ట్యూన్ చేశా అంటూ రైట్ ఆన్సర్. అలాగే కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి సంధ్య వీళ్ళందరూ పంపించారు. అండ్ నెక్స్ట్ షరీఫ్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్. మాట దాటితే, సారీ, పెదవి దాటితే పృథివి దాటుతుంది అని సామెత అనమాట. అంటే మాట పెదవి దాటితే ఈ భూమండలాన్ని దాటేస్తుందని సామెత. అంత పవర్ ఉందన్నమాట, అంత పవర్ ఉందన్నమాట మాటకి. ఇవే 3:26:26 స్టూడియోలో టైం. మనం ఉన్నాం సందడే సందడిలో, సందడి చేస్తూ. అండ్ ఇంకొక ఆన్సర్ వచ్చింది నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక పెన్ పేపర్ క్వశ్చన్ రెడీగా ఉంది, గెట్ రెడీ, నోట్ చేసుకోండి నీట్ గా. ఆన్సర్ తెలిస్తే 0866-24888-14 ఈ నంబర్ కి ఆన్సర్ చేస్తూ ఉండొచ్చు. 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఇందులో 2, 3, 4, 5 కలిపితే ప్రతీది అని అర్థం. అండ్ అలాగే 3, 1, 2 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. అండ్ అలాగే 1, 2, 3 కలిపితే ఇది, అంటే పొద్దున్నే లేవగానే నిద్ర లేవగానే ఇది కనుక మన బాడీలోకి పడకపోతే వాళ్ళకి అసలు డే అనేది ఓపెన్ అయినట్టే ఉండదన్నమాట, అది దాని అర్థం. సో అర్థమైంది కదా 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఈ 5-letter ఇంగ్లీష్ వర్డ్ లో 2, 3, 4, 5 లెటర్స్ కలిపితే ప్రతిది అని అర్థం వస్తుంది. అలాగే 3, 1, 2 లెటర్స్ కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. అలాగే 1, 2, 3 లెటర్స్ కలిపితే ఇది పొద్దున్నే మన పొట్టలో పడకపోతే మనకి డే అనేది స్టార్ట్ అయినట్టు అనిపించింది చాలా మందికి, అదనమాట దాని అర్థం. సో మొత్తానికి ఆ 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటో గెస్ట్ చేసి 0866-24888-14 ఈ నంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండదు.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ తకిట తకిట నుంచి ప్లే చేశాను. అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. సో 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని కొన్ని క్లోజ్ ఇచ్చాను, చూద్దాం ఎంతమంది డీకోడ్ చేసి ఆన్సర్ గెస్ చేశారు. చాలా మంది పంపించారు ఆన్సర్స్ అయితే. కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి అమ్మ నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు, సగం అయితే రైట్ ఆన్సరే, ఫుల్ వర్డ్ కాదు అది. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి. అండ్ పి జానకిరామ్ ఉమా పంపించారు కాఫీ అంట నందిగామ నుంచి, పొద్దున్నే లేచి ఇది పడకపోతే డే స్టార్ట్ అవ్వదని చెప్పానని చెప్పి మీకు ఇష్టమైన కాఫీని మీరు పంపించారు, అది సంగతి. అండ్ వాటర్ అంట విచిత్రమైన ఆన్సర్ వెంకటాద్రి భార్గవ రవి వీళ్ళందరూ పంపించారు ఫ్రమ్ చిత్తూరు నుంచి, బట్ కాదు. అండ్ అలాగే తెలిసినట్లే ఉంది అని అంటూ పంపించారు సాయి శిరీష, మరి ఆలోచించండి. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి కార్తీక వెన్నెల వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ సే హాయ్ టు భవజ బిట్టు అండ్ అచ్చి ఫ్రమ్ రాజేష్ నుంచి, సారీ నెల్లూరు నుంచి పంపించారు రాజేష్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ రాంగ్ ఆన్సర్. అండ్ జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ మేము మీ అనౌన్సర్స్ ఎలా మీట్ అవ్వాలి అని అంటూ కడప నుంచి వినయ్ పంపించారనమాట. సో మీరు ఏదైనా అంటే పర్మిషన్ తీసుకుని ఎప్పుడైనా కలవాలి అని అంటే కలవచ్చు, బట్ అఫీషియల్గా మీరు పర్మిషన్ తీసుకుంటే స్టూడియో నుంచి ఛాన్స్ ఉంటుంది, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు. అండ్ కృష్ణా జిల్లా నుంచి నాగాలంక మండలం నుంచి పంపించారు సాయిరామ్ పోతురాజా, సాయికం పోతురాజా మొత్తానికి. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాండ్ హనీ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా కాపుగొంపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహర యశోద జానకిరాజు. అండ్ నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి. అండ్ అచ్చంపేట మండలం నుంచి రుద్రవరం నుంచి పంపించారు గంటా సురేష్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలే గారు రైట్ ఆన్సర్. అలాగే ఎం నరేష్ అండ్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ చాలా బాగా అర్థమయ్యేటట్లు చదువుతున్నారు అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనిద్దీన్ స్నేహభాని జనిద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అని అంటూ కె సురేంద్రనాథ్ ఒరిస్సా నుంచి, బట్ రాంగ్ ఆన్సర్, బట్ హాయ్ మీకు. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్. అలాగే 5 అక్షరాల ఇంగ్లీష్ వర్డ్ అని అంటూ పోలవరం నుంచి భాస్కర్ రావు రాణి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పంపించారు బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ చెరుకుపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ కాదు రాంగ్ ఆన్సర్. అలాగే తరాలపల్లి నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ బుక్కాపురం నుంచి పంపించారు దామోదర్ రెడ్డి జయలక్ష్మి రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ గారు రాంగ్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి పంపించారు సగమే టీ అంట. అండ్ కిషోర్ గారు ఈ సినిమాలు తగిట తగిట వచ్చినట్లు కూడా తెలియదు అని అంటూ, మరి అలాంటి తెలియని సినిమాల నుంచి ప్లే చేసే సాంగ్స్ నేను చేస్తాను అనమాట. అలాంటి బ్యూటిఫుల్ ఎన్నో చాలా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, మనందరికీ తెలియదు. నా ప్లేలిస్ట్ అంతా కూడా కొంచెం అలాగే ఉంటుంది, అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సార్ మీరు సాంగ్ చాలా బాగా పాడతారు అని అంటే నరేష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. సో 3:35 దాటి 55 సెకండ్లు స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. నేను అడిగిన క్వశ్చన్ 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. సో ఆ వర్డ్ ఏంటి అని అంటే టీచ్ అన్నమాట, TEACH టీచ్. సో 2, 3, 4, 5 కలిపితే ప్రతీది అన్నాను అంటే ఈచ్. అండ్ 3, 1, 2 కలిపితే తిన్నారు అని అన్నాను అంటే ఎయిట్, ATE. అలాగే 1, 2, 3 కలిపితే ఇది పడకపోతే అసలు డైలీ ఒక డే అనేది స్టార్ట్ అవ్వదు కొంతమందికి అని చెప్పాను, టీ అనమాట, TEA. సో ఇలా డీకోడ్ చేస్తే మీరు వర్డ్ అనేది ఫామ్ చేయొచ్చు, టీచ్ అనేది రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ గారు అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ క్వశ్చన్ వినలేదా, ఆన్సర్ కూడా చెప్పేశాను నేను. ఎనీవే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేసే ముందు ఇంకొక క్వశ్చన్ అడగాలి కదా. ఈసారి ఒక మూవీ క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే హీరో నిఖిల్ తెలుసు కదా, నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటి తెలిస్తే 0866-2-4-8-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. సో నిఖిల్ ఫస్ట్ సినిమా ఏంటో తెలిస్తే 0866-2-4-8-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: అంతులేని ప్రేమను లోపల దాచుకునే తంతు తేలనిదా.
1: లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ డూడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనకి ఈలోపు హాఫ్ సెంచరీ ఎస్ఎంఎస్ లో ఆల్రెడీ దాటేసినాయి. చూద్దాం మరి, బ్రేక్ లేకుండా చదవడానికి ట్రై చేస్తాను. అండ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అండ్ రాజు నుంచి జయన్న. అండ్ మీరు అడిగిన ఆన్సర్ అని అంటూ నజీర్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ కనకారావు గారు పెడన నుంచి, అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుంచి తిరుపతి, అండ్ హాయ్ టు పద్మ అచ్చి అని అంటూ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి, అండ్ రామ కార్తీక వెన్నెల వీళ్ళందరూ కర్నూలు నుంచి పంపించారు, అలాగే రైట్ ఆన్సర్, అండ్ మాధవి ఆంజనేయులు ఫ్రమ్ భూదాన్ పోచంపల్లి నుంచి, అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, ఓకే రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి, అండ్ నిఖిల్ అని అంటూ పాలెం పోలయ్య గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు, అండ్ కౌస్తుభ ఆత్మకూరు నుంచి నంద్యాల్, అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసీ ముజావాలి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి, రాంగ్ ఆన్సర్ కదా, నితిన్ కాదు నిఖిల్, నిఖిల్ అన్నమాట, సో కార్తికేయ నిఖిల్, అండ్ భాస్కర్ చెరుకుబల్లి నుంచి, అండ్ సంబరం మూవీ కాదు నితిన్ కాదు నిఖిల్, రాధా ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ అనంతపురం నుంచి పంపించారు రమేష్ సంబరం కాదు, అండ్ కుసుమాంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ గోనగండ్ల గ్రామం నుంచి కర్నూలు నుంచి పంపించారు లక్ష్మీదేవి రంగస్వామి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్, అది సెకండ్ మూవీ అది, అండ్ శోభారాణి రంగారావు సాగర్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అలాగే ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహ బాణ జనిదిన్ పంపించారు, అండ్ నెక్స్ట్

శోభా తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పి జానకిరామ్, ఉమా వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ అశోక్ గన్నవరం నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ పమిడి నుంచి పంపించారు గౌస్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి చైతన్య, యోగి, భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే కమ్మతమ్మ వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎల్లప్ప రాయచూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్.

రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రమణ్యం గారు అండ్ ఫ్రెండ్స్ ఓకే అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ అలంపాడు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ అండ్ నిఖిల్ సిద్ధార్థ్ అని అంటూ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణి దీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఫణిసత్తి శ్రీతనాల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ గురుస్వామి నాయుడు ధనలక్ష్మి గారు పంపించారు రొంపిచర్ల నుంచి రైట్ ఆన్సర్ అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అలాగే సీను రావుపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ బ్రో గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎమ్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలిని కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఓకే సంబరం మూవీలో చేశాడు సోలో హీరోగా ఫస్ట్ ఓకే సంబరం అనేది మీరు ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి ఓకే అలా పంపించారనమాట మొత్తానికి అయితే రైట్ ఆన్సరే ఆశా కాపుగుపల్లి గ్రామం నుంచి పంపించారు అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామ్లో పంపించారు రైట్ ఆన్సర్

అచ్చంపేట మండలం నుంచి పంపించారు, రుద్రవరం గ్రామం నుంచి గంట. సురేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ మమ్మూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అలాగే పోలవరం నుంచి భాస్కర్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, పాటలు చాలా బాగా పాడతారు, వాయిస్ బాగుంది. ఓకే, వానపాట వేయాలంట రామాలకోట నుంచి దుబాయ్ బాషా అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే చిలకనారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపతుల బుచ్చయ్య గారు. అండ్ నిఖిల, నిఖిల్ నిఖిల్ ఎవరు? నాకు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తెలుసు అంతే అంట. సో కార్తికేయ, నిఖిల్, అమూల్య అండ్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు అని అంటే ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కాన్, హనీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి వలీ భాషా, అక్తర్, వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ గద్వాల్ జయన, ఓకే గద్వాల్ నుంచి జయన్న గారు, మీరు చెప్పిన ప్రశ్నకు ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజారావు, పుణ్యవతి, జ్యోతుల రైట్ ఆన్సర్. అలాగే ప్రవళిక రాంగ్ ఆన్సర్. అండ్ కలసపాడు నుంచి, కడప నుంచి పంపించారు మీ పేరు, సుధాకర్, జ్యోతి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ క్రిష్ బ్రో, అడ్వాన్స్ గా వినాయక చవితి శుభాకాంక్షలు. మచిలీపట్నం మంగినపీడి బీచ్ దగ్గర 63 అడుగుల మట్టి వినాయకుడు విగ్రహం పెట్టారు. 14th to 24th వరకు ఉంటుంది, మీరు చూడడానికి తప్పకుండా రావాలి అని అంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ భాస్కర్. డెఫినెట్ గా రావడానికి ట్రై చేస్తాను, నాకు కూడా బీచ్ అంటే ఇష్టమే కాబట్టి. మొత్తానికి బీచ్ చూసినట్టు ఉంటుంది అండ్ వినాయకుడిని కూడా చూసినట్టు ఉంటుంది, 63 అడుగుల వినాయకుడిని. అండ్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నీ వాయిస్ చాలా బాగుంది సార్. దేవిశ్రీ ప్రసాద్ వాయిస్ లా ఉందంట. సో ఇలాంటి కాంప్లిమెంట్ ఎప్పుడు రాలేదు అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పంపించారు? రామకార్తిక, వెన్నెల వీళ్ళందరూ. అండ్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, నిఖిల్ హీరోగా యాక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగి. హ్యాపీ డేస్ అంటే అఫీషియల్ గా చాలా మంది తెలిసింది ఏంటంటే హ్యాపీ డేస్, బట్ సమ్మరం మూవీలో కూడా చిన్న క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు నిఖిల్. అయితే జస్ట్ చిన్న బిట్ లో ఉంటారు అనుకుంటా నాకు తెలిసి, బట్ హ్యాపీ డేస్ లో అయితే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే, ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అన్నట్లు సామెత. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఉపాయం లేని వాడిని ఇక్కడి నుంచి తరమాలి అని సామెత ఏంటది? గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ సాంగ్ వింటూ

అదే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఉపాయం లేని వాడిని ఇక్కడ నుంచి తరమాలి అని సామెత. సో కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి శాంతి నగర్ ఒకే ఒక్కడు, అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెల వల్లి వీళ్ళందరూ పంపించారు. అలాగే మూసాపేట నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, అలాగే రాజుల నుంచి జయన్న గారు, అండ్ తిరుపతి నుంచి దేవసేన, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, అండ్ అమూల్య, అలాగే రాజేష్ నెల్లూరు నుంచి, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి పంపించారు. అలాగే హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణ హని కృష్ణి జంబో జెట్లా అంత స్పీడ్లో మెసేజెస్ చదువుతున్నారు, గ్యాప్ లో వాటర్ ఏదైనా లిక్విడ్ తాగండి అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్, డెఫినెట్ గా తాగుతాను. అండ్ అలాగే అనంతపురం నుంచి పంపించారు రమేష్, అండ్ జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి పంపించారు. అలాగే ఓకే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి, అలాగే పాలంపోలే గారు వాళ్ళగడ్డ నుంచి పంపించారు, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుంచి, అండ్ తిరుపతి నుంచి శ్రీనివాస్ గన్నవరం పంపించారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి. అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి కాదు నిజామాబాద్ నుంచి పంపించారు ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాను జనీద్దీన్, అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే మధుసూదన్ రెడ్డి పాపినే పల్యమా ఊరు పేరు చాలా డిఫరెంట్గా ఉంది, అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ మెర్సీ రైట్ ఆన్సర్, అండ్ ఆశా కాపుగుప్పల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కలసపాడు నుంచి కడప నుంచి పంపించారు సుధాకర్ జ్యోతి రైట్ ఆన్సర్, అండ్ ఉపాయం లేని వాడిని అని అంటూ భాస్కర్ రావు గారు రాణి పోలవరం నుంచి, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ హిట్, ఒక మంచి పాట పాడండి పుణ్యం వస్తుంది అంట వాన కూడా రావచ్చు అంట రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్. సో చూద్దాం పాడదాం, అండ్ మా పేర్లు చదవలేదంట. రాజన్న సిరిసిల్ల గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ చదివినట్టున్నాను మీ మెసేజ్ అయితే, అండ్ కే పెద్ద నరసింహ పద్మబాయి రైట్ ఆన్సర్ గద్వేల్ నుంచి, అండ్ అచ్చంపేట మండలం నుంచి గంట సురేష్ రైట్ ఆన్సర్. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి తరమాలి అన్నట్లన్నమాట. సో ఇంకెవ్వరు కూడా వినేసి ఆన్సర్ చకచక టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. ఈ రోజు మీ షో చాలా బాగుంది సార్ అని అంటే ఎం నరేష్ మెర్సీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య యోగి భాస్కర్ ముద్దనూరు నుంచి పంపించారు, థ్యాంక్ యూ. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ పెన్ పేపర్ క్వశ్చన్. 6 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 6 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది, ఇందులో 4, 5, 6 కలిపితే యుగం అని అర్థం వస్తుంది, అండ్ అలాగే 3, 4 కలిపితే నేను అని అర్థం వస్తుంది, అలాగే 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక అంటే ఫోర్ వీల్ వెహికల్ అనమాట. సో 4 వీల్స్ ఉన్న ఒక వెహికల్ అనమాట. ఏంటి ఆ వర్డ్? మొత్తానికి 6 లెటర్స్ ఉంటాయి. ఈ 6 లెటర్స్ లో 4, 5, 6 లెటర్స్ కలిపితే యుగం, అండ్ 3, 4 కలిపితే నేను, అండ్ 1, 2, 5 లెటర్స్ కలిపితే ఒక 4 చక్రాల వాహనం అనమాట. సో ఏంటా 6 లెటర్ వర్డ్? 0866244888 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. భూలక్ష్మి వెల్లుల్లా రైట్ ఆన్సర్, అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి, అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 0866244888 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరికోసం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ సిక్స్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, మూసాపేట నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ గ్యాదర్ వీరేష్ ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంజ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ రాంగ్ ఆన్సర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు గారు. హాయ్ కిషోర్ గారు, మా పెడన పక్కనే ఉన్న మంగినపూడి బీచ్ లో 63 అడుగుల వినాయక విగ్రహం పెట్టారు, మీరు తప్పకుండా రావాలి అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ నెల్లూరు నుంచి ఇనమడుగు ఓకే శ్రీ చేబ్రోలు రామకృష్ణ గారు పంపించారు బట్ ఆన్సర్ లేదు అండ్ హాయ్ మీ అందరికి అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆశా కాపుగొనపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమూల్య మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా ప్లీజ్ అంటూ. సో నేను మళ్ళీ థర్స్డే సాయంత్రం 5 o'clock వస్తాను, గురువారం సాయంత్రం 5 గంటలకి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఏదేమైనా 2-3 ప్రశ్నలతో కాకుండా 9 questions వరకు వచ్చేసారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒకటి మిస్ అయింది. అండ్ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి పంపించారు జోషిత రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత వింటూ స్టెరియో.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఢిల్లీలో ఈరోజు బ్రిక్స్ కూటమి చివరి రోజు సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ ఒక కూటమి మాత్రమే కాదని, పరిష్కారాల వ్యవస్థ అని అభివర్ణించారు. కూటమిలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల నేతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరికీ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిని భక్తి శ్రద్దలతో పూజించే పవిత్రమైన రోజున ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. అడవులను రక్షించడంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు 2047 నాటికి రాష్టంలో పచ్చదనాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కె నాగబాబు తెలిపారు. రాష్ట ప్రజలు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తూ ఇంటి ముందు దీపం వెలిగిద్దామని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. నేతన్న సేవ పథకం కింద ఒక్కో చేనేత కార్మికుడికి సంవత్సరానికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ పథకంతో రాష్టంలో మొత్తం 51,952 మంది నేతన్నలకు లబ్ది చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరణ్ నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులకు ఈరోజు శాస్త్రోతంగా ప్రారంభించారు. ఏలూరులోని సర్సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఉద్యోగ మేళాలో 118 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ కె వెట్టిసెలివి తెలిపారు. ఈ నెల 23వ తేదీ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వాహన సేవలు ఉంటాయని, వాహన సేవలను తిలకించేందుకు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని రేపల్లె డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, హెల్మెట్లు ధరించి ప్రయాణించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల ఆసియా కప్ 2026 టైటిల్ కోసం భారత్ శ్రీలంక జట్లు ఈ రోజు రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్టాల్లో రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాం సందడే సందడిలో. ఇంకా చాలా ఎస్ఎంఎస్ ఉన్నాయి. సుధాకర్ జ్యోతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ రాజులింజ జయన్న. ఈ రోజు సందడే సందడి చాలా సూపర్ గా ఉంది, మరి మీరు త్వరలో రావాలని కోరుకుంటున్నాం అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే సాంగ్స్ చాలా క్లారిటీగా చక్కగా పాడుతున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాణ్ అని థ్యాంక్ యూ సో మచ్. అలాగే చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ చెప్పాను ఆల్రెడీ, థర్స్డే అంటే గురువారం సాయంత్రం వస్తాను. అండ్ వేముల పరశురాములు పద్మ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ముద్దనూరు నుంచి చైతన్య యోగి భాస్కర్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి పంపించారు తెలియదు అని అంటూ నెల్లూరు నుంచి అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సైకం పోతరాజు బట్ ఆన్సర్ ఏది అండ్ ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ అమూల్య థ్యాంక్ యూ టేక్ కేర్ సార్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అండ్ అచ్చంపేట మండలం రుద్రవరం నుంచి గంటా సురేష్ రాంగ్ ఆన్సర్ అండ్ మమ్మూ జైనిదీన్ స్నేహబాణి జైనిదీన్ ఉమ్మేడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ అండ్ కర్నూలు నుంచి అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి సార్ అని అంటూ కార్తీక వెన్నెల వీళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు మన లిజనర్స్ అందరికీ కూడా అండ్ నమినరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అండ్ దీపిక హైదరాబాద్ నుండి రాంగ్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రాంగ్ ఆన్సర్. అలాగే సో శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ నక్కగూడెం నుంచి పంపించారు, జిప్స్ కూడా పంపిస్తున్నారు అనమాట. 4:40 స్టూడియోలో టైం, మనం ఉన్నాం ఎక్కడ. వివిధాలు నేను ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను, బట్ ఏ సినిమా అనేది డెఫినెట్ గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు రమేష్ గారికి మన ఆర్జేస్ అందరికి రేడియో స్టేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అందరికీ చెప్పండి గణనాథుని ఆశీస్సులు అందరికీ కలగాలి కృషి అడ్వాన్స్ గా అని అంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ నుండి శ్వేతలక్ష్మి నిష్కాణ్ హనీ అండ్ కిషోర్ గారు ఈరోజు సందడే సందడిలో సూపర్ సూపర్ ప్రశ్నలు అడిగారు, సూపర్ డూపర్ పాటలు వినిపించారు, మొత్తానికి సందడే సందడి అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు థ్యాంక్ యూ అని అంటూ మొహమ్మద్ జనిద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ మొత్తానికి రైట్ ఆన్సర్ చెప్తాను నేను అండ్ క్రిష్ 100 ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ వర్మ ఫ్రమ్ అక్కనగూడెం నుంచి సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే భూమి పైన ఏనుగు నీటిలో ఏంటిది కేదర్ వీరేష్. మొత్తానికి ఆన్సర్ ఏంటంటే కెమెరా అనమాట, కెమెరా రైట్ ఆన్సర్. చాలా మంది పంపించారు అండ్ ఈ రోజు సందడే సందడి మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చిన్న చిన్న ప్రోమో తర్వాత నేను బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వినిపిస్తాను, ఏ మూవీ అనేది తర్వాత చెప్తాను. విన్ టు స్టేట్.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3. Everyday evening at 7:15.
0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:25:25 అండ్ ఎస్ పోతిరాజు గారు పంపించారు ఎందుకు ఎస్ఎంఎస్ డిలీట్ చేశారు. మొత్తానికి అన్ని ఎస్ఎంఎస్ నేనైతే చదివాను అండ్ వివిధాలోకి కూడా ఎంటర్ అయిపోయాం. ఈ రోజు ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తాను, నా సినిమా హాయ్ నాన్న అనమాట. సో హాయ్ నాన్న నుంచి హాయిగా ప్లెజెంట్ గా ఉండే సాంగ్స్ అండి బ్యాక్ టు బ్యాక్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేట్ యూ

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: విండు ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి FM 101.3 అండ్ స్టూడియోలో టైం 4:40 అండ్ మన మనం వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. హాయ్ నాన్న నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను. అండ్ నౌ స్టూడియోలో టైం 4:40

అండ్ ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ వర్ణా నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తో నేనైతే బై బై కూడా చెప్పేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్ గా 4:50 కి వెన్నెల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని గురువారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. నేను మీ క్రిష్.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. బెదిరింపు అంటే ఏమిటి అసలు? అలవాటు దృగ్విషయాలను ఇప్పుడు ఎక్కువగా విదేశీ పదాలు అని పిలుస్తారు. నేడు సాధారణ బెదిరింపును తరచుగా బెదిరింపు అని పిలుస్తారు.

శరీరంతో సంబంధం లేకుండా మేము వేధింపులు, అణచివేత, వివక్ష, శారీరక లేక మానసిక హింస, తూకుడు హింస, ఉద్దేశపూర్వక క్రూరమైన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాం. బెదిరింపు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణం. ఇది పాఠశాలలు, అనాథాశ్రయాలు, బోర్డింగ్ పాఠశాలలు, జైల్స్, ఒక సమూహంలో అంతర్లీనంగా ఉంటుంది. ఈ అవమానకరమైన సామాజిక ఈవిల్ ఒకటి. ఇది మనుగడ కోసం పోరాటం కారణంగా జరిగింది. బలహీన జంతువులు అనారోగ్యానికి గురయ్యాయి, అంటువ్యాధులు వ్యాపించాయి, జన్యు సమూహాన్ని చెడగొట్టాయి. సహజమైన ఎంపిక ఇది, అంటే నేచురల్ సెలెక్షన్. జంతు సామూహిక యొక్క ఆచరణీయమైన, ప్రామాణికమైన, బలమైన సభ్యులు మాత్రమే బయటపడ్డారు. కాని మనం మానవులం. మన జంతు ప్రవృత్తిని వదిలిపెట్టే హక్కు మనకు లేదు. మన పిల్లలకు జీవించే హక్కు, భద్రత, మానసిక సౌకర్యాన్ని మేము హామీ ఇవ్వాలి. వారేమైనా కావచ్చు. సమ్మిళిత విద్య అభివృద్ధి సందర్భంలో ఈ అంశం ప్రత్యేక ఔచిత్యం. ఆంగ్లం నుండి సమగ్ర విద్య, ఇది సాధారణ విద్యా సంస్థల్లో వైకల్యాలున్న పిల్లలకు విద్యను అందిస్తుంది. పిల్లల పక్కన వారికి పూర్తిగా భిన్నమైన వ్యక్తి కనిపించినప్పుడు బెదిరింపు ప్రమాదం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిక్ వైజెక్ పుట్టుకతోనే వికలాంగుడు, చేతులు మరియు కాళ్లు లేవు. తన తండ్రి అతన్ని సాధారణ పాఠశాలకు పంపాడు. తద్వారా అతని కొడుకు తనని తానుగా సాధారణ వ్యక్తిగా భావించుకుంటాడు. కాని ఈ కారణంగా ఆత్మహత్య చేసుకోబోతున్న నిక్ క్లాస్మేట్స్ ఎగతాళి చేశారు. శారీరకంగా నిస్సహాయుడైన నిక్ వైజెక్ అతని సహ విద్యార్థులు బెదిరించారు, కాని అతను గెలిచాడు. స్కూల్ బెదిరింపు చాలా ప్రమాదకరమైంది. ఇది ఎదగడం, స్వీయ గుర్తింపు, వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక నిబంధనలను మాస్టరింగ్ చేయడం, వ్యతిరేక లింగానికి సంబంధించిన సంబంధాల్లో మూస పద్ధతులను అభివృద్ధి చేయడం, జట్టులో తనను తాను ఉంచుకోవడం వంటి సమయంలో సంభవిస్తుంది. పాఠశాల బెదిరింపు యొక్క ప్రధాన పాత్రలు సామాజికంగా అపరిపక్వ వ్యక్తులు, వారి ప్రవర్తన హార్మోన్లు, తుఫాన్ల ద్వారా ఇంధనం మరియు తదనుగుణంగా దురాక్రమణదారులు మరియు బాధితుల మానసిక అస్థిరత. దూకుడు వ్యక్తి లేదా సమూహం కావచ్చు. బెదిరింపు వస్తు వ్యక్తిగత వ్యక్తి, పాఠశాల పిల్లల సమూహం రెండూ కావచ్చు. సాధారణంగా శారీరక, మానసిక బెదిరింపుల మధ్య వ్యత్యాసం ఉంటుంది. శారీరక బెదిరింపు అనేది కొట్టడం మాత్రమే కాదు, తేలికైన ప్రభావం కూడా. నెట్టడం, జుట్టులాగడం, బెదిరింపు స్ట్రోక్లు లేదా ఇతర అవాంఛిత తాకడం. మానసిక లేక భావోద్వేగ దుర్వినియోగం చాలా తరచుగా మౌఖికంగా వ్యక్తిత్వం అవుతుంది. ఎగతాళి, వ్యంగ్యం ఇలాంటివి. నేమ్ కాలింగ్ కూడా దీంట్లో ఒక భాగం. ఆట పట్టించడం, అసభ్యకరమైన భాష, అభ్యంతరకరమైన మారుపేర్లు, లేబుల్స్, బెదిరింపులు, గాసిప్, అపవాదు, అసత్యమైన ఫన్నీ కథనాలు, అవమానకరమైన పరిస్థితులను ప్రేరేపించడం, క్రమబద్ధమైన కిడ్నాప్ లేదా వస్తువులను దెబ్బతీయడం. కానీ ప్రభావ సాధనాలు ఏవైనా పరిచయాలు పూర్తిగా లేకపోవడం కూడా కావచ్చు. బహిష్కరణ కూడా కావచ్చు. దట్ ఈస్ బాయ్కాట్, సోషల్ బాయ్కాట్. పిల్లలు కొన్నిసార్లు సమస్యల గురించి మౌనంగా ఉంటారు. వారు ప్రతిదానికి తమను తాము నిందించుకోవచ్చు. అపరాధ భావాలతో బాధపడుతున్నారు. తల్లిదండ్రుల నుండి అతిగా స్పందించడం లేదా వారి జోక్యం కారణంగా పరిస్థితిని మరింత దిగజారడం గురించి భయపడండి. పాఠశాల బెదిరింపును సూచించే సంకేతాలను మీరు బాగా తెలుసుకోవాలి. గాయాలు, రాపిడిలో గీతలు, చిరిగిన బట్టలు, ప్రతి ప్రత్యేక సందర్భంలో పిల్లల వివరణ యొక్క విశ్వసనీయత సంబంధం లేకుండా వారి సాధారణ సంఘటన వల్ల వారు అప్రమత్తం చేయాలి. చెడిపోయిన, విరిగిన వస్తువులు, పాఠశాల సామగ్రి, పాఠ్యపుస్తకాలు, గ్యాడ్జెట్స్, నగలు, దుస్తులు, వస్తువులు, దోపిడీదారులు, బ్లాక్ మెయిలర్ కోసం ఉద్దేశించిన అదనపు పాకెట్ మనీ కోసం అభ్యర్థన, తరచుగా అనారోగ్యాలు, పూర్ హెల్త్, కంప్లైంట్స్ ఆఫ్ హెడేక్, స్టమక్ ఏక్, స్లీప్లెస్నెస్ ఎక్సెట్రా, విద్యా పనితీరులో క్షీణత, తరగతులపై ఆసక్తి కోల్పోవడం, అటెండెన్స్ తగ్గిపోవడం, పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత చెడు మానసిక స్థితి, స్థిరమైన డిప్రెషన్, ఇంప్రెషబిలిటీ ఆందోళన, కన్నీరు, దీనికి విరుద్ధంగా చిరాకు, దూకుడు, ఒంటరితనం, పాఠశాల స్నేహితులు, పరిచయస్తులు లేకపోవడం, పాఠశాలకు ఒక వింత రహదారి, సుదీర్ఘమైన అసౌకర్యవంతమైన రౌండ్ అబౌట్, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, అధిక లేదా ఆకలి లేకపోవడం, వారి ప్రదర్శన లేదా పిల్లలు భిన్నంగా చేసే ఇతర కారకాల గురించి బాధకరమైన భావాలు, ఇంటి నుండి తప్పించుకోవడం, స్వీయహాని, ఆత్మహత్య వ్యక్తీకరణలు పాఠశాల బెదిరింపు మరింత చేయొచ్చు. ఆత్మ గౌరవాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ కాంప్లెక్సెస్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఇంకా రేకెత్తిస్తుంది. ఓడిపోయిన వ్యక్తిగా, ఫెయిల్యూర్గా, హీఈస్ ఫిట్ ఫర్ నథింగ్ అనే ఒక

0: సెల్ఫ్ లేబుల్ వేసుకుంటారు. మానసిక రుగ్మతలు, భయాలు, నిరాశ, నాడీ వ్యాధులు, సంకోచాలు రేకెత్తిస్తాయి. ఆపోజిట్ జెండర్ వారితో సంబంధాల్లో ప్రతికూల దృశ్యాలను ఏకీకృతం చేయడం, హెల్తీ ఫ్యామిలీ లైఫ్ నిర్మించడానికి నిరోధించడం జీవితానికి ఒంటరితనానికి కూడా దారితీస్తుంది. యుక్త వయసులో హింసకు ప్రవృత్తిని పెంచుకోండి. బెదిరింపు బాధితుల నుండి కుటుంబ నిరంకుశులు మరియు ఉన్మాదులు తరచుగా పెరుగుతారు. బెదిరింపు దీనివల్ల సంభవించవచ్చు. శారీరక వైకల్యాలు, బాహ్య లోపాలు, ఫర్ ఎగ్జాంపుల్ బలహీనత, పుండ్లు పడ్డం, మయోపియా, మచ్చలు, కుంటితనం, మెల్లకన్ను, నత్తిగా మాట్లాడడం, ఎన్యూరసిస్, అధిక బరువు, ఎర్రటి జుట్టు, చిన్న మచ్చలు అంటే ఫ్రెకుల్స్, ఆర్ మెంటల్ డిసార్డర్స్. సాధారణ వ్యక్తుల నుండి ఏదైనా మానసిక వ్యత్యాసాలు, మెంటల్ రిటార్డేషన్, దీనికి విరుద్ధంగా చాలా ఎక్కువ సామర్థ్యాలు. దీని ప్రకారం పేలవమైన లేదా చాలా మంచి విద్యా పనితీరు, ఒక నిర్దిష్ట ప్రాంతంలో అంతర్లీనంగా లేని విభిన్న జాతి, జాతీయత, మతం, స్కిన్ కలర్, రేషియల్ డిస్క్రిమినేషన్ కావచ్చు, లేకపోతే సోషల్ క్లాస్ డిఫరెన్సెస్ కావచ్చు, గ్యాడ్జెట్స్ లేకపోవడం కావచ్చు, వ్రాతపూర్వక మరియు అలిఖిత నియమాలు నిబంధనలను పాటించకపోవడం, పిల్లలను ఇతరుల నుండి వేరు చేసే ప్రతిదీ తమకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించవచ్చు. సామాజికంగా వెనుకబడిన పెద్ద ఒకే తల్లిదండ్రుల కుటుంబాల నుండి పిల్లలు, విలక్షణమైన ప్రవర్తన జీవన శైలి ఉన్న కుటుంబాల పిల్లలు, జట్టులో ప్రవర్తన యొక్క అనుభవం లేని తల్లిదండ్రులు, ఇంటి పిల్లలచే అతిగా ఆదరిస్తూ తోటి వారితో ఎలా కమ్యూనికేట్ చేయాలి, సంబంధాలను ఎలా పెంచుకోవాలో వారికి తెలియదు. భయపడి ఆతృతగా ఉపసంహరించుకున్న నిశ్శబ్దంగా నిరాడంబరమైన అసురక్షితమైన పిల్లలు, తరగతి గదిలో కొత్తవారు లేదా చాలా కాలం పాటు హాజరు కాని వారు, అదే వయసులోని కుట్రలు మరియు కుతంత్రాలు కారణంగా ఏదైనా ఉద్దేశం, అసూయ, దురదృష్టవశాత్తు ఉపాధ్యాయులు కూడా బెదిరింపు ప్రక్రియలో పాల్గొంటారు. ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే ఒక్కోసారి టీచర్ నుండి కూడా స్టార్ట్ అవుతుంది. అసమానమైన పిల్లల గురించి ఉపచేతనంగా చికాకును అనుభవించవచ్చు. బాధితులు తనను తాను దోషి, అలా ప్రవర్తించొద్దు అనే అభిప్రాయాన్ని పంచుకుంటారు. స్కూల్ నుంచి వచ్చాక కొంచెం గాబరాబడి బాధపడుంటే యూ డెఫినెట్లీ టేక్ దిస్ యాజ్ అ సీరియస్ ఇష్యూ అండ్ అడ్రస్సెస్ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బులీయింగ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I'll get back to you in our next segment. Till then, have a great day. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915122270. నంబర్ మరోసారి 0951522070. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విన్నారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ఇప్పుడు విందాం. ముందుగా విందాం అంజనీపుత్రుడు చిత్రం నుండి. గీతామాధురి ఆలపించిన పాట ఇది. సాహిత్యం కరుణాకర్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా 4000

0: వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: తరువాత పాటు విందాం. భద్రాచలం చిత్రం నుండి శంకర్ మహాదేవన్ చిత్రాలపించిన పాట ఇది. సాహిత్యం శుద్ధల అశోక్ తేజ, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: తరువాత పాటు విందాం. డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట. ఇది సాహిత్యం ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: తర్వాత పాట విందాం. మగరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. సాహిత్యం భువనచంద్ర, సంగీతం రాజ్కోటి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఇప్పుడు విందాం బొంబాయి పీరియడ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట సాహిత్యం భవన్, చంద్రబోస్ సంగీతం ఎంఎం కీరవాణి.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం బాలవాణి చిన్నారుల కార్యక్రమం. ధర్మవరం మండలం ఇందిరమ్మ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు బాలవాణి కార్యక్రమంలో భాగంగా ధర్మవరం మండలం ఇందిరమ్మ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ హెచ్ ముస్తాక్ అహ్మద్ గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత వి జ్యోతి. కార్యక్రమంలో ముందుగా ప్రార్థనా గీతంతో మన ముందుకు వస్తున్నారు పి వందన.

0: ఇప్పుడు వలస అనే నాటకం ద్వారా మన ముందుకు రాబోతున్నారు నాన్నమ్మ పాత్రలో గాయత్రి మరియు మనవరాలి పాత్రలో వర్షిత.
1: నానమ్మ నానమ్మ.
2: ఏంటమ్మా ఎందుకు అలా పరిగెత్తు వస్తున్నావు?
1: నానమ్మ మా ఫ్రెండ్ వాళ్ళు పట్టణం వెళ్ళిపోతున్నారు.
2: తెలుసమ్మా, వాళ్ళవ్వగారు చెప్పారు.
1: ఎందుకు నానమ్మ?
2: పోయిన సంవత్సరమే వెళ్ళాలనుకున్నారు కానీ వర్షాలు పడుతుండగా వెళ్ళలేదు. ఈసారి వర్షాలు పడలేదుగా అందుకు వెళ్తున్నారు.
1: వర్షాలు పడకపోతే పట్టణం వెళ్ళాలా? ఎందుకు?
2: వర్షాలు పడితే పంటలు బాగా పండుతాయి, తినడానికి తిండి వస్తుంది, డబ్బులు కూడా ఉంటాయి. వర్షాలు పడకపోతే పంటలు పండవుగా అందుకు వలస వెళ్తారు.
1: నానమ్మ వలస అంటే నాకు తెలుసు, మా ఈవిఎస్ బుక్లో చదివాను. ఇంగ్లీష్లో మైగ్రేషన్ అంటారని మా టీచర్ గారు చెప్పారు.
2: అవునమ్మా, వర్షాలు లేక పంటలు పండని వాళ్ళు, ఉపాధి లేని వారు వలస వెళ్తుంటారు. నీకు తెలుసా, మనుషులే కాదు జంతువులు పక్షులు కూడా వలస వెళ్తుంటాయి.
1: అవును నానమ్మ, నాకు తెలుసు, సైబీరియన్ పక్షులు కదా.
2: బాగా చెప్పావి నా బంగారు తల్లి.
1: మరి మనం ఎందుకు వలస వెళ్ళలేదు?
2: మన పొలంలో నీరు ఉన్నాయి, మనం ఇంకుడు గుంతలు తవ్వించడం వలన మన పొలంలో నీరు ఉన్నాయి. ఉన్న నీటితో పంటలు పండిస్తూ పశువులకు మేత పెంచుతూ ఉన్నాం, వీటి ఆదాయమే మనకు చాలు.
1: నానమ్మ వర్షాలు పడితే మా ఫ్రెండ్ వాళ్ళు తిరిగి వస్తారా?
2: ఖచ్చితంగా వస్తారు.
1: ఇంతకీ వర్షాలు రావాలంటే ఏం చేయాలి?
2: చెట్లను బాగా పెంచాలి. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా అక్కడ చెట్లను పెంచితే చాలు, వర్షాలు వస్తాయి.
1: అయితే నేను చెట్లను బాగా పెంచుతాను.
2: వర్షాలు పడితే మన ఊరిలో పంటలు అద్భుతంగా పండుతాయి, అప్పుడు ఎవరు వలస వెళ్ళరు, పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ హాయిగా ఉంటారు.
1: అప్పుడు మేము ఎప్పటిలాగే బాగా కలిసి ఆడుకోవచ్చుగా. అయితే నేను మా ఫ్రెండ్స్కి చెట్లను బాగా పెంచమని చెప్పి వస్తాను.
2: సరే తల్లి.
0: చాలా చక్కగా నాటకాన్ని ప్రదర్శించారు కదా. కార్యక్రమంలో భాగంగా బడిలోన ఆటుందిరా అంటూ ఒక అభినయ గేయాన్ని మనకు వినిపించడానికి వస్తున్నారు జ్యోతి, గీతాంజలి.

0: తర్వాత వస్తున్న 2వ తరగతి విద్యార్థిని లాస్య మనకు రాష్ట్రాల యొక్క రాజధానుల పేర్లను వినిపించబోతోంది.
1: ఆంధ్రప్రదేశ్, అమరావతి, కర్ణాటక.

0: పశ్చిమ బెంగాల్, కలకత్తా, బీహార్, పాట్నా, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, పంజాబ్, చండీగర్, హర్యానా, చండీగర్, రాజస్థాన్, జైపూర్, గుజరాత్, గాంధీనగర్, తెలంగాణ, హైదరాబాద్, సిక్కిం, గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్, అస్సాం, డిస్పూర్, నాగాలాండ్, కోహిమా, మణిపూర్, ఇంఫాల్, మిజోరాం, ఐజ్వాల్, త్రిపుర, అగర్తల, మేఘాలయ, షిల్లాంగ్.
1: ఇప్పుడు చిలక సందేశం అనే గేయ రూప నాటకంతో మన ముందుకు వస్తున్నారు బాలు, సోము, ఫయాజ్. ఇందులో పిల్లలు రామచిలుకను చూసి ముచ్చట పడి ఆడుకుందామనుకుంటారు. కానీ చిలుక పిల్లలతో ఆడడానికి ఇష్టపడదు. రామచిలుకకు పిల్లలకు మధ్య జరిగిన సంభాషణలో చివరికి ఏం జరిగిందో ఈ గేయం విని తెలుసుకుందాం.
2: అదిగో చిలుక, రండర్రా రండి, చిలుకతో మాట్లాడదాం.

0: కొన వంపుగా తిరిగి చిలకమ్మ నీ ముక్కు చిత్రంగా ఉంది, ఆకుపచ్చని రెక్కల అమరి ఉన్నాయి, అందరం నీతో ఆడుకుంటాము.
1: కాళ్ళు ముడుచుకొని కుదురుగా కూర్చొని చేతులతో మీ పనులు చేసుకుంటారు. చేతులవి వేరుగా లేని చిలకలము, ముక్కుతోనే పనులు చేసుకోవాలి తొందరగా శత్రువులకు దొరికిపోకుండా. ఆకుపచ్చని రంగు అభ్యమిస్తుంది, ఆకులో ఆకులా కలిసిపోతాము, గుబుర్లో గూటుగా.

0: కూర్చి పాడుకుంటాను.
1: రాళ్ళతో వేధించు రాళ్ళుగాలు లేరు, ఆకతాళి ఎప్పుడు మా దరికి రారు. మాతోటి చెలిమిని మానుబోకమ్మ, మా మాట నిజమమ్మ రామశిలకమ్మ.
0: విరిగా తెచ్చునే విత్తనాలిస్తా, పెరటిలో మొక్కలు పెంచుకోండమ్మ.

0: ముచ్చటలు చెప్పుకొని మురిసిపోతాయి. పెరటిలో చెట్లను పెంచుకుంటేను మీ చెట్లల్లోకొచ్చి మీకు తోడుంటా. మీ ఆటపాటలు మేరుగా నేర్చి కొత్త పాటలు నేను కూర్చి నేర్పిస్తా.
1: చీకమ్మ మనసు తెలుసుకున్నారు కదా, అయితే మనమందరం కలిసి చెట్లు పెంచుదాం. ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి ఎలా ఏర్పడిందో తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు సి యశ్వంత్.
2: మనం భూమి మీద నివసిస్తున్నామనే విషయం మన అందరికీ తెలుసు కదా, అయితే మన భూమి ఎలా ఏర్పడిందనే విషయం నా గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. మొదట సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన గ్యాస్ రాళ్ళు అన్నీ కలిసి గ్రావిటేషనల్ ఫోర్స్ వలన దగ్గరకు చేరుకుని ఒక మండుతున్న గోళం తయారయ్యింది. అదే మన భూమి. మొదట్లో మన భూమి కూడా విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఒక నరకంలాగా ఉండేదట. ఆ సమయంలో భూమి తన చుట్టూ తాను చాలా వేగంగా తిరిగేది. అప్పుడు రోజుకు కేవలం 6 గంటలు మాత్రమే ఉండేదట. అయితే ఆ సమయంలో మార్స్ గ్రహం అంత పెద్ద గ్రహం ఒకటి భూమిని బలంగా ఢీ కొట్టడంతో భూమిపై కొంత భాగం చెల్లా చెదురయ్యింది. ఆ చెల్లా చెదురైన శకలాలన్నీ కలిసి ఒక దగ్గరకు చేరుకొని మన చంద్రుడు ఏర్పడ్డాడు. చంద్రుడు ఏర్పడిన మొదట్లో మన భూమి చాలా దగ్గర మన భూమికి చాలా దగ్గరగా ఉండేవాడట. కేవలం 22,000 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేవాడట. కానీ ప్రతి సంవత్సరం మన భూమి నుండి చంద్రుడు 4 సెంటీమీటర్ల దూరం జరుగుతున్నాడు. అలా మొదట్లో 22,000 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండే చంద్రుడు ప్రస్తుతం 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అలా కొన్ని కోట్ల సంవత్సరాలకు చంద్రుడు మన భూమి ఆకర్షణ పరిధి నుండి విడిపోయి మరొక గ్రహంలో ఏర్పడి సూర్యుని చుట్టూ తిరిగే అవకాశం ఉందట. అంతేకాదు, అప్పటి వరకు కూడా మన భూమి స్ట్రైట్గానే సూర్యుని చుట్టూ తిరిగేదట. కానీ ఎప్పుడైతే ఆ మార్స్ లాంటి గ్రహం ఢీ కొట్టిన తర్వాత 23.5 డిగ్రీలకు వంపు తిరిగింది. అప్పటి నుండి భూమి కొంచెం పక్కకు వంగి తిరుగుతుంది. అలా తిరగడం మంచిదే అయ్యింది. దీనివల్లనే మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి, మన జీవనం కూడా సాఫీగా సాగుతుంది. ఉపయోగకరమైన విషయం తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఉంటాను.
1: భూమి గురించి మనకు తెలియని విషయాన్ని చాలా బాగా సెలవిచ్చారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు రివ్వు రివ్వున సాగిపో అంటూ దేశభక్తి గేయాన్ని వినిపించడానికి మన ముందుకు రాబోతున్నారు సమీర మరియు మహాలక్ష్మి.

0: లెజెండ్. చాలా చక్కగా ఆలపించారు కదా. ఇప్పుడు నీతిని తెలియజేసే కొన్ని శతక పద్యాలు వినిపించడానికి మన ముందుకు రాబోతుంది హర్షిత.
1: వేరు పురుగు చేరి వృక్షంబు జరుచును, జీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుస్తితుండు చేరి గుణవంతు చెరచుర, విశ్వధాభిరామ వినురవేమ భావం. వేరు పురుగు వేరుని తొలిచి చెట్లను పాడు చేస్తుంది, అట్లాగే చీడ పురుగు చెట్లపైకి చేరి చెట్టును పాడు చేస్తుంది. అలాగే కీడు చేసేవాడు గుణవంతుణ్ణి కూడా చెడగొడతాడు. ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు, కాచి ఎతకవచ్చు గ్రమముగాను, మనసు విరిగేనేని మరి చేర్చరాదయ విశ్వధాభిరామ వినురవేమ భావం. ఇనుము రెండు మూడు సార్లు విరిగినా కూడా దాన్ని మళ్ళీ వేడి చేసి అతికించవచ్చు, కానీ మనసు విరిగితే మాత్రం మళ్ళీ కలపడం వీలు కాదు. ఏ రకుమి కసుగాయలు దూరకుమి బంధుజనుల దోషము సుమ్మి, పారకుమి రణమందున మీరకుమి గురువుల ఆజ్ఞ మేదిని సుమతి భావం. పచ్చికాయలు ఏరి తినకూడదు, చుట్టాలను నిందించకూడదు, యుద్ధం నుండి వెనుదిరిగి పారిపోకూడదు, పెద్దల ఆజ్ఞ జవదాటకూడదు. ఆ కొన్న కూడే అమృతము తాగొంకనిచ్చువాడే దాత దరిత్రిన్, సోకూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి భావం. లోకంలో ఆకలితో ఉన్నప్పుడు తినే అన్నమే అమృతంలా ఉంటుంది, దేనికైనా వెనుకడుగు వేయక దానం చేసేవాడే దాత, కష్టానికి ఓర్చుకునేవాడే మానవుడు, ధైర్యం గలవాడే వంశంలో గొప్పవాడు. సద్గోస్తియే సిరి ఓసగును, సద్గోస్తియే కీర్తి పెంచు సంతుష్టిని, నా సద్గోస్తియే ఉనగూర్చును, సద్గోస్తియే పాపములను చరచు కుమార భావం. మంచివారితో స్నేహం చేయడం వల్ల సంపద పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, సంతృప్తి కలుగుతుంది, పాపాలు కూడా తొలగిపోతాయి. సాధు సంగమున సామాన్యుడు గూడు మంచి గుణములను గ్రహించుచుండు, పుష్ప సౌరంభు పొందదా దారంభు, లలిత సుగుణ జాల తెలుగు బాల భావం. పూలను కుచ్చడం వల్ల వాటి సుగంధం దారానికి కూడా అబ్బుతుంది, అలాగే మంచి వారితో స్నేహం కలిసి ఉండడం వల్ల సామాన్యుడు కూడా మంచి గుణాలను అలవర్చుకు

0: కొంటాడు. ఇనుడు వెలుగునిచ్చు, గనుడు వర్షమునిచ్చు, గాలి వీచు, చెట్లు పూలు పూచు, సాధు పుంగవులకు సహజ లక్షణమిది. లలిత సుగుణ జాల తెలుగు బాల భావం. సూర్యుడు వెలుగునిస్తాడు, మేఘాలు వర్షాన్నిస్తాయి, గాలి వీస్తుంది, చెట్లు పూలు పూస్తాయి. గొప్పవారికి ఇలాంటి లక్షణాలు సహజంగా ఉంటాయి. ధర్మగుణము.
1: ఇప్పుడు మన ముందుకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్వాతంత్ర సమర యోధుల పేర్లను తెలియజేయడానికి వస్తున్నారు షాహిద్ వలి గౌరీ శంకర్.
2: ఏ ఫర్
3: ఆజత్ చంద్రశేఖర్.
2: బి ఫర్
3: భగత్ సింగ్.
2: సి ఫర్
3: చాణక్య.
2: డి ఫర్
3: దయానంద సరస్వతి.
2: ఇ ఫర్
3: ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్.
2: ఎఫ్ ఫర్
3: ఫేట్ సింగ్.
2: జి ఫర్
3: గురుజీ గోల్వాల్కర్.
2: హెచ్ ఫర్
3: హోమీ జహంగీర్ బాబా.
2: ఐ ఫర్
3: ఇమ్మది పులికేష్.
2: జే ఫర్
3: ఝాన్సీ రాణి లక్ష్మీబాయి.
2: కే ఫర్
3: కిట్టూరు రాణి చిన్నమ్మ.
2: ఎల్ ఫర్
3: లోకమాన్య తిలక్.
2: ఎం ఫర్
3: మహాత్మా గాంధీ.
2: ఎన్ ఫర్
3: నేతాజీ సుభాష్ చంద్రబోస్.
2: ఓ ఫర్
3: ఓ బావా.
2: పి ఫర్
3: పండిత్ మదన్ మోహన్ మాలవ్య.
2: క్యూ ఫర్
3: క్వీనాబాక్.
2: ఆర్ ఫర్
3: రామకృష్ణ పరమహంస.
2: ఎస్ ఫర్
3: సర్దార్ వల్లభాయ్ పటేల్.
2: టి ఫర్
3: తాంతియా తోప్.
2: యు ఫర్
3: ఉధమ్ సింగ్.
2: వి ఫర్
3: వివేకానంద.
2: డబ్ల్యూ ఫర్
3: వాగ్ జాతిన్.
2: ఎస్ ఫర్
3: స్కిదూరం బోస్.
2: వై ఫర్
3: యమునా కర్జ్.
2: జెట్ ఫర్
3: జూలీలాల్.
1: కార్యక్రమంలో ఇప్పుడు మనం మరచిపోయిన మన సామెతలను మనకు గుర్తు చేయడానికి మన ముందుకు వస్తున్నాడు అరవింద్.
4: మానవ సేవయే మాధవ సేవ. బూడిదలో పోసిన పన్నీరు అడగని ఇదే అమ్మైనా పెట్టదు. దూరపు కొండలు నునుపు ఆవు చేలో మేస్తే దూడగట్టున మేయున. ఊరంతా ఒకదారి ఊలిపిరి కట్టేది మరొక దారి. ఇంటికి జ్యేష్ఠదేవి, పొరుగింటికి లక్ష్మీదేవి. ఆలస్యం అమృతం విషం, అతి వినయం ధూర్త లక్షణం. అంత్యనిష్ఠూరము కన్నా ఆది నిష్ఠూరము మేలు. చంకన బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు. చింత చచ్చిన పులుపు చావదు, చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు, చెవిటి వాడి ముందు శంఖమోదినట్లు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు, తీగలాగితే డొంకంతా కదిలినట్లు. దినదిన గండము నూరేళ్ళ ఆయుష్. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడు. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగినట్లు. నారు పోసిన వాడు నీరు పోయడా, నిండుకుండ తొనకదు.
1: కార్యక్రమంలో ఇప్పుడు మన ముందుకు స్వాతంత్ర్య సమర యోధుడు ఆజాద్ గారి గురించి కొన్ని విషయాలు చెప్పడానికి వస్తున్నారు నజీర్.
5: నేను ఇప్పుడు గొప్ప స్వాతంత్ర సమర యోధుడు, ఈ తరానికి తెలియని ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ గురించి నేను చెప్పబోతున్నాను. చంద్రశేఖర్ ఆజాద్ అసలు పేరు చంద్రశేఖర్ తివారీ. జూలై 23వ తేదీన 1906లో మధ్యప్రదేశ్లోని ఆఫ్రా గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి సీతారాం తివారి, తల్లి జగ్రాణి దేవి చంద్రశేఖర్ని తల్లి ఒక గొప్ప సంస్కృత పండితుడిగా చూడాలని కలలు కనేది. అందుకే ప్రఖ్యాత హిందూ విశ్వవిద్యాలయం బెనారస్లో అతనిని చేర్పించారు. 15 ఏళ్ల వయసులోనే మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని డిసెంబర్ 9, 1921లో అరెస్ట్ అయ్యాడు. మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు తన పేరు ఆజాద్ అని, తన తండ్రి పేరు స్వతంత్ర అని, తన భావజాలంలో ఉన్న పదాలని ధిక్కర స్వరంతో చెప్పాడు. జైలునే తన ఊరు అని చెప్పి 1600 దెబ్బలను తిన్నాడు. వందే మాతరం అనే నినాదంతో ఆ దెబ్బలని స్వీకరించి సొమ్మచిల్లిపోయాడు. ఆనాటి నుంచి అతను చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. 1922లో జైలు నుంచి విడుదల అయ్యాక అతను మరింత కరుడుగట్టిన స్వాతంత్ర భారత అభిలాషి అయ్యాడు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపకుడు, రామ్ ప్రసాద్ దిస్పిల్లో పరిచయం సందర్భంగా మీలో దేశ

0: దేశభక్తిని చూడాలనుకుంటున్నాను అంటే ఒక వెలుగుతున్న దీపం మీద చెయ్యి ఉంచాడు. చెయ్యి కాలిన అతడు చెల్లించలేదు. అతని అప్పుడు రామ్ ప్రసాద్ గారు వరించి సంస్థలోకి ఆహ్వానించారు. తనని నమ్మిన సంస్థ కోసం నిధులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఎక్కువ నిధులు బ్రిటిష్ వారితో వసూలు చేశాడు. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఒక నూతన ఇండియాని నిర్మించాలనుకున్నాడు. ఎన్నో పోరాటాలు చేశాడు. ఒకసారి బ్రిటిష్ వారితో జరిగిన గొడవలో తన దగ్గర ఉన్న తుపాకీలోని గుళ్ళన్నీ అయిపోయాయి. ఒకటి మాత్రమే మిగిలి ఉండగా వారి చేతితో చనిపోవడం ఇష్టం లేక తన తుపాకీతో తానే కాల్చుకుని చనిపోయాడు. అప్పటికి ఆజాద్ గారి వయసు 24 సంవత్సరాలు మాత్రమే.
1: ఇప్పుడు ఒక చిన్న అభినయ గేయాన్ని వినిపించడానికి మన ముందుకు వస్తున్నారు హరినాథ్.
2: రంగు రంగుల కళలంట కళ్ళన్నీ మా సొంతమంట, రంగు రంగుల కళలంట కళ్ళన్నీ మా సొంతమంట.

0: కలదన్నీ మా సొంతమంట. వినయంతో మెలగాలంట, సహనంతో బ్రతకాలంట. వినయంతో మెలగాలంట, సహనంతో బ్రతకాలంట. అందరినీ కలుపుకోవాలంట, కలిసిమెలిసి ఉండాలంట. రంగురంగుల కలలంట, కలలన్నీ మా సొంతమంట.
1: కార్యక్రమంలో చివరిగా శ్లోకంతో మన ముందుకు వస్తున్నారు ఎం దీపక్, ఎం శ్రావశ్రీ.
2: ఓంకారం బిందు సంయుత్యం నిత్యం జయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమోస్తుతే.

0: నమః. మీరు ఇంతవరకు ధర్మవరం మండలం ఇందిరమ్మ కాలనీలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ హెచ్ ముస్తాక్ అహ్మద్ గారు, రూపకల్పన ఉపాధ్యాయ బృందం, వ్యాఖ్యాత వి జ్యోతి.
1: బాలవాణి చిన్నారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6 గంటల 5 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం సంకల్పించిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో గణేష్ ఘాట్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను మంత్రి ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటించారు. కాణిపాకంలో స్వామివారికి వినాయక చవితి సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తామని, సంస్కృతి కళలు కళాకారులను ప్రోత్సహించేలా తాము ఆయా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో నదీ హారతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అమరావతిలో ఈరోజు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదముందని, ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మలేరియా ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో మందు పిచికారీ చేయాలని, దోమతెరల పంపిణీని ముమ్మరం చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది నిర్వహించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అర్హులకు 5,99,000 దోమతెరల పంపిణీ ప్రారంభించామని చెప్పారు. ఇక గత నెల 30 నాటికి రాష్ట్రంలో 7,895 మలేరియా కేసులు నమోదయ్యాయని, గత ఏడాదితో పోలిస్తే మలేరియా కేసులు 27.9% పెరిగాయని, 1,475 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. జాతీయ సేవా పథకం యువతలో చైతన్యం నింపుతుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు భీమవరం కళాశాలల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక దినోత్సవ వివరాల పత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు చదువు, విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవాగుణం అలవర్చాలనే లక్ష్యంతో జాతీయ సేవా పథకం ప్రారంభమైందని పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు ఒక ప్రకటనలో కోరారు. ప్రకృతి సిద్దమైన మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ హితంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్టంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుస్థిర అభివృద్ది నెలకొనాలని, ప్రజల జీవితాల్లో అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రతి ఒక్కరూ సంతోషంగా, ప్రశాంతంగా జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్న సేవ కింద ఒక్కో చేనేత కార్మికునికి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందజేస్తున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రకటించారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రిని పలువురు చేనేత కార్మికులు ఈ రోజు కలిశారు. కూటమి ప్రభుత్వం నేతన్న సేవలో కార్యక్రమం అమలు చేస్తున్నందుకు కార్మికులు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేతన్న సేవ పథకంతో 51,952 మందికి లబ్ది చేకూరుతుందని వెల్లడించారు. 85,678 మంది 50 ఏళ్లు పైబడిన నేతన్నలకు నెలకు 4,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. 51,952 మందికి ఉచిత విద్యుత్తులో భాగంగా మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాలనలో అడుగడుగునా పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అర్హతకు, ప్రతిభకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. కష్టపడి చదివి పరీక్ష రాసి తమ భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న

0: అభ్యర్థుల ఆశలతో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకతకు ఎలాంటి లోటు ఉండదని, యువత భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లలో భాగంగా భక్తుల క్యూలైన్ల నిర్మాణ పనులను ఈరోజు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మాట్లాడుతూ, దసరా నవరాత్రులకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూలైన్లు, బారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు తదితర పనులను అత్యంత నాణ్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మరిన్ని వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ T20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు దుబాయ్లో రాత్రి 8 గంటలకు మహిళల ఆసియాకప్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్టంలో అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం రాత్రి ప్రసారంలోని విశేషాలు. 6:30 చిత్రసీమ, 7 గంటలకు లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థల పద్యాలు వింటారు. సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయ్యన్నగారు. 7:30 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియాకప్ T20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తలు, 8:40 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఇది మ్యాచ్ ముగిసేంత వరకు కొనసాగుతుంది.

10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో గణేశ్వర స్తోత్రం. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు. 6:35 సేద్యపు శుద్ధులు, హెలికోనియా పూల సాగు, ఈ అంశాన్ని గురించి మనకు అందిస్తారు శ్రీమతి కె నూర్జహాన్ గారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం వినాయక చవితి ప్రాశస్త్యం, డాక్టర్ పిపివిడి నాగత్రిశూలపాణి గారు అందించే వివరాలు. అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 23వ భాగం, రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ కొత్తపల్లి సురేష్ గారి స్వీయ కవితలు, అనంతరం భక్తిగీతాలు. 8:30 ఆంగ్లంలో వార్తలు, 8:35 అమరావతి జిల్లా సమాచార లేఖ రచన ఐ శ్రీనివాసరావు, 8:35 చిత్రసీమ, 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన సాహితీవేత్త బొమ్మకంటి సింగరాచార్యులు గారి కుమారుడు బొమ్మకంటి చక్రవర్తి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారు, అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 2:00 మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 విను వినిపించు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో చెక్క భజనలు వినిపిస్తారు శ్రీ పి రామరాజు బృందం. 8:00 వికసిత్ భారత్ 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర, అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్ ఆయుబ్ హుస్సేన్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కేశృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 చిత్రసీమ, 8:30 తెలుగులో వార్తలు, 8:40 సినిమా పాట, 8:45 చిత్ర జగత్, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఇవి రేపటి రోజున ప్రసారం కానున్న విశేషాలు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా చంటి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం సాహితీ, సంగీతం ఇళయరాజా.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
2: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాజేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: తర్వాత పాట విందాం, మేఘ సందేశం చిత్రం కోసం పి సుశీల ఆలపించిన పాట. ఇది సాహిత్యం దేవులపల్లి, సంగీతం రమేష్ నాయుడు.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
1: మరైతే సరైన నంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
5: చిత్రసీమలో తర్వాతి పాట విందాం. కీలుగుర్రం చిత్రం నుండి ఘంటసాల సరళ ఆలపించిన పాట ఇది. సాహిత్యం తాపి ధర్మారావు, సంగీతం ఘంటసాల.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: తర్వాత పాట విందాం. చండీరాణి చిత్రం కోసం ఘంటసాల భానుమతి ఆలపించిన పాట ఇది. సాహిత్యం సముద్రాల సీనియర్, సంగీతం సిఆర్ సుబ్బరామన్.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: రామాలయం చిత్రం నుంచి ఇప్పుడు విందాం. ఘంటసాల గారు గానం చేసిన పాట ఇది. సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చివరిగా విందాం. దాసరి నారాయణరావు సాహిత్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట ఇది. చిత్రం చిన్నల్లుడు. సంగీతం MM కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాము ఒక లలిత గీతం.

లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్చంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడుతూ మోదీ, బ్రిక్స్ అనేది కేవలం కొన్ని దేశాల సమూహం మాత్రమే కాదని, అది పరిష్కారాలందించే ఒక వ్యవస్థని పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు. ఈ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఉమ్మడి దృక్పథానికి, భవిష్యత్ సహకారానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ఫలితాలన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా అమలు చేస్తూ వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తి వరకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ వ్యవస్థ కేవలం కాగితాలకే పరిమితం కాదు.

0: కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు తెచ్చేలా సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధాని తెలిపారు.
1: హమ్ ఆశా కర్తే హై ఇస్ సమిట్ సే ఉస్మే అడాప్ట్ కియా గయా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ హమారే షేర్డ్ విజన్ ఆర్ ఫ్యూచర్ కోఆపరేషన్ కో స్పష్ట దిశా దేగా హమే సభీ ఔట్కమ్స్ కో సమయబద్ధ యాక్షన్ ఆర్ లాస్ట్ మైల్ ఇంపాక్ట్ సే జోడనా హోగా హమారే ఫ్రేమ్వర్క్ ఫైల్ సే ఆగే బఢ్కర్ రియల్ లైఫ్ మే ఇంపాక్ట్ పేదా కరే ఇస్కే లియే హమ్ సబ్ మిల్కర్ కామ్ కరేంగే.
0: బ్రిక్స్ కూటమి తన 3వ దశాబ్దంలోకి అడుగుపెట్టడానికి సిద్దంగా ఉందని పేర్కొంటూ, ప్రపంచం ఇప్పుడు ఈ కూటమి నుండి కేవలం ఆలోచనలు, కట్టుబాట్లను మాత్రమే కాకుండా స్పష్టమైన ప్రత్యక్ష ఫలితాలను ఆశిస్తోందని మోదీ అన్నారు. అందరి ఉమ్మడి కృషి ద్వారా బ్రిక్స్ ఈ అంచనాలను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న చైనాకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రారంభోత్సవ ప్రసంగంలో మోదీ మాట్లాడుతూ, బ్రిక్స్ కూటమిలో స్థితిస్థాపకతను పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరువురు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు ముంబైలో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ అమిత్ షా, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత్ భారత్ విజన్కు తోడ్పాటు అందించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినమని, అలాగే ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేపట్టిన వివిధ మౌలిక సదుపాయాలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్లో సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలకు గుర్తింపు లభించడం అనేది సాంప్రదాయ వైద్యంలో ప్రపంచ సహకారాన్ని బలోపేతం చేసేదిగా ఒక ముఖ్యమైన ముందడిగని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు. బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కింద టీసీఐఎంపై ప్రతిపాదించిన బ్రిక్స్ నిపుణుల వర్కింగ్ గ్రూప్ సభ్య దేశాలు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, పరిశోధనలు బలోపేతం చేయడానికి, సంబంధిత విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అర్థవంతమైన వేదికను అందిస్తుందని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయుర్వేదం, ఇతర సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయ పరిశోధనలు, నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ సహకారం ద్వారా ప్రోత్సహించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్దతలో భారతదేశం 10 ఏళ్ల క్రితం ఉన్న పరిమితులను దాటి ఎంతో ముందుకు సాగిందని, ఈరోజు ఒక శక్తివంతమైన బయో ఎకానమీ, బలమైన వ్యాక్సిన్ అభివృద్ది సామర్థ్యాలు భవిష్యత్ మహమ్మారుల నివారణకు ప్రపంచ స్థాయిలో తోడ్పడే వైజ్ఞానిక వ్యవస్థను నిర్మించుకుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి, ఆరోగ్య ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రపంచ బయోమెట్రిక్ మెడికల్ పరిష్కారాల నిధికి భారతదేశం తన వంతు సహకారాన్ని అందించగలుగుతుందన్నారు. కొత్తగా వచ్చేటువంటి ఆరోగ్య ముప్పులకు వేగంగా స్పందించే సొంత సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటూనే తన వైజ్ఞానిక నైపుణ్యం, పరిశోధన, మౌలిక సదుపాయాలు, వ్యాధుల వైవిధ్యాన్ని ప్రపంచ మహమ్మారి సన్నద్దతకు వ్యవస్థను అందించడానికి దేశం సిద్దంగా ఉందని పేర్కొన్నారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించడంలో ఇదొక కీలకమైన అడుగని ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విమానాశ్రయం నుండి బయలుదేరే ప్రయాణికులకు మరింత సులభంగా, క్రమబద్దంగా, ఎటువంటి అంతరాయం లేని క్యాప్.

0: పికప్ అనుభవాన్ని అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని కృషి విజ్ఞాన్ కేంద్రాలు, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలోని రైతులతో ముఖాముఖి చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించే నమ్మకమైన కేంద్రాలుగా కృషి విజ్ఞాన్ కేంద్రాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చౌహాన్ తెలిపారు. ఈరోజు గుజరాత్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 2 రోజుల పాటు ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, మరఠ్వాడా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈరోజు జరిగే 3 T20 అంతర్జాతీయ మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. రెండవ T20 మ్యాచ్ మంగళవారం, మూడవది చివరి మ్యాచ్ గురువారం జరుగుతాయి. ఈ 3 మ్యాచ్లు కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. దుబాయ్లో జరిగే T20 మహిళల ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ ఈరోజు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 7 సార్లు ఛాంపియన్గా నిలిచిన భారత్ గ్రూప్ ఏలో 3 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి అజేయంగా ఫైనల్కు చేరింది. మరోవైపు శ్రీలంక కూడా తన గ్రూప్ దశలోని 3 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో చోటు దక్కించుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. బ్రిక్స్ వైవిధ్యమే ప్రత్యేక గుర్తింపుగా నిలవాలని, సహకారమే ప్రేరణగా ఉండాలని, పురోగతి మానవాళి శ్రేయస్సుకు తోడ్పడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు బీజేపీ కార్యకర్తలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, పలు స్వచ్ఛంద సంస్థలు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ను చేపడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈరోజు మధ్య మహారాష్ట, సౌరాష్ట, కచ్, తెలంగాణ, విదర్భ, మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఆరెంజ్ అలర్టును జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. పల్లె ప్రాంతాలు, ఇందులో రంగస్థలి పద్యాలు విందాం. సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయ్యన్న గారు.

జీవితేశ్వరి, సుగుణ సుమవల్లి దేవి, కఠిన కర్మునగు నేనెంత కుంచాలను దేవి, నేనెంత కుంచాలను. హృదయమా హృదయమా, నేటితో అభిమానమును కూడా వదిలి

దేవి నిన్ను కనువారిని వారి నూర జతకి కొన బాబుధ.

పల్లె ప్రాంతాలు శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వింటూ ఉన్నారు. వినిపిస్తున్నవారు శ్రీ బయ్యన్న గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది కొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి.

పల్లె ప్రాంతాలు, ఇందులో రంగస్థలి పద్యాలు విన్నారు. సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి ఘట్టం పద్యాలు వినిపించారు శ్రీ బి బయ్యన్న గారు. ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం శ్రీమతి కె గాయత్రి గారు ఆలపించిన లలిత గీతాలు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె గాయత్రి గారు పాడిన లలిత గీతాలు. ముందుగా వినండి ఓ నవభారత జాతిపిత, రచన శశాంక.

ఈనాటి లలిత సంగీత గాయత్రి గారు పాడిన లలిత గీతాలు. కార్యక్రమంలో చివరిగా ఎవడెరుగును నీ ఎత్తులు అన్నమాచార్య కీర్తన.

0: లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి కె గాయత్రి గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: ఇప్పుడు విందాం మరొక జానపద గీతం.

0: వాడోయ్ చిన్ని కృష్ణుడు ఎంతటి వాడోయ్.
1: జానపద గీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం రసధుని అలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా శాంతినివాసం చిత్రం నుండి పి లీల ఆలపించిన పాట ఇది. సాహిత్యం సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల.

తర్వాత పాట విందాం, సమరం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సరస్వతి ఆలపించిన పాట ఇది. సాహిత్యం కొసరాజు, సంగీతం టి చలపతిరావు.

0: అయ్యో పిచ్చితమ్ముడు, అందమైన ఆడపిల్లలు అంతగా నీ మీద విరగబడుతూ ఉంటే అవకాశం చారవిడుచుకుంటావా? వెళ్ళు, ఆనందం అనుభవించు.
1: తప్పు తప్పు, పరాస్త్రీ తల్లితో సమానం.

డబ్బు డబ్బు, ఈ డబ్బు కోసమే గాను బయలుదేరా. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. చేతికి దొరికింది దక్కించుకో, మూట తీసుకుని పారిపో.

తర్వాత పాటు విందాం. సర్వేరి సుందరం చిత్రం కోసం ఘంటసాల ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించిన పాట ఇది. సాహిత్యం అనిశెట్టి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

నవయువతి స్నేహమతి నవయువతి చక్కని ప్రియ నవయువతి హృదయమున కలవు గదా నా వలపుల కథ.

రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు విందాం శ్రీమతి చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట. ఇది సాహిత్యం ఆరుద్ర, సంగీతం శ్రీ నిత్యానంద.

తర్వాత పాఠం విందాం. సొంతూరు చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన పాట ఇది. సాహిత్యం సముద్రాల సీనియర్, సంగీతం ఘంటసాల.

రసధ్వనిలు ఇప్పుడు విందాం. శ్రావణ మేఘాలు చిత్రం కోసం సుశీల చిత్ర ఆలపించిన పాట ఇది. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:30 వస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రిక్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత, సమ్మిళిత ప్రపంచ వృద్ది కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం అనే అంశంపై నరేంద్ర మోదీ మాట్లాడారు. సవాళ్లను సకాలంలో గుర్తించడం, వాటిని ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నద్దత, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని ప్రధానమంత్రి అన్నారు. విపత్తుల నిర్వహణ కోసం ముందస్తు హెచ్చరికల సమాచార సమీకరణ మార్గదర్శకాలను రూపొందించినట్లు నరేంద్ర మోదీ వెల్లడిస్తూ
1: బ్రిక్స్ సమూహ రిజిలియన్స్ బఢానే పర్ విశేష బల్ దియా హై. చునౌతియో కో సమయ రతే పహచాన్నా, ఉన్కే లియే తయార్ రహనా ఔర్ తురంత్ కార్యవాహి కర్నా భీ ఉతనా హీ ఆవశ్యక్ హై. ఇసీ సోచ్ కే సాథ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ కే ప్రివెన్షన్ ఔర్ రిస్పాన్స్ కే లియే బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ పర్ సహమతి బనీ హై.
0: గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకకు బ్రిక్స్లో ప్రాధాన్యం లభించడం, వాటి అనుభవాలకు గౌరవం దక్కడం వల్ల బ్రిక్స్పై వాటి విశ్వాసం మరింత పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వైవిధ్యం, సహకారమే బ్రిక్స్ బలం అని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: గ్లోబల్ సౌత్ కే దేశో కా విశ్వాస్ బఢా హై క్యోంకి బ్రిక్స్ మే ఉన్కి ఆవాజ్ సునీ జాతీ హై, ఉన్కే అనుభవ్ కా సమ్మాన్ హోతా హై ఔర్ సొల్యూషన్ ఉన్కే లియే హీ నహీ ఉన్కే సాథ్ మిల్కర్ బనాయే జాతే హై. బ్రిక్స్ కి శక్తి హమారీ డైవర్సిటీ ఔర్ కోఆపరేషన్ మే హై. వి మే బి రూటెడ్ ఇన్ డిఫరెంట్ realities, but together we rise through cooperation and blossom for humanity.
0: బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధ, భౌగోళిక సాంకేతికత, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా సమన్వయం చేయనున్నట్లు చెప్పారు.
1: బ్రిక్స్ నెట్వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్ కిసానో కే లియే నయీ సంభావనాయే తయార్ కరేగా. ఇస్కే మాధ్యమ్ సే ఏఐ, జియో స్పెషల్ టెక్నాలజీ ఔర్ డిజిటల్ పబ్లిక్.

0: इंफ्रास्ट्रक्चर को किसानों की वास्तविक आवश्यकताओं के साथ जोड़ा जाएगा। टेक्नोलॉजी और क्रिटिकल मिनरल्स का वेपनाइजेशन हमारी साझा प्रगति में बाधा बन सकता है। टेक्नोलॉजी के एडॉप्शन में इंक्लूसिविटी पर बल दिया है।
1: ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ముంబైలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం ద్వారా వికసిత భారత్ లక్ష్యానికి తోడ్పడడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ప్రజాజీవనంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారని అమిత్ షా తెలియజేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ఆల్ సౌద్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ప్రాంతీయ అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్ సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా చర్చించారు. మహమ్మారుల సన్నద్దత విషయంలో భారత్ దశాబ్దం క్రితం ఉన్న పరిమితులను అధిగమించి ఎంతో ముందుకు సాగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు కోలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సిఈపిఐ బోర్డు ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగించారు. భవిష్యత్తులో తలెత్తే అంటువ్యాధులు మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ సన్నద్దతకు తోడ్పడగల శాస్త్రీయ వ్యవస్థను భారత్ అభివృద్ది చేసిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగింపు ప్రసంగం చేస్తూ, బ్రిక్స్ వైవిధ్యమే దాని ప్రత్యేకతగా కొనసాగాలని, సహకారం దానికి స్ఫూర్తిగా నిలవాలని, దాని ప్రగతి మానవాళి సంక్షేమానికి దోహదపడాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ కేవలం దేశాల సమూహం మాత్రమే కాదని, పరిష్కారాలను అందించే ఒక సమగ్ర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 2 రోజులుగా జరిగిన చర్చలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయని వివరిస్తూ,
0: उसमें एडप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा। हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा। हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल लाइफ में इम्पैक्ट पैदा करे, इसके लिए हम सब मिलकर काम करेंगे।
1: తదుపరి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. చెన్నై విమానాశ్రయం టెర్మినల్ 1లో ఏర్పాటు చేసిన క్యాబ్ పికప్ ప్లాజాను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులకు క్రమబద్దమైన, సౌకర్యవంతమైన, అవాంతరాలు లేని క్యాబ్ పికప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొంది. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026 సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ప్రపంచ దేశాల నేతలతో ఈరోజు వరుసగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ టొకాయెవ్తో నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతాహ్ ఎల్సీసీతో, ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంటోతో, ఫిలిప్పీన్స్ అధ్యకుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్తో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పురుషుల 3 క్రికెట్ టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. మరోవైపు దుబాయ్లో భారత్ శ్రీలంక జట్ల మధ్య ప్రారంభమైన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి 6.4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. షాఫాలీ వర్మ 47 పరుగులతో, స్మృతి మందాన 20 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. హాకీలో భారత మహిళల జట్టు జూనియర్ ఆసియా కప్ వరుసగా 3వ సారి కైవసం చేసుకుంది. చైనాలోని మోచీలో ఈరోజు జరిగిన ఫైనల్లో భారత్ చైనాపై 1 గోల్ తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున సనికా చంద్రకాంత్.

0: మానే 17వ నిమిషంలో ఏకైక గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు 2023-2024 సంవత్సరాల్లోనూ భారత్ ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. పారా బ్యాడ్మింటన్లో టోక్యో పారా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ప్రమోద్ భగత్ జపాన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ SL3 విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. 6 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రమోద్ భగత్ సింగిల్స్ ఫైనల్లో మరో భారత ఆటగాడు ఉమేష్ కుమార్పై 21-16, 21-8 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్రిక్స్ దేశాలు 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించిన న్యూఢిల్లీ ప్రకటనను ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రశంసించింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ అందరికీ సార్వత్రిక ఆరోగ్య సేవలు అందించడం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలను నిర్మించడం పట్ల బ్రిక్స్ దేశాలు వ్యక్తం చేసిన నిబద్ధతను అభినందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈ రోజు ముగిసింది. పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ డిజిటల్ అగ్రికల్చర్ నెట్వర్క్ రైతులకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సీతారామం చిత్రం నుంచి ఈ పాట. గానం అనురాగ్ కులకర్ణి, సాహిత్యం శ్రీవణిల, సంగీతం విశాల్ చంద్ర.

0: పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పట్టుదల నాటిక. రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి.
1: ఆకాశవాణి పట్టుదల నాటిక. రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కరమూర్తి. పట్టుదల నాటిక.
2: ఏమిటా?
3: నాకు నాటకాల పోటీల్లో ఉత్తమ నటుడు బహుమతి వచ్చిందమ్మా.
2: అలాగా, చాలా సంతోషం బాబు. ఏమండి వింటున్నారా, మన సుందరానికి నాటకాల పోటీల్లో ఉత్తమ నటుడు బహుమతి వచ్చిందటండి.
4: వినిపించింది వినిపించింది, నాటకంలో కాదు జీవితంలో ఉత్తమ బహుమతి గెలుచుకోవాలి, అది ఘనత. ఆ మాట చెప్పు.
3: చూసావా అమ్మా, నేనేం చేసినా నాన్నకి నచ్చదు, అందుకే నాన్నకేమి చెప్పను నేను.
2: తప్పు బాబు, అలా అనకూడదు. తండ్రి కంటే నీ మేలు కోరేవారు ఎవరుంటారా?
3: నువ్వెప్పుడు నాన్ననే సమర్థిస్తూ ఉంటావు.
4: దాన్ని సమర్థించటం అనరో. నీకు తెలియని నిజాన్ని చెబుతున్నా నీకు నచ్చటం లేదు.
3: ఏమిటి నాకు తెలియని నిజాలు?
4: నీకిప్పుడు 25 ఏళ్ళు అవునా? నీ వయసు వాళ్ళు చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొందరికి పెళ్లిళ్ళు కూడా అయినాయి. నువ్వేమో బీకాం పూర్తి చేయడానికి వాయిదాల మీద వాయిదాలతో అవస్థ పడుతున్నావు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మా దగ్గర సరైన సమాధానం లేదాయే. నాటక రంగం మీద దృష్టి పెట్టావు, జీవిత రంగాన్ని మర్చిపోతున్నావు. ఇంతవరకు నీ జీవితానికి స్థిరత్వమే లేదాయే. నీ భవిష్యత్తు గురించి చింత లేదు, వేళకి అన్ని అమరుతున్నాయిగా, అమర సుఖాలుగా ఉంది నీ పని.
3: ఇది రోజు వేసే రికార్డేగా.
4: అదే కదా నా బాధ. బుద్ధిమంతుడికి ఒక్కసారి చెబితే చాలు, కాని నీలాంటి వాడికి రోజు చెప్పినా వ్యర్థమే.
3: అమ్మా, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది.
4: దరిద్రుడికి ఆకలి ఎక్కువ, నిర్భాగ్యుడికి నిద్ర ఎక్కువ అని ఊరికే అన్నారా?
2: కాళ్ళు చేతులు కడుక్కురారా, అన్నం వడ్డిస్తాను.
3: అలాగే.
2: ఏమండి, కాస్త వాడిని విమర్శించడం తగ్గించండి, ఇవి మన రోజులు కావు. మనం పిల్లల మనస్తత్వాలు గమనించి ప్రవర్తించడం మంచిదండి.
4: తెలుసు సుమతి, ఇవి మన రోజులు కావని తెలుసు, వాడు మారడని తెలుసు, కానీ తండ్రి మనసు కదా, ఊరుకోలేను. ఆడపిల్లైనా ఝాన్సీయనై, దాన్ని గురించి నాకు ఏ దిగులు లేదు.
2: బావునండి, పిల్ల పద్ధతి పిల్లది, వీడి పద్ధతి వీడిది. వాడికి నేను నచ్చ చెప్తాను కదా, నాకు వదిలేయండి.
4: సరే అలాగే, కాని అదిగో ఝాన్సీ వస్తుంది, దానికి కూడా వడ్డించు.
5: అబ్బే, నాకేం తొందరలేదు నాన్నా, నీతో తింటానులే.
4: సరే అలాగే కాని.
5: నాన్నా.
4: ఏమిటమ్మా?
5: నేను సివిల్ పరీక్షలకి చదువుదాం అనుకుంటున్నాను.
4: దానిదేముందమ్మా, నువ్వు కలెక్టర్ అవ్వాలనుకుంటే నేనెందుకు వద్దంటాను? అలాగే చదువుకో, కనీసం నువ్వైనా మన కుటుంబానికి పేరు తెచ్చి పెడితే మనసారా సంతోషిస్తాను.
5: నా ప్రయత్నం అదే నాన్న. మధ్యతరగతి వాళ్ళంటే ఎదగని మనుషులు వీళ్ళు. టీచర్లకు గుమ్మస్తాలకు తప్ప కలెక్టర్లకు పనికిరారనే అపోహ పోగొట్టాలి. ఉన్నత ఉద్యోగాలు సాధించి సంఘంలో గౌరవ స్థానాన్ని పొందగలగాలి. అదే నా పట్టుదల నాన్నా.
4: నీ పట్టుదల జయిస్తుందమ్మా, నువ్వు తప్పకుండా గొప్పదాని అవుతావు. భగవంతుడు కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్పి

0: చెప్పింది నీలాంటి వాళ్ల కోసమేనమ్మా.
1: చాలా థ్యాంక్స్ నాన్న. సంప్రదాయం, కుటుంబ గౌరవం అంటూ ఆంక్షల సంఖ్యలు వేసి చీకటి గదిలో బంధించకుండా ప్రపంచ జ్ఞానం సంపాదించే అవకాశం కల్పించావు. కోరినంత వరకు చదివించావు. చాలు నాన్న. నీలాగా మధ్యతరగతి కుటుంబాల్లోని ఆడపిల్లలకు పెద్దవాళ్ళు అవకాశం కల్పిస్తే స్త్రీలు తమ శక్తి సామర్థ్యాలను అన్ని రంగాల్లో రుజువు చేసుకుంటారు.
0: ఇంకా ఈ కాలంలో కూడా ఆడామగా తేడాలు ఏమిటమ్మా? కొడుకులు లేని తండ్రులకి కూతుళ్ళు తలకొని పెడుతున్న రోజులివి. కొడుకులు తండ్రుల్ని వెలివేస్తే కూతుళ్ళు ఆదుకుంటున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఆడపిల్లలే నయం తల్లి.
2: భోజనాలు వడ్డించాను, రండి.
0: పదమ్మా, భోజనం చేద్దాం.
1: అలాగే నాన్న.

0: తెలియో చెల్లకో తమకు చేసిన యొగ్గులు సైచిరందరూ తొల్లి గతి నేడు నన్ను దూతగా పంపిరి. అబ్బా ఏమిటమ్మా,
1: మీ పద్యానికి ఫ్యాన్లు ఊడిపడేటట్టున్నాయి, అయినా ఇంట్లో ప్రాక్టీస్ ఏమిట్రా?
0: అమ్మా 10 రోజుల్లో పద్య నాటకాల పోటీ ఉంది, ఈసారి అందులో కూడా ప్రైజ్ సంపాదించాలి.
1: నీ ప్రైజుల సంగతి తర్వాత చూద్దాం, గాని ముందు బజార్కి వెళ్ళి పచారీ సామాన్లు పట్టురా, ఇంట్లో అన్ని నిండుకున్నాయి.
0: నా జేబు కూడా నిండుకుంది మాతాశ్రీ, సామాన్లు ఎలా తెమ్మంటావు?
1: మాకంత అదృష్టం కూడానా, ఇవిగో డబ్బులు.
0: అమ్మా ఈ డబ్బులన్నీ పచారీ సామాన్లకే ఖర్చు పెట్టాలా?
1: అంటే ఏమిట్రా నీ ఉద్దేశం?
0: ఆహా మరేం లేదు, ఈ కూలీ పని చేసినందుకు నాకేదన్నా నాలి ఉందేమోనని.
1: మన పనులు మనం చేసుకోవడం కూలి పని ఎందుకు అవుతుందిరా?
0: అదంతేనమ్మా, ఈ పని చేసినందుకు నా కూలీ ఎంతో చెప్పు.
1: నీ డ్రామాలు నా దగ్గర కాదు గాని నన్ను చంపు తింటున్నావురా నాయన. సరే ఏదో ఏడు.
0: ఏడు అంటే ఎంత?
1: సరుకులు నెలక సరిపడా వచ్చేట్టుకుని మిగతా తీసుకో.
0: చంపేశావు, ఈ లెక్కేమిటో నాకు తెలియదే కర్మ. సరే 100 తీసుకుంటాను.
1: అమ్మో 100?
0: ఇంకా నువ్వు మాట్లాడకు, రూపాయి విలువ రోజుకోసారి పడిపోతున్నప్పుడు ఈ 100కి విలువే ఉంది. ముందు ఆ సంచి ఇటువు.
1: ఇదిగో.
0: వెరీ గుడ్, నేను వెళ్ళొస్తా.
1: వీడెప్పుడు బాగుపడతాడో తెలియకుండా ఉంది.
2: మంచినీళ్ళు పట్టుకురా.
1: అలాగే ఇవ్వండి.
2: అమ్మయ్యా ఇవాళ ఎండంతా నా పరమే అయింది.
1: ఎందుకలా ఎండలో తిరగడం? ఏ వడ దెబ్బన్నా తగిలితే అవస్థ పడాలి.
2: నిజమే, కాని పనులు అలా ఉన్నాయి. అమ్మాయి ఏవో పుస్తకాలు కావాలని చీటీ ఇచ్చింది, తిరిగి తిరిగి చివరికి సాధించాను.
1: ఈ వయసులో ఎండలో తిరగడం దేని చెప్పండి. పోనీ చల్లపాటి వేళ వెళ్ళొచ్చుగా.
2: చల్లపాటి వేళకి అమ్మాయి రానే వస్తుంది, అప్పటికి పుస్తకాలు రెడీగా ఉంటే సంతోషిస్తుంది కదా.
1: మీరు మరీ గారాబం చేసి దాన్ని చెడగొడుతున్నారు. మీకు పని చెప్పకపోతే అదే వెళ్ళి తెచ్చుకోవచ్చుగా.
2: ఇందులో పెద్ద పనే ఉందే, నేనేమన్నా పరాయి వాళ్ల పనులు చేస్తున్నానా? ఒక్కగానొక్క ఆడపిల్ల, మనం కాకపోతే దాని ముచ్చట్లు ఎవరు తీరుస్తారు? తీరిక లేక పుస్తకాలు తెచ్చిపెట్టునా అన్నా అంది. అంతేగా,
1: ఇప్పుడు ఈ పుస్తకాలు అంత అర్జెంట్ ఏమిట?
2: ఓసి పిచ్చి ముద్దు, మన అమ్మాయి కలెక్టర్ పరీక్షలకు చదువుతోంది. రేపు కలెక్టర్ అయిందనుకో, నువ్వు నేల మీద నడుస్తావా?
1: నేనెప్పుడు నేల మీదే నడుస్తాను. అయినా ఆడపిల్లలు కలెక్టర్లు గవర్నర్లు అవుతారటండి మీ పిచ్చి గాని. ఎంత చదివినా వంటిల్లు తప్పదు కదా.
2: అది మన కాలం నాటి మాట. ఇప్పుడు ఆడపిల్లలు అడుగు పెట్టని రంగం లేదు, అంతరిక్షంలో కూడా అడుగు పెడుతున్నారు.
1: ఎందుకండి మధ్యతరగతి వాళ్ళకి ఇవన్నీ? అన్నట్టు మీరటు వెళ్ళగానే సమంతాల సుబ్బారావు గారు వచ్చారు.
2: ఎందుకట?
1: ఎందుకేమిటండి, మన అమ్మాయికి 4 మంచి సంబంధాలు చెప్పారు.
2: వాడి బొంద సంబంధాలు, కమిషన్ కోసం పిచ్చి సంబంధాలన్నీ రాసుకొచ్చి మన ప్రాణం తింటుంటాడు. అమ్మాయి గీతలో ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇప్పుడు ఏం మాట్లాడకు.
1: అయ్యో రాత, అలాగంటే ఎలాగండి? ఆడపిల్లకి ఈడు దాటితే పెళ్ళెవుడు ఎంత కష్టం.
2: ఏ కష్టమూ లేదు, ఇవి అష్టవర్షే భవ్యత్ కన్యా రోజులు కావు, చిన్న వయసులో

0: చేస్తే ఇదిగో కేసుల్లో ఇరుక్కుంటాం.
1: కేసులా?
0: అవును కేసులే. పిల్ల పెళ్లి గురించి నువ్వేమీ బెంగ పడక్కర్లేదు, అన్ని సకాలంలో సలక్షణంగానే జరుగుతాయి. ఆ విషయం నాకు వదిలిపెట్టు.
1: సరే, మీరలా అంటే ఇంక నేనేం చెప్పగలను?
0: ఏమీ చెప్పొద్దనేగా అంటున్నాను. అదిగో అమ్మాయి వచ్చింది. ఏమిటమ్మా, ఇవాళ మధ్యాహ్నం క్లాసులు లేవా?
2: ఒంట్లో బాగోలేదు నాన్న, పర్మిషన్ తీసుకొచ్చేసాను.
0: ఏమిటి, ఏమైంది?
2: కంగారు పడాల్సింది ఏమి లేదు నాన్న, బాగా తలనొప్పిగా ఉంది అంతే.
0: తలనొప్పా? అంత తేలిగ్గా తీసుకోకూడదమ్మా, అందులో ఎండలో వచ్చావు. ఏమే అమ్మాయికి ముందు చల్లటి నీళ్లు ఇవ్వు, కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కుంటుంది. మంచి నీళ్లు వెంటనే తాగొద్దమ్మా, కాస్త ఆగి తాగు.
2: అలాగే నాన్న.
0: ఆ ఫ్యాన్ కింద విశ్రాంతిగా కూర్చో, కాస్త గాలి తగిలితే ప్రాణం కుదుట పడుతుంది. ఏమే ముందుగా ఇదిగో కాసిన మజ్జిగ ఇవ్వు అమ్మాయికి.
1: అలాగేనండి.

0: అమ్మా అమ్మా.
1: ఏమిట్రా
0: సంబంధాలు సుబ్బారావు, నాకు మంచి సంబంధం చూశాడమ్మా.
1: నీకు సంబంధమా?
0: ఏం, నేను మనిషిని కదా.
1: కాదని ఎవరన్నారా? కాని ఆడపిల్ల పెళ్లి చేయకుండా నీకు పెళ్లి చేస్తే నలుగురు నవ్వుతారు.
0: నవ్వేది నలుగురే కదా నవ్వని, మిగతా వాళ్ళు అక్షింతలు వేస్తే చాలు.
1: అయినా నీకిప్పుడు పెళ్లి పిచ్చేందుకు పుట్టిందిరా. ఇంతవరకు తాడు బొంగరం లేదు.
0: అదే, ఆ తాడు బొంగరం కోసమే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. లక్షన్నర కట్నం ఇప్పిస్తానన్నాడు సుబ్బారావు గారు.
1: ఏమిటి, నీకు లక్షన్నర కట్నమా? అదేమన్నా అవిటి పిల్ల ఏమిట్రా?
0: కాదు, చెవిటి పిల్ల.
1: ఓరి నీ గోల కోల, నాకు చెవిటి కోడలను తెస్తావా?
0: అమ్మా, కోడలు నలుపు అయితే కులం నలుపు అన్నారు, కాని కోడలు చెవిటి అయితే కులం చెవిటి అనలేదు కదా. కాబట్టి అవిటి చెవిటి అయినా పర్వాలేదు.
1: ఇదంతా లక్షన్నర కట్నం కోసమేనా? ఏం చేస్తావా డబ్బుతో?
0: స్కూటర్ కొనుక్కుంటాను.
1: ఇప్పుడు నువ్వేమంత ఉద్యోగం వెలగబెడుతున్నావని స్కూటర్ కావాలి నాయనా?
0: ఉద్యోగం పురుష లక్షణం అన్నట్లే స్కూటర్ యువక లక్షణం అన్నారు.
1: ఎవరన్నారు?
0: ఇంకెవరు, వీడే సుందరేశ్వరుడు.
1: చూడు నాయనా, నీతో బాగే ఓపిక నాకు లేదు, కాని ఆ గొడవ ఏదో మీ నాన్న దగ్గర చెప్పు.
2: వేరే చెప్పటం దేనికి, అంతా వింటూనే ఉన్నా.
0: ఓహో, ఇంతసేపు మీరు నిద్రలోనే ఉన్నారనుకున్నాను. విన్నారన్న మాట, అయితే శ్రమ తప్పినట్టే.
2: శ్రమ తప్పలా, నువ్వు తప్పావు దారి.
0: మళ్ళీ క్లాసు ప్రారంభమా? మహాప్రభు, నాకు సెలవు, నాకు రిహార్సల్ ఉంది, వస్తా అమ్మా. వెళ్ళొస్తా.
2: వీడిలా తయారయ్యాడేమిటి?
1: ఏం చేస్తాం, అంతా మన కర్మ.
2: భగవంతుడా, కుపుత్రుడి కన్నా శత్రువు లేడు కదా.

0: అమ్మాయి ఝాన్సీ, నీకేదో ఉత్తరం వచ్చింది తల్లి.
1: వస్తున్నా నాన్న.
2: ఏది?
0: ఏమిటమ్మా అది?
2: ఈ మధ్య ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాను, గుర్తుందా నాన్న?
0: అవును వెళ్ళావు.
2: అదే ఇది, నేను సెలెక్ట్ అయినట్టు ఉత్తరం. వెంటనే ట్రైనింగ్ కి రమ్మని రాశారు.
0: ఇంతకీ ఏం ఉద్యోగం అది? కలెక్టర్ ఉద్యోగమేనా?
2: కాదు నాన్న.
0: మరి
2: ఎయిర్ ఫోర్స్ పైలట్?
0: ఎయిర్ ఫోర్స్ పైలట్?
2: అవునా.
0: నువ్వు విమానాలు నడపటం ఏమిటి తల్లి? అది కూడా యుద్ధ విమానాలు.
3: యుద్ధ విమానాలు నడపడం ఏమిటండి? ఎవరు నడిపేది?
0: ఇంకెవరు, మన అమ్మాయే.
3: నిజమే?
2: నిజమేనమ్మా.
3: అదేమిటే తల్లి, నువ్వు అలాంటి ఉద్యోగానికి వెళితే మేం బ్రతకగలమా అమ్మా? రోజు నిన్ను తలుచుకొని దిగులతో మంచం పడతాం.
4: ఎందుకు మంచాలు బెంచీలు పట్టడం? వాళ్ళు అలాగే అంటారు, రానివాడికి ఎలాగూ రాదు. నువ్వైనా వచ్చిన అవకాశం వదులుకోకుండా వెళ్ళు ఝాన్సీ.
2: అలాగే నన్నయ్య.
0: వాడి మొహం, వాడి మాటలు పట్టించుకోకు తల్లి. ఇవాళ పేపర్లోనే చదివాను, ఏదో యుద్ధ విమానం కూలి పైలట్ మరణించాడట. అమ్మా నువ్వు గుండెకాయ లాంటి దానివి, నిన్ను ఎదిరి నేను ఉండలేనమ్మా.
3: అవునమ్మా, ఆ మాయదారి ఉద్యోగం సంగతి మర్చిపోయి మరేదన్నా ఉద్యోగం చూసుకో తల్లి.
2: ఎందుకమ్మా అంత భయపడతారు? మరణం లేనిది ఎక్కడా?

0: మృత్యుం సన్నిహితో మృత్యు. అందరం ఏదో ఒక రోజున మరణించాల్సిందే. భగవంతుడు కూడా ఈ భూమి మీద పుట్టినా సమయం వచ్చినప్పుడు తనువు చాలించక తప్పదు.
1: వద్దు తల్లి, అవన్నీ చెప్పి మానోళ్ళు ముయించొద్దు. నా మాట వినమ్మా, జీవితంలో నిన్నేమీ కోరలేదు, ఈ ఒక్కసారి నా మాట వినమ్మా.
0: నాన్నా, అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? దేశం మనకి ఎన్నెన్నిస్తోంది, మనం దేశానికి ఏమిస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి, దేశం పట్ల మనకు బాధ్యత లేదా? మీరే చెప్పండి నాన్నా.
1: అవన్నీ నిజమేనమ్మా, కానీ
0: నాన్నా, తాతయ్య స్వాతంత్ర సమరయోధుడని ఎప్పుడు గర్వంగా చెప్తుంటావే, నా కూతురు స్వాతంత్ర రక్షణ యోధురాలని చెప్పుకోవడానికి ఇది గొప్ప అవకాశం కదా నాన్నా? తాతయ్యలాగా నేను ఆస్తులు త్యాగం చేయక్కర్లేదు, జైల్లో గడపక్కర్లేదు, హాయిగా ఆకాశంలో ఎగురుతూ శత్రువుల కదలికలు గమనిస్తూ మన దేశపు ఎల్లలు కాపాడే పవిత్రమైన డ్యూటీ నాన్న ఇది. బహు అరుదైనది, అందరికీ లభించినది.
1: అమ్మా, నువ్వు నన్ను మాటలతో కట్టేస్తున్నావు తల్లి. పైలట్ అంటే ఎంతో ప్రమాదకరమైనది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, నిత్యం మృత్యువుతో సహవాసం లాంటిదమ్మా.
0: కావచ్చు నాన్న, కానీ ఎందరో పైలట్లు దిగ్విజయంగా తమ సర్వీసులు పూర్తి చేసుకుని పెద్ద పెద్ద హోదాలతో బయటకు వచ్చి గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారు. ఎవరో ఎందుకు, మీ స్నేహితుడు పార్వతీశం గారు ఎయిర్ కమిడోర్గా సలక్షణంగా రిటైర్ అయ్యి ఈ మధ్యనే రాలేదు.
1: ఇక నేనేమి చెప్పగలను, ఎదిగిన పిల్లలు రెక్కలొచ్చిన పక్షులు లాంటి వాళ్ళు, ఎగరొద్దు అంటే వింటారా? సరే, నీ ఇష్టం తల్లి, నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చెయ్యి.
0: లేదు నాన్న, నువ్వలా దీనంగా దిగులుగా మాట్లాడుతుంటే నేను అడుగు ముందుకు వేయలేను.
1: లేదమ్మా, లేదు, నువ్వు నీ ఆశయం ప్రకారం.
2: ద హెడ్లైన్స్: Prime Minister Narendra Modi says BRICS is an ecosystem of solutions, stresses need to translate all outcomes of New Delhi Declaration into time-bound actions as 18th BRICS Summit concludes. Prime Minister holds 15 bilateral meetings with world leaders besides engagements with heads of international institutions on the sidelines of the summit. Home Minister Amit Shah says India should aim to become a global leader in lab-grown diamonds and jewelry sector. 6 persons killed and nearly 130 missing after Indonesian ferry capsizes in Java Sea. In hockey, India's men's and women's teams clinch Junior Asia Cup titles at Moshi in China. And in cricket, women's T20 Asia Cup final match between India and defending champions Sri Lanka underway in Dubai. Indian men's team takes on Afghanistan in the opening game of the 3-match T20 series in Delhi. And now the news in detail. The 18th BRICS summit concluded in New Delhi today, with Prime Minister Narendra Modi underscoring that the BRICS' diversity should remain its identity, cooperation its inspiration, and its progress should contribute to the cause of humanity. In his closing remarks on the final day of the two-day summit, the Prime Minister said, BRICS is not merely a grouping of nations but an ecosystem of solutions. He said the discussions over the past 2 days had further strengthened this conviction.
3: आप सभी मौजूदगी ब्रिक्स की बढ़ती रिलेवेंस, ओपननेस और इंक्लूसिवनेस का प्रमाण है। पिछले 2 दिनों की हमारी चर्चाओं ने हमारा विश्वास और मजबूत किया है कि ब्रिक्स केवल देशों का समूह नहीं, सॉल्यूशंस का एक इकोसिस्टम है।
2: Mr. Modi expressed hope that the New Delhi Declaration adopted at the summit would provide clear direction for a shared vision and future cooperation. He stressed the need to translate all outcomes into time-bound actions that deliver last-mile impact.
3: हम आशा करते हैं इस समिट से उसमें एडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे शेयर्ड विजन और फ्यूचर कोऑपरेशन को स्पष्ट दिशा देगा. हमें सभी आउटकम्स को समयबद्ध एक्शन और लास्ट माइल इम्पैक्ट से जोड़ना होगा. हमारे फ्रेमवर्क फाइल से आगे बढ़कर रियल राइट में इम्पैक्ट पैदा करें, इसके लिए हम सब मिलकर काम करेंगे.
2: Earlier, in his opening remarks, Prime Minister Modi said special emphasis had been placed on enhancing resilience within the BRICS as pandemics, climate disasters and supply chain disruptions have shown that no crisis remains confined to one region in today's interconnected world. We have a report from our correspondent.
4: The two-day summit focused on resilience, innovation, cooperation and sustainability with more than 50 practical

0: forward. At the same time, as Prime Minister said, that India wants to be a rulemaker. So when we know data sovereignty, governance, those kind of international rules that are going to be made next, then it is said that the Global South must be in the lead and must be there and should not be dictated around.
1: With that, we conclude our discussion on the topic, 18th BRICS Summit, Strengthening Global Cooperation in a Changing World. Over the course of the summit, one message has stood out. The world is changing and global challenges increasingly require global cooperation. Ambassador Trigunayath, thank you very much for sparing your valuable time and sharing such insightful thoughts with us. Thank you, sir.
0: Thank you so much. Namaskar.
2: You were listening to a discussion on 18th BRICS Summit, Strengthening Global Cooperation in a Changing World. The participants were Anil Kumar Trigunayath, former ambassador, and Sarabjit Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Spotlight.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో భారత్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మహిళల ఆసియాకప్ T20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది కొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ, తెలుగు సినిమా పాటలు ఇప్పుడు విందాం. కార్యక్రమంలో ముందుగా విందాం శివరంజని చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట ఇది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు.

మీరు విన్నా పాట దానవీర సూరకర్ణ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాట అది. సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం పెండ్యాల. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కాఫీ బార్ చిత్రం నుండి. ఉష ఆలపించిన పాట ఇది. సాహిత్యం వనమాలి, సంగీతం గీతాకృష్ణ.

మీరు విన్న పాట స్నేహగీతం. ప్రణవి సునీల్ కశ్యప్ ఆలపించిన పాట అది. సాహిత్యం చినిచరణ్, సంగీతం సునీల్ కశ్యప్. ఇప్పుడు విందాం. సొంతూరు చిత్రం నుండి సునీత ఆలపించిన పాట ఇది. సాహిత్యం సునీల్, సంగీతం సాకేత్ సాయిరాం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత ఆలపించిన పాటది, చిత్రం చెన్నకేశవరెడ్డి. చివరిగా విందాం స్నేహితుడా చిత్రం కోసం మాల్గాటి సుధా ఆలపించిన పాట ఇది, సాహిత్యం చంద్రబోస్.

శ్రోతలు, ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లో రవివాసరి అఖిల భారత సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

శేషాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో గణేశ్వర స్తోత్రం. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు. 6:35 సేద్యపు శుద్ధులు, హెలికోనియా పూల సాగు శ్రీమతి కె నూర్జహాన్ గారు అందించే వివరాలు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం వినాయక చవితి ప్రాశస్త్యం. పీపీవీడి నాగత్రిశూల పాణి గారు అందించే వివరాలు. అనంతరం నవలా శ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 23వ భాగం రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ కొత్తపల్లి సురేష్ గారు వివరించే స్వీయ కవితలు. అనంతరం భక్తిమాల. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ, 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన సాహితీవేత్త బొమ్మకంటి సింగరాచార్యులు గారి కుమారుడు బొమ్మకంటి చక్రవర్తి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్ గారు. అనంతరం లలిత గీతాలు. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 10:00 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ఇవి రేపు సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్ర ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు. 5:30 వినో వినిపించు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 6:30 చిత్రసీమ, 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో శ్రీ పి రామరాజు బృందం వారు వినిపించే చెక్క భజనలు. 7:45 వికసిత్ భారత్, 2047 దేశ నిర్మాణంలో విద్యారంగం పాత్ర. అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్ ఆయూబ్ హుస్సేన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ హేమంతరాజు, నిర్వహణ కేశృతి ప్రియాంక. 8:00 చిత్రసీమ, 8:30 తెలుగులో వార్తలు, 8:40 సినిమా పాట, 8:45 చిత్ర జగత్, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ, రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతం. ఇవి రేపటి ప్రసారంలోని విశేషాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం సరిగ్గా 11:00 దాటి 7 నిమిషాలు. తిరిగి రేపటి ప్రభాత ప్రసారంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.